ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతులకు నమస్కారం. క్రీస్తు శకం 2026 సంవత్సరం ఆగస్టు మాసం 7వ రోజు శుక్రవారం నిలయంలో సమయం 5:53 చూపిస్తుంది. 6:00 నుండి 6:05 వరకు హిందీలో వార్తలు వింటారు. 6:05 నుండి 6:10 వరకు ఆంగ్లంలో వార్తలు వింటారు.

శ్రోతలందరికీ శుభోదయం. ఈరోజు మీరు అనుకున్న పనులన్నీ సమయానికి సంతోషంగా విజయవంతంగా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఉదయాన్ని మరింత ఆహ్లాదంగా మార్చే ఒక చక్కని భక్తిగీతాన్ని విందాం.

0: Hey, very hungry. What's special today?
1: Biryani, kebabs, haleem. But wait, there's more.
2: More than food, it's the stories behind the recipes. The history of the kitchens and the flavors that shaped our city.
0: And where do we taste all these?
1: On Jashne Hyderabad, every afternoon at 2 o'clock on FM Rainbow 101.9.
2: From Charminar's Irani Chai to the evolution of Hyderabadi Biryani, it's a feast for your ears.
3: Jashne Hyderabad, savor the city's soul.
0: శ్రోతల్లారా, ఈ పవిత్రమైన శుక్రవారం ఉదయాన్ని చదువుల తల్లి సరస్వతీదేవిని స్మరిస్తూ మొదలు పెడదామా? ఈరోజు మన క్షేత్రదర్శిని ప్రయాణం గోదావరి నది ఒడ్డున ఉన్న బాసరకు. నిర్మల్ జిల్లాలోని ఈ బాసరలో కొలువై ఉన్నారు శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారు. సాధారణంగా గుడికి వెళ్ళేటప్పుడు మనం ఆరోగ్యం కావాలి, సంతోషం కావాలి, సమస్యలు తీరాలి అని

కోరుకుంటాం కదా, కానీ బాసరకు వెళ్లే ఎంతో మంది తల్లిదండ్రుల మనసులో ఉండే కోరిక, అమ్మ నా బిడ్డకి మంచి చదువు మంచి జ్ఞానమివ్వు అని. అందుకే చిన్నారుల చదువులో తొలి అడుగైన అక్షరాభ్యాసానికి ఈ క్షేత్రం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈరోజు అమ్మవారి గురించి ఎన్నో ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. ముందుగా ఆ చదువుల తల్లిని స్మరిస్తూ ఒక మధురమైన భక్తి గీతాన్ని విందాం.

0: Hey, did you know the Kakatiya Kalathoranam is more than just a monument? Really? Tell me! That's what Telanganam is all about. Stories of our land, our art, our cinema and our people.
1: Wow! So it's like a cultural adda on radio.
0: Exactly! Every night at 8 PM on FM Rainbow 101.9.
2: Telanganam! Telangana's heartbeat on air.
3: ఒక్కసారి ఊహించుకోండి, ఒకవైపు గోదావరి, మరోవైపు అమ్మవారి ఆలయం. ఉదయం వేళ బాసరకి చేరుకుంటే ఆ అట్మాస్ఫియర్లోనే ఒక పీస్ఫుల్ ఫీలింగ్ ఉంటుంది. బాసర ఆలయానికి గోదావరితో ఉన్న అనుబంధం కూడా చాలా స్పెషల్. ఎందుకంటే ఈ క్షేత్రం గోదావరి నది ఒడ్డునే ఉంది. అందుకే ఇక్కడికి వచ్చే భక్తులకి అమ్మవారి దర్శనంతో పాటు గోదావరి తీరం కూడా ఈ యాత్రలో భాగమైపోతుంది. చిన్నారులను వెంట పెట్టుకుని వచ్చే తల్లిదండ్రులు, పిల్లల చేతుల్లో పలకలు, కళ్ళల్లో ఎగ్జైట్మెంట్, అలా చూస్తుంటే చదువు అనే ఒక కొత్త జర్నీ ఇక్కడి నుంచే మొదలవుతున్నట్టుగా అనిపిస్తుంది. మరి ఇంత ఫేమస్ అయిన బాసర ఆలయం అసలు ఎంత పాతది అనే క్వశ్చన్ రావచ్చు కదా. సో ఇక్కడ ఒక హిస్టారికల్ పాయింట్ ఉంది. తెలంగాణ ప్రభుత్వ విద్యాశాఖకు చెందిన SCERT ప్రచురణలో బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయం చాళుక్యుల కాలంలో నిర్మితమైనదిగా పేర్కొన్నారు. అంటే మన ముందు కనిపిస్తున్నది ఒక ఫేమస్ టెంపుల్ మాత్రమే కాదు, ఎన్నో తరాలుగా కొనసాగుతూ వస్తున్న ఒక పురాతన ఆధ్యాత్మిక కేంద్రం కూడా. కాలాలు మారాయి, తరాలు మారాయి, కానీ జ్ఞానం ప్రసాదించే తల్లి అంటూ సరస్వతి అమ్మవారి దగ్గరకు వచ్చే భక్తి మాత్రం అలాగే కొనసాగుతుంది. ఆ అమ్మవారిని మనసారా స్మరిస్తూ ఇప్పుడు మరో మధురమైన భక్తి గీతాన్ని విందాం.

బాసరా అనగానే మనకి వెంటనే గుర్తొచ్చే మాట అక్షరాభ్యాసం. చిన్నారి చేతిని పట్టుకుని మొదటిసారి అక్షరాలు రాయించే ఆ క్షణం తల్లిదండ్రులకి ఎంత స్పెషల్గా ఉంటుందో కదా. అందుకే తమ పిల్లల ఎడ్యుకేషన్ జర్నీ అమ్మవారి ఆశీస్సులతో మొదలవ్వాలని ఎంతోమంది కుటుంబాలు బాసరకి వస్తుంటారు. అక్షరాభ్యాసం అంటే కేవలం పిల్లాడితో ఒక అక్షరం రాయించడం మాత్రమే కాదు, చదువు నీ జీవితానికి వెలుగు కావాలి అంటూ మనం ఇచ్చే

మొదటి ఆశీర్వాదం లాంటిది. అందుకే బాసరలో కనిపించే చిన్న చిన్న చేతులు, పలకపై రాసే ఆ తొలి అక్షరాలు చూస్తేనే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తాయి. ఆ చిన్నారులందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మరో చక్కని భక్తి గీతాన్ని విందాం.

బాసరా క్షేత్రానికి సంబంధించి తరతరాలుగా చెప్పుకునే ఒక స్థలపురాణం కూడా ఉంది. మహాభారత యుద్ధం తర్వాత వ్యాసమహర్షి ప్రశాంతమైన ప్రదేశాన్ని వెతుక్కుంటూ ఈ గోదావరి ప్రాంతానికి వచ్చి తపస్సు చేశారని క్షేత్ర సంప్రదాయం చెప్తుంది. అందుకే బాసరికి వ్యాసమహర్షితో ప్రత్యేకమైన అనుబంధం ఉందని భక్తులు నమ్ముతారు. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇది హిస్టారికల్ రికార్డ్ అని కాకుండా ఈ క్షేత్రంతో ముడిపడిన స్థల పురాణంగా మనకి అందుతూ వచ్చిన కథ. ఒక నది, ఒక మహర్షి, జ్ఞానానికి అధిదేవత అయిన సరస్వతి, ఈ మూడు కలిసినప్పుడు ఆ ప్లేస్కి ఎంత డివైన్ ఫీలింగ్ వస్తుందో కదా. అదే భావనతో మరో భక్తిగీతాన్ని విందాం.

సరస్వతీ దేవి అంటే మనకి చదువు గుర్తొస్తుంది, కానీ చదువు అంటే కేవలం మార్కులు ర్యాంకులు మాత్రమేనా? కాదు కదా. మంచి విషయాన్ని అర్థం చేసుకోవడం, సరైన నిర్ణయం తీసుకోవడం, మనకి తెలిసిన దాన్ని మంచికి ఉపయోగించడం, ఇదంతా కూడా జ్ఞానమే. అందుకే అమ్మవారిని జ్ఞాన సరస్వతిగా కొలుస్తారు. పిల్లలకి చదువు రావాలని తల్లిదండ్రులు ప్రార్థిస్తారు. స్టూడెంట్స్ మంచి ఫ్యూచర్ కోసం మొక్కుకుంటారు. కానీ మొత్తానికి అమ్మవారి రూపం మనకి గుర్తు చేసేది ఒక్కటే, జ్ఞానం మన జీవితాన్ని మంచి దారిలో నడిపించాలి. మరి ఆ చదువుల తల్లిని మనసారా స్మరిస్తూ ఒక మధురమైన భక్తి గీతాన్ని విందాం.

సరస్వతి అమ్మవారి గురించి మాట్లాడుకుంటున్నప్పుడు వసంత పంచమి గురించి చెప్పకుండా ఎలా? బాసరా ఆలయంలో జరిగే ముఖ్యమైన వేడుకల్లో వసంత పంచమి ఒకటి. అలాగే దేవీ నవరాత్రులు, వ్యాస పూర్ణిమ వంటి సందర్భాలకు ఇక్కడ ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ముఖ్యంగా వసంత పంచమి రోజు చదువుల తల్లి ఆశీస్సులు తమ పిల్లలకు అందాలని కోరుకుంటూ కుటుంబాలు అమ్మవారిని దర్శించుకుంటారు. ఇలాంటి క్షేత్రాల్లో ఒక మంచి విషయం ఏంటంటే మన పెద్దలు జ్ఞానానికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో మనకు అర్థమవుతుంది. జ్ఞానాన్ని కూడా దైవంగా చూసిన గొప్ప ట్రెడిషన్ మనది. ఆ సరస్వతీ మాతను స్మరిస్తూ ఇప్పుడు మరో భక్తిగీతాన్ని విందాం.

శ్రోతల్లారా, ఈరోజు మన క్షేత్రదర్శినిలో గోదావరి ఒడ్డున కొలువైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి గురించి తెలుసుకున్నాం. బాసర విశిష్టత, ఆలయానికి ఉన్న పురాతన నేపథ్యం, వ్యాస మహర్షితో ముడిపడిన స్థల పురాణం, చిన్నారుల అక్షరాభ్యాసం, వసంత పంచమి లాంటి ముఖ్యమైన వేడుకలు, ఇలా ఒక్కొక్క విషయం తెలుసుకుంటూ అమ్మవారి సన్నిధికి మనము వెళ్ళొచ్చినట్టుగా అనిపించింది కదా. చివరిగా అమ్మవారిని ఒకటి కోరుకుందాం, మనకి తెలిసింది ఎక్కువ కావడం మాత్రమే కాదు, తెలిసిన దాన్ని మంచిగా ఉపయోగించే జ్ఞానం కూడా మనకు ఇవ్వాలని. ఆ శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆశీస్సులు పిల్లలపై, విద్యార్థులపై, మీపై, మీ కుటుంబాలపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ చదువుల తల్లికి నమస్కరిస్తూ మరో మధురమైన భక్తి గీతాన్ని విందాం.

0: FM Rainbow 101.9. గుడ్ మార్నింగ్ డియర్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రెయిన్బో 101.9 FM విత్ మీ ఆర్జే మధు. సో ఈ బ్యూటిఫుల్ మార్నింగ్ని హెల్తీ థాట్స్, హ్యాపీ హార్ట్స్, టేస్టీ బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేయడానికి రెడీగా ఉంది మీ ఆర్జే మధు. సో న్యూ మార్నింగ్, న్యూ ఎనర్జీ. ఈరోజు హెల్తీ మార్నింగ్లో మనం మాట్లాడుకోబోయేది మల్టీ మిల్లెట్ ఇడ్లీ. ఇడ్లీ అంటే మనందరికీ తెలిసిన బ్రేక్ఫాస్ట్, కానీ ఇప్పుడు అదే ఇడ్లీకి హెల్తీ మేకవర్ వచ్చేసింది. ఒక్క బియ్యంతో కాకుండా కొర్ర, సామలు, సజ్జలు, అరికెలు లాంటి డిఫరెంట్ మిల్లెట్స్తో కూడా చాలామంది సాఫ్ట్ ఇడ్లీస్ చేస్తున్నారు. ట్రెడిషనల్ టేస్ట్కి మోడర్న్ న్యూట్రిషన్ ఆడైతే బ్రేక్ఫాస్ట్ ఇంకా స్పెషల్ అయిపోతుంది కదా మరి. సో ఈ హెల్తీ మార్నింగ్ని ఒక బ్యూటిఫుల్ మెలడీతో అయితే స్టార్ట్ చేసేద్దాం.
1: Good morning.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: మన జనరంజని.
1: వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్. ఇడ్లీని చాలామంది లైట్ బ్రేక్ఫాస్ట్ అంటుంటారు, కానీ దాని వెనక ఒక ఇంట్రెస్టింగ్ సైన్స్ కూడా ఉంది. ఇడ్లీ బ్యాటర్ని కొన్ని గంటలు ఫర్మెంట్ చేస్తారు, అంటే పిండి సహజంగా పులుస్తుంది. ఈ ఫర్మెంటేషన్ వల్ల బ్యాటర్కి మంచి టెక్చర్ వస్తుంది, అందుకే ఇడ్లీ సాఫ్ట్గా ఉంటుంది. అదే బ్యాటర్లో మిల్లెట్స్ కూడా యాడ్ చేస్తే బ్రేక్ఫాస్ట్లో హోల్ గ్రెయిన్స్ కూడా చేరినట్టే. అందుకే ఇప్పుడు చాలామంది ఫ్యామిలీస్ రెగ్యులర్ ఇడ్లీతో పాటు మల్టీ మిల్లెట్ ఇడ్లీని కూడా ట్రై చేస్తున్నారు. మరి ఈ హెల్దీ ఫ్యాక్ట్తో పాటు మన మార్నింగ్కి ఇంకొంచెం మళ్ళీ యాడ్ చేద్దామా? హియర్ కమ్స్ ఎ లవ్లీ సాంగ్ ఫర్ యూ.

0: Hey there, do you agree with me that some emotions cannot be explained? They can only be tasted. With a pinch of history, a spoonful of culture, and with a whole lot of flavor, every dish has a tale to tell. Of its roots, of its rich legacy, and about the goodness within it. From royal recipes to timeless streetside favorites, discover the stories behind your loved foods on Jashne Hyderabad on Rainbow FM at 2 p.m. every day. Jashne Hyderabad, where food is served on air.
1: వెల్కమ్ బ్యాక్ టు యువర్ లిజనర్స్. ఇప్పుడు మన హెల్దీ మార్నింగ్ క్వశ్చన్ టైం వచ్చేసింది. సో టుడేస్ క్వశ్చన్ ఈజ్ వెరీ ఈజీ. మినప్పప్పును ఇంగ్లీష్లో ఏమంటారు? ఆప్షన్స్ కూడా ఇస్తాను. సో మా లిజనర్స్ని నేను ఎక్కువగా కష్టపెట్టాను కాబట్టి మినప్పప్పుని ఇంగ్లీష్లో ఏమంటారు? ఆప్షన్ ఏ బ్లాక్ గ్రామ్, ఆప్షన్ బి గ్రీన్ గ్రామ్, ఆప్షన్ సి హార్స్ గ్రామ్. సో కరెక్ట్ ఆన్సర్ తెలుసు కానీ ఏ నెంబర్కి మెసేజ్ చేయాలి అని ఆలోచిస్తున్నారు కదా. సో హియర్ ఈజ్ అ వాట్సాప్ నెంబర్, 4023234822కి మెసేజ్ చేయండి. అండ్ ప్రోగ్రామ్ ఎండ్లో ఆ లక్కీ లిజనర్ నేమ్స్ అయితే నేను అనౌన్స్ చేస్తాను. ఓకే, దెన్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యర్ ఆన్సర్స్. సో ఇంకొకసారి లిజనర్స్ ఎవరికైనా క్వశ్చన్ అర్థం కాకపోతే మినప్పప్పుని ఇంగ్లీష్లో ఏమంటారు? ఆప్షన్ ఏ బ్లాక్ గ్రామ్, ఆప్షన్ బి గ్రీన్ గ్రామ్, ఆప్షన్ సి హార్స్ గ్రామ్. సో నేను మీ ఆన్సర్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. ఆన్సర్ పంపించేలోపు కాఫీ సిప్ చేస్తూ, బ్రేక్ఫాస్ట్ ఎంజాయ్ చేస్తూ ఈ బ్యూటిఫుల్ మెలడీని కూడా ఎంజాయ్ చేయండి.

0: when the drums beat at Bonalu, when the verses of Dasarathi echo. When the screen lights up with Telangana cinema, the soul of our state speaks. And every evening from 8 to 9, FM Rainbow 101.9 speaks Telangana. This is Telangana, your dedicated hour for Telangana's history, art, culture, literature and tourism. Celebrate the land, celebrate the people and celebrate the pride. Telangana, where Telangana lives on radio.
1: వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్. నేను ఇందాక అడిగిన క్వశ్చన్కి అయితే చాలామంది లిజనర్స్ ఆన్సర్స్ చెప్తున్నారు, కానీ వాళ్ళ నేమ్ అండ్ వాళ్ళు ఎక్కడి నుండి మెసేజ్ చేస్తున్నారు అని అయితే పెట్టట్లేదు. సో మీరు మీ నేమ్ అండ్ మీరు ఎక్కడి నుండి మెసేజ్ చేస్తున్నారు మీ ప్లేస్ కూడా పెడితే నేను అనౌన్స్ చేసేటప్పుడు కూడా అందరికీ మీ నేమ్ తెలుస్తుంది, మీ ప్లేస్ కూడా తెలుస్తుంది. కాబట్టి సో ప్లీజ్ మెన్షన్ యువర్ నేమ్ అండ్ ది ప్లేస్. సో మల్టీ మిల్లెట్ ఇడ్లీ గురించి అయితే మనం మాట్లాడుకున్నాం కదా, మిల్లెట్స్ మాత్రమే ఉంటాయా? యాక్చువల్లీ కాదు, చాలా రెసిపీస్లో మిల్లెట్స్తో పాటు మినప్పప్పు కూడా యూజ్ చేస్తారు. మిల్లెట్స్ వల్ల హోల్ గ్రెయిన్స్, డైటరీ ఫైబర్ వస్తే మినప్పప్పు ప్రోటీన్ని అందిస్తుంది. అంటే ఈ రెండు కలిసి బ్రేక్ఫాస్ట్ని మరింత బ్యాలెన్స్డ్గా మార్చడానికి యూజ్ అవుతాయన్నమాట. సో మల్టీ మిల్లెట్ ఇడ్లీతో పాటు సాంబార్ లేదా పీనట్ చట్నీ లేదా

వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రెయిన్బో 101.9 ఎఫ్ఎం విత్ మీ ఆర్జే మధు. సో ఈరోజు హెల్దీ మార్నింగ్ క్వశ్చన్ని ఏంటి, మినప్పప్పుని ఇంగ్లీష్లో ఏమంటారు అనే దానికి చాలామంది అయితే ఆన్సర్స్ పంపించారు. అందరూ కరెక్ట్ ఆన్సర్స్ పంపించారు, కానీ ఫస్ట్ పంపిన వాళ్ళ నేమ్స్ అనౌన్స్ చేయాలి కాబట్టి. సో ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, బ్లాక్ గ్రామ్. సో ఫస్ట్ ఆన్సర్ పంపిన వాళ్ళు జత్వక్, పర్ణిక, లాష్విక్, వృంద, భార్గవి, ఆర్నిక, వీళ్ళందరూ సికింద్రాబాద్ నుండి అయితే మెసేజ్ చేశారండి. సో నైస్ ఆఫ్ యూ. సో అసలు ఈ ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ పంపిన లిజనర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. వై? బికాజ్ మీ పార్టిసిపేషన్ మా ప్రోగ్రామ్కి ఇంకొంచెం ఎనర్జీ తీసుకొచ్చింది. సో ఈ వీకెండ్లో ఒక్కసారైనా మల్టీమిలెట్ ఇడ్లీని ఇంట్లో ట్రై చేయండి, దాంతోపాటు సాంబార్ లేదా పీనట్ చట్నీ సర్వ్ చేస్తే టేస్ట్ కూడా న్యూట్రిషన్ కూడా రెండో ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే హెల్దీ బ్రేక్ఫాస్ట్ హెల్దీ బిగినింగ్. ఇప్పుడు ఈ బ్యూటిఫుల్ మార్నింగ్కి మీకోసం మరో లవ్లీ మెలడీ రెడీగా ఉంది. ఎంజాయ్ యువర్ డే.

0: వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, మధు గారు మల్టీ మిల్లెట్ ఇడ్లీ చేయాలంటే బ్యాటర్ గ్రైండ్ చేయాలి, ఫర్మెంట్ చేయాలి, అంత టైం ఎక్కడుంటుంది అని. నో ప్రాబ్లం. హెల్తీ బ్రేక్ఫాస్ట్ అంటే మల్టీ మిల్లెట్ ఇడ్లీ ఒక్కటే కాదు, టైం కొంచెం తక్కువ ఉన్న రోజుల్లో వెజిటేబుల్ పోహా, కర్డ్ పోహా, బాయిల్డ్ ఎగ్ విత్ బనానా అండ్ హోల్ వీట్ బ్రెడ్ విత్ పీనట్ బటర్, ఫ్రెష్ ఫ్రూట్స్ విత్ హ్యాండ్ఫుల్ ఆఫ్ నట్స్, ఇలా 5 to 10 మినిట్స్లో రెడీ అయ్యే హెల్తీ ఆప్షన్స్ కూడా చాలానే ఉన్నాయి. కానీ వీకెండ్లో కొంచెం టైం దొరికితే మల్టీ మిల్లెట్ ఇడ్లీ బ్యాటర్ ముందుగానే ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వీక్ డేస్లో మార్నింగ్ సాఫ్ట్ ఇడ్లీస్ రెడీ. సింపుల్ ప్లానింగ్ హెల్తీ ఈటింగ్ని ఇంకా ఈజీ చేస్తుంది. బట్ రిమెంబర్ వన్ థింగ్, బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేయొద్దు. టైం తక్కువైనా ఏదో ఒక హోల్సమ్ బ్రేక్ఫాస్ట్తో మీ డేని స్టార్ట్ చేయండి. మరి ఇప్పుడు ఈ హెల్తీ రిమైండర్తో పాటు మ్యూజిక్ రిమైండర్ కూడా వచ్చేసింది. మీ బ్రేక్ఫాస్ట్ని ఎంజాయ్ చేస్తూ ఈ బ్యూటిఫుల్ మెలడీని కూడా ఎంజాయ్ చేయండి. ఓన్లీ ఆన్ ఆకాశవాణి హైదరాబాద్ రెయిన్బో నట్ 1.9 FM. హియర్ కమ్స్ ఎ లవ్లీ సాంగ్ ఫర్ యూ.
1: ఏంటో నీకు

వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్. ఒక ఇంట్రెస్టింగ్ విషయం తెలుసా, ఈరోజు మిల్లెట్స్కి అంత పాపులారిటీ వచ్చింది కాబట్టి కొత్త ఫుడ్ అనుకుంటున్నాం. యాక్చువల్లీ కాదు, మన తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు చాలా ఇళ్లల్లో కొర్రలు, సామలు, సజ్జలు, అరికెలు లాంటి మిల్లెట్స్ రోజువారీ ఆహారంలో భాగంగానే ఉండేవి. కాలం మారింది, డిఫరెంట్ వెరైటీస్ వచ్చాయి మనకి, కానీ ఇప్పుడు చాలామంది మళ్ళీ మిల్లెట్స్ వైపు చూస్తున్నారు. అందుకే ఇడ్లీ, దోశ, ఉప్మా ఇలా మనకి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్లో కూడా మిల్లెట్స్కి ప్లేస్ ఇస్తున్నారు. ట్రెడిషనల్ ఫుడ్కి మోడర్న్ లైఫ్ స్టైల్తో ఒక బ్యూటిఫుల్ కనెక్షన్ ఇది. సో మరి ఇప్పుడు మన బ్రేక్ఫాస్ట్ కాన్వర్జేషన్కి చిన్న బ్రేక్ ఇస్తూ ఒక బ్యూటిఫుల్ మెలడీని ఎంజాయ్ చేసేద్దాం.

సో డియర్ లిజనర్స్, ఇప్పుడు న్యూట్రిషన్ గురించి ఒక చిన్న ఫ్యాక్ట్. మల్టీ మిల్లెట్ ఇడ్లీలో వాడే మిల్లెట్స్ని బట్టి డైటరీ ఫైబర్, విటమిన్ బి, ఐరన్, మ్యాగ్నీషియం వంటి న్యూట్రియన్స్ వస్తాయి. అండ్ ఇడ్లీ బ్యాటర్లో యూజ్ చేసే మినప్పప్పు ప్రోటీన్నే ఇస్తుంది. అయితే ఏ ఒక్క ఫుడ్తోనే అన్ని న్యూట్రియన్స్ కంప్లీట్గా రావు కదా. అందుకే న్యూట్రిషన్ ఎక్స్పర్ట్స్ కూడా హోల్ గ్రెయిన్స్, పల్సెస్, వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇవన్నీ బ్యాలెన్స్డ్ డైట్లో భాగంగా ఉండాలని చెప్తుంటారనమాట. సో సింపుల్గా చెప్పాలంటే మన ప్లేట్ ఎంత కలర్ఫుల్గా ఉంటే మన న్యూట్రిషన్ కూడా అంత బెటర్గా ఉంటుంది. మరి ఈ హెల్దీ థాట్ తర్వాత ఒక సూదింగ్ మెలడీ మీకోసం.

వెల్కమ్ బ్యాక్ డియర్ లిజినెస్. ఇప్పుడు ఒక కామన్ మిత్ గురించి మాట్లాడుకుందాం. చాలామంది ఏమంటారంటే మిల్లెట్స్ అంటే డయాబెటీస్ ఉన్నవాళ్లే తినాలి అని. బట్ అది కరెక్ట్ కాదు. మిల్లెట్స్ని హెల్దీ బ్యాలెన్స్ డైట్లో అందరూ తీసుకోవచ్చు. అయితే ఏదైనా హెల్త్ కండిషన్ ఉంటే డాక్టర్ లేదా డైటీషియన్ అడ్వైస్ ఫాలో అవ్వడం బెస్ట్. ఇంకో విషయం ఏంటంటే హెల్దీ బ్రేక్ఫాస్ట్ అంటే ఎక్స్పెన్సివ్ బ్రేక్ఫాస్ట్ అనుకోవాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోని సింపుల్గా టేస్టీగా న్యూట్రీషియస్గా కూడా చేసుకోవచ్చు.

వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రెయిన్బో నాట్ 1.9 ఎఫ్ఎం. చూస్తుండగానే ఈరోజు హెల్దీ మార్నింగ్ ఆల్మోస్ట్ ట్రెండింగ్కి వచ్చేసింది. ఈరోజు మనం మల్టీ మిలెట్ ఇడ్లీ గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకున్నాం. ట్రెడిషనల్ బ్రేక్ఫాస్ట్కి హెల్దీ ట్విస్ట్ ఎలా ఇవ్వచ్చో మాట్లాడుకున్నాం. ఫర్మెంటేషన్, హోల్ గ్రెయిన్స్, బ్యాలెన్స్డ్ బ్రేక్ఫాస్ట్, ఇలా ఎన్నో యూస్ఫుల్ ఫ్యాక్ట్స్ షేర్ చేసుకున్నాం కదా. ఇప్పుడు లిజనర్స్ అందరి కోసం అనదర్ లవ్లీ సాంగ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ అండ్ ట్రాక్. లెట్స్ ఎంజాయ్ ది సాంగ్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఈరోజు దేశవ్యాప్తంగా చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి భవన్లో జరిగే ఒక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంత్ కబీర్ హ్యాండ్లూమ్ అవార్డులు, జాతీయ చేనేత పురస్కారాలు ప్రదానం చేస్తారు. ఈరోజు జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రజలంతా ఉత్సాహంగా జరుపుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. స్వాతంత్ర సంగ్రామంలో భాగంగా 1905 ఆగస్టు 7న స్వదేశీ ఉద్యమం ప్రారంభమైందని, దీనిని పురస్కరించుకుని ఈ రోజున జాతీయ చేనేత దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని మోదీ వీడియో సందేశంలో పేర్కొన్నారు. సైబర్ నేరాల నియంత్రణలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచినట్టు టీజీసీఎస్బి డైరెక్టర్ శిఖా గోయల్ తెలిపారు. 9 ప్రామాణికాల ఆధారంగా పీఎంఓ నిర్వహించిన జాతీయ స్థాయి సమీక్షలో ఈ ర్యాంకు లభించిందని, సైబర్ కమాండ్ సెంటర్ ఏర్పాటు, కీలక పోర్టళ్ల సమర్థ వినియోగంలో రాష్ట్ర పోలీసుల కృషిని కేంద్రం ప్రశంసించిందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి శాఖలోనూ అడ్డగోలు దోపిడీ జరుగుతోందని బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు ఏలేటి మహేశ్వర్రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు మంత్రులెవరికీ రాష్ట్ర శ్రేయస్సు మీద ధ్యాస లేదని విమర్శించారు. హైదరాబాద్ సరూర్ నగర్లో జరిగిన సామాజిక న్యాయ సంకల్ప సభలో టీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు దక్కే వరకు పోరాడతామని, వచ్చే బడ్జెట్ సమావేశాల్లోగా బీసీ బిల్లును ఆమోదించకుంటే 1000 కార్లతో చలో ఢిల్లీ చేపడతామని ఆమె హెచ్చరించారు. జలజీవన్ మిషన్ 2.0 కాలపరిమితిని 2028 డిసెంబర్ వరకు పొడిగించినట్టు కేంద్ర ప్రభుత్వం లోక్సభలో వెల్లడించింది. మౌలిక వసతులతో పాటు నీటి సుస్థిరత, నాణ్యతపై ఈ విడతలో ప్రధానంగా దృష్టి సారించామని బీజేపీ ఎంపీ డీకే అరుణ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ తెలిపారు. ప్రస్తుతం దేశంలో 82% పైగా గ్రామీణ ఇళ్లకు కుళాయి కనెక్షన్లున్నాయని వెల్లడించారు. గిరిజన గురుకులాలు ప్రభుత్వ జూనియర్ కళాశాలల నుంచి 2026లో ఇంటర్ బైపీసీ ఉత్తీర్ణులై నీట్లో 200కు పైగా మార్కులు పొందిన గిరిజన విద్యార్థులకు

నీట్లో ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్న గిరిజన గురుకుల సొసైటీ ఒక ప్రకటనలో తెలిపింది. కొరియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంటులో భారత్కు చెందిన తన్వీ శర్మ మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో తోటి క్రీడాకారిణి రక్షితా రామ్రాజ్తో తలపడుతున్నారు. ప్రీ క్వార్టర్స్లో శ్రియాన్సి వాలిశెట్టిని ఓడించి తన్వీ క్వార్టర్స్కు చేరుకోగా జపాన్కు చెందిన మనమీ సుయుజీపై విజయం సాధించి రక్షిత క్వార్టర్స్కు చేరుకుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబూ, దాని పేరే పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్ సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యాఘర్ .gov.in.

FM Rainbow 101.9. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రెయిన్బో 101.9 ఎఫ్ఎం విత్ మీ ఆర్జే మధు. అండ్ స్టూడియోలో టైం అయితే 8:10 చూపిస్తుంది. సో వెల్కమ్ టు వైబ్రెంట్ హైదరాబాద్. ఇప్పుడు మనకేంటంటే ఈరోజు మీరు ఎప్పుడైనా లైక్ హ్యాండ్లూమ్ శారీ కానీ లేదా హ్యాండ్లూమ్ షర్ట్ కానీ వేసుకున్నారా? ఒక్కసారి క్లోజ్ ఇట్ ఓపెన్ చేసి చూడండి. ఒకవేళ ఉంటే సూపర్, ఎందుకంటే అది జస్ట్ ఒక డ్రెస్ కాదు, ఎవరో ఒక వీవర్ చేతులతో గంటల తరబడి కష్టపడి తయారు చేసిన క్రియేషన్. మెషిన్ స్పీడ్కి కాదు, మనిషి పేషెన్స్కి సింబల్ హ్యాండ్లూమ్. అందుకే ఎవ్రీ ఇయర్ August 7th నేషనల్ హ్యాండ్లూమ్ డేగా సెలబ్రేట్ చేస్తాం. ఈరోజు హ్యాండ్లూమ్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, చిన్న చిన్న స్టోరీస్, ఇంకా మీ ఫేవరెట్ సాంగ్స్ కూడా ఉన్నాయి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ అ బ్యూటిఫుల్ మెలడీ.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0855.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

0: マヌケなレンジェル。
1: వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రెయిన్బో 101.9 FM విత్ మీ ఆర్జీ మధు. సో ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్, ఆగస్ట్ 7th ఎందుకు నేషనల్ హ్యాండ్లూమ్ డే సెలబ్రేట్ చేస్తాము? రీజన్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. 1905 స్వదేశీ మూమెంట్ స్టార్ట్ అయిన రోజు ఇదే. అంటే అప్పుడు అందరికీ ఒక మెసేజ్ ఇచ్చారు, మన దేశంలో తయారైన వస్తువులనే ఎక్కువగా వాడదామని. ఆ మూమెంట్లో హ్యాండ్లూమ్కి చాలా ఇంపార్టెన్స్ వచ్చింది. అందుకే ఈ డేట్ని గుర్తు చేసుకుంటూ

0: ईरानी चाय,
1: बन मस्का,
0: हैदराबादी बिरयानी,
1: टंग दी कबाब,
0: कुर्बानी का मीठा,
1: शहदूद मलाई।
0: हैदराबाद इज अ ग्रैंड बफे
1: एंड एवरी डिश हैज अ स्टोरी वेटिंग टू बी टोल्ड।
0: एग्जैक्टली, दैट्स व्हाई जश्न ए हैदराबाद इज योर आफ्टरनून ट्रीट
1: फ्रॉम 2 to 3 PM एवरी डे ऑन FM रेनबो 101.9।
0: इट्स नॉट जस्ट फूड,
1: इट्स कल्चर, हिस्ट्री एंड फ्लेवर रोल्ड इनटू वन।
0: जश्न ए हैदराबाद।
2: వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రెయిన్బో నట్ 1.9 FM విత్ మీ ఆర్జే మధు. సో ఒక్కసారి ఇమాజిన్ చేయండి, మనం షాప్కి వెళ్ళి ఒక బ్యూటిఫుల్ హ్యాండ్లూమ్ శారీ చూసి వావ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది అని అంటాం. కానీ ఆ శారీ జర్నీ ఎక్కడ స్టార్ట్ అవుతుందో తెలుసా? ఫస్ట్ కాటన్ లేదా సిల్క్ ఫైబర్స్ని ఫైన్ థ్రెడ్గా తయారు చేస్తారు. తర్వాత ఆ థ్రెడ్స్ని బ్యూటిఫుల్ కలర్స్, ఆ థ్రెడ్స్కి బ్యూటిఫుల్ కలర్స్ యాడ్ చేస్తారు. ఒక్కో కలర్ కూడా చాలా కేర్ఫుల్గా డై చేస్తారు. నెక్స్ట్ ఆ నూలంతా లూమ్ మీద ఒక్కో థ్రెడ్ని సెట్ చేయడం స్టార్ట్ అవుతుంది. బిలీవ్ మీ, ఇదే చాలా పేషెన్స్ కావాల్సిన పని. ఆ తర్వాతే అసలు మ్యాజిక్. వీవర్ తన చేతులతో కాళ్లతో లూమ్ని ఆపరేట్ చేస్తూ ఒక్కో థ్రెడ్ని మరో థ్రెడ్తో వీవ్ చేస్తుంటారు. టక్ టక్ టక్ అంటూ వచ్చే ఆ లూమ్ సౌండ్ ఒక రకంగా మ్యూజిక్ లాగానే ఉంటుంది. కొన్ని సింపుల్ డిజైన్స్ అయితే 1-2 రోజుల్లో కంప్లీట్ అయిపోతాయి. కానీ ఇంట్రికేట్ డిజైన్స్ ఉన్న శారీస్ కంప్లీట్ అవ్వడానికి కొన్ని వారాలు, కొన్నిసార్లు నెలలు కూడా పడుతుంది. అందుకే హ్యాండ్లూమ్ డ్రెస్ అంటే అది జస్ట్ ఫ్యాబ్రిక్ కాదు, టైం, టాలెంట్ అండ్ టన్స్ ఆఫ్ పేషెన్స్. నెక్స్ట్ టైం హ్యాండ్లూమ్ కొనేటప్పుడు ఇది ఎవరో ఒక ఆర్టిస్ట్ చేతుల్లో పుట్టిన మాస్టర్ పీస్ అని ఒక్కసారి గుర్తు చేసుకోండి. మరి ఇప్పుడు హ్యాండ్లూమ్ అందంలా అందమైన ఒక మెలడీ మీకోసం. స్టే ట్యూన్డ్.

0: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలి శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్, గద్వాల, నారాయణపేట, సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్, డ్రెస్ మెటీరియల్స్, లుంగీలు, టవల్స్, బెడ్షీట్స్, కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి, తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.
1: వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రెయిన్బో 101.9 FM విత్ మీ ఆర్జే మధు. సో లిజనర్స్, నిజం చెప్పండి, షాపింగ్కి వెళ్తే ఫస్ట్ ఏం చూస్తాం? కలర్, డిజైన్, డిస్కౌంట్, రైట్? సో కానీ హ్యాండ్లూమ్ డ్రెస్ చూస్తే ఒకసారి ట్యాగ్ కూడా చూడండి, ఎందుకంటే దాని వెనక ఒక వీవో ఫ్యామిలీ కష్టం ఉంటుంది. ఒక శారీ ఫినిష్ చేయడానికి కొన్నిసార్లు రోజులు, వారాలు, నెలలు కూడా పడుతుంది. సో నెక్స్ట్ టైం హ్యాండ్లూమ్ కొనేటప్పుడు అది షాపింగ్ మాత్రమే కాదు, ఒక ఆర్టిసన్ని ఎంకరేజ్ చేసినట్టే అన్నమాట.

0: From the rocks of Bongir to the lakes of Warangal, Telangana sings its story.
1: In every folk song, every dance, every reel of cinema, the spirit of our land shines.
2: And every evening, 8 to 9, Telangana brings that spirit alive on FM Rainbow 101.9.
0: History,
1: art,
0: literature, tourism,
1: cinema,
0: culture, all woven together in one vibrant hour. Telangana,
1: the voice of our home state.
2: వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్. మన తెలుగు స్టేట్స్కి హ్యాండ్లూమ్ అంటే స్పెషల్ ఐడెంటిటీ. పోచంపల్లి, గద్వాల్, ధర్మవరం, ఉప్పాడ, ఈ పేర్లు వినగానే క్వాలిటీ గుర్తొస్తుంది కదా. మన కల్చర్ని, ట్రెడిషన్ని కలర్స్ రూపంలో క్యారీ చేస్తున్నాయి ఈ వీవ్స్. అండ్ ద బెస్ట్ పార్ట్, ఫ్యాషన్ మారుతుంది కానీ హ్యాండ్లూమ్ నెవర్ గోస్ అవుట్ ఆఫ్ స్టైల్.

వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రెయిన్బో 101.9 FM విత్ మీ ఆర్జే మధు. సో ఈ నేషనల్ హ్యాండ్లూమ్ డేకి ఒక చిన్న ఛాలెంజ్, ఈ మంత్లో ఒక్క హ్యాండ్లూమ్ ప్రొడక్ట్ అయినా ట్రై చేయండి. శారీ కావచ్చు, కుర్తా కావచ్చు, దుప్పట్టా కావచ్చు, ఎనీథింగ్ స్మాల్ చాయిస్ బట్ ఇట్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ టు ఎ వీవర్. బ్యూటిఫుల్ ఆర్ట్ ఇంకా ఎన్నో సంవత్సరాలు కంటిన్యూ అవ్వాలని కోరుకుంటూ హ్యాపీ నేషనల్ హ్యాండ్లూమ్ డే.

వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రెయిన్బో 101.9 ఎఫ్ఎం విత్ మీ ఆర్జే మధు. సో ఈరోజు ఒక చిన్న క్వశ్చన్, మన లైఫ్లో మనకి ఫస్ట్ న్యూట్రిషన్ ఎవరిస్తారు? అఫ్కోర్స్ మదర్. అందుకే ఆగస్ట్ 1st నుంచి 7th వరకు వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ని సెలబ్రేట్ చేస్తున్నారు. సో బ్రెస్ట్ ఫీడింగ్ అంటే కేవలం బేబీకి ఆకలి తీర్చడం మాత్రమే కాదు, అది బేబీస్ ఫస్ట్ ఫుడ్, ఫస్ట్ ఇమ్యూనిటీ, ఫస్ట్ కంఫర్ట్. అంటే పుట్టిన తరువాత ఫస్ట్ కొన్ని మంత్స్ బేబీకి కావాల్సిన న్యూట్రియన్స్, యాంటీబాడీస్ ఇవన్నీ మదర్స్ మిల్క్లోనే న్యాచురల్లీ ఉంటాయి. అందుకే హెల్త్ ఎక్స్పర్ట్స్ కూడా ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఫర్ ది ఫస్ట్ 6 మంత్స్ని రికమెండ్ చేస్తుంటారు. అంతేకాదు బేబీకి మాత్రమే కాదు మదర్ హెల్త్కి కూడా బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఒక చిన్న హగ్, ఒక చిన్న స్మైల్, ఒక ఫీడింగ్ మూమెంట్, ఇవన్నీ మదర్ అండ్ బేబీ మధ్య లైఫ్ లాంగ్ బాండ్ని ఇంకొంచెం స్ట్రాంగ్ చేస్తాయి. మరి ప్రేమ ఆప్యాయత గుర్తుకొచ్చే ఈ బ్యూటిఫుల్ మూమెంట్కి మ్యాచ్ అయ్యే ఒక లవ్లీ మెలడీ వినేద్దాం.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
5: వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రెయిన్బో 101.9 FM విత్ మీ ఆర్జే మధు. సో వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అంటే ఇది మదర్స్కి మాత్రమే సంబంధించిన విషయం అయితే కాదు, ఇది ఫ్యామిలీ అంతా కలిసి సపోర్ట్ చేయాల్సిన విషయం. ఒక కొత్త అమ్మకి ఎంకరేజ్మెంట్ కావాలి, రెస్ట్ కావాలి అండ్ పాజిటివ్ అట్మాస్ఫియర్ కావాలి. అప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ జర్నీ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, ఈ ఇయర్స్ థీమ్ కూడా మదర్స్కి సపోర్ట్ ఎంత ఇంపార్టెంటో గుర్తు చేస్తుంది. హెల్దీ మదర్స్, హెల్దీ బేబీస్, హెల్దీ ఫ్యూచర్. సో మీ ఇంట్లో కొత్త మామ్ ఉంటే ఒక హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వండి, ఒక ఎంకరేజింగ్ వర్డ్ చెప్పండి. సమ్టైమ్స్ దాట్స్ ద బిగ్గెస్ట్ సపోర్ట్. ఈ బ్యూటిఫుల్ థాట్తో లెట్స్ ఎంజాయ్ లవ్లీ మెలడీ.

ఆకాశవాణి వార్త ముఖ్యాంశాలు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ నేతన్నలకు రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. చేనేత హస్తకళ భారతీయ సంస్కృతికి ప్రతీక అని కొనియాడిన ఆయన, వేలాది కుటుంబాలకు జీవనాధారంగా ఉన్న ఈ పరిశ్రమ రాష్ట్రానికి ఒక గొప్ప వారసత్వమని లోక్భవన్ ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ 10 ఆగస్టున వరుణయాగం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. యాదగిరిగుట్ట వేద పండితులు నిర్ణయించిన ముహూర్తం ప్రకారం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నాగార్జున సాగర్ విజయ విహార్ ప్రాంగణంలో ఈ యాగక్రతువులు నిర్వహిస్తారు. సహారా బాధితులకు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బుధవారం జరిగిన భారీ ఆందోళనకు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సంఘీభావం తెలిపారు. చిన్న పెట్టుబడిదారుల సమస్యలను పరిష్కరించి వారి నిధులను త్వరగా రిఫండ్ చేసేలా కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్తానని ఆయన బాధితులకు హామీ ఇచ్చారు. నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గంలో వివిధ సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని కోరుతూ ఎంపీ డాక్టర్ మల్లు రవి కేంద్ర సహాయ మంత్రి రామ్దాస్ అథవాలేను ఢిల్లీలో కలిశారు. నియోజకవర్గంలోని ఎస్సీ ఎస్టీ ఓబీసీలు దివ్యాంగుల కోసం కేంద్ర పథకాలను సకాలంలో అందించేలా చూడాలని ఆయన మంత్రికి వినతిపత్రం సమర్పించారు. వరంగల్ పార్లమెంటు నియోజకవర్గంలో ఇప్పటివరకు 1.22 లక్షల ప్రధానమంత్రి ఉజ్వల యోజన గ్యాస్ కనెక్షన్లు ఇచ్చినట్టు కేంద్ర మంత్రి సురేష్ గోపి లోక్సభలో తెలిపారు. ఈ మేరకు వరంగల్ ఎంపీ కడియం కావ్య ప్రశ్నకు సురేష్ గోపి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ధరల భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం భారీగా సబ్సిడీలు ఇస్తోందని, దీనివల్ల లబ్ధిదారుల గ్యాస్ వినియోగం ఏటా 4.71 సిలిండర్లకు పెరిగిందని పేర్కొన్నారు. తెలంగాణ గిరిజన నైపుణ్యాభివృద్ది శిక్షణ సంస్థలపై ఎంపీ బలరాం నాయక్ అడిగిన ఒక ప్రశ్నకు కేంద్ర సహాయ మంత్రి దుర్గాదాస్ ఉయికే లోక్సభలో సమాధానమిచ్చారు. రాష్ట్రంలో వన్ ధన్ వికాస్ కేంద్రాల పథకాలను గిరిజన సహకార సంస్థ అమలు చేస్తోందని, గిరిజన పారిశ్రామికవేత్తలకు రుణాల కోసం ట్రైకార్కు నిధుల మద్దతు ఇచ్చామని తెలియజేశారు. తెలంగాణలో సిఆర్ఐఎఫ్ కింద అదనపు రహదారి ప్రాజెక్టుల కోసం వచ్చిన 55 ప్రతిపాదనల్లో 36 పనులకు 971 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్టు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ లోక్సభలో తెలిపారు. ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి అడిగిన ఒక ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ రాష్ట్రంలో పలు ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయని పేర్కొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AERNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: 101.9.
1: బతుకమ్మ పూల సోయగం,
2: బోనాల జాతర ఉత్సాహం,
1: ఒగ్గు కథల మేళవింపు,
2: పేరిని నిత్య వీరత్వం,
1: పోచంపల్లి చేనేత నైపుణ్యం,
2: నిర్మల్ కళల అందం,
1: సకినాల రుచులు,
2: సర్వపిండి సాంప్రదాయం,
1: పల్లె జానపద సంస్కృతి నుంచి
2: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
1: ప్రతి కథను
2: ప్రతి గాథను
1: ఒడిసి పట్టి
2: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
1: మీకు అందిస్తుంది తెలంగాణ. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఎం రెయిన్బోలో. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రెయిన్బో 101.9 ఎఫ్ఎం విత్ మీ ఆర్జే మధు. సో స్టూడియోలో టైం అయితే 9:05 చూపిస్తుంది. ఇప్పుడు మనం వైబ్రెంట్ హైదరాబాద్లో మన సిటీలో ఆగస్ట్ 7న జరుగుతున్న ఎక్సైటింగ్ ఈవెంట్స్ గురించి చాలా ముచ్చట్లు మీకోసం రెడీగా ఉన్నాయి. సో షాపింగ్ లవర్స్ నుంచి స్టార్టప్ డ్రీమర్స్ వరకు, ఆర్ట్ లవర్స్ నుంచి కామెడీ లవర్స్ వరకు, అండ్ ఫ్యామిలీ అవుటింగ్స్ నుంచి కెరియర్ ఆపర్చునిటీస్ వరకు, ఈ ఫ్రైడే హైదరాబాద్ ఫుల్ ఆఫ్ హ్యాపెనింగ్స్. సో ఇఫ్ యూఆర్ ప్లానింగ్ యర్ డే, స్టే ట్యూన్డ్, ఎందుకంటే ఈ షో మీ వీకెండ్ ప్లాన్స్ సెట్ చేస్తుంది. మరి హైదరాబాద్ వైబ్ని స్టార్ట్ చేద్దాం ఒక సూపర్ సాంగ్తో. స్టే ట్యూన్డ్, లెట్స్ బిగిన్ విత్ ద బ్యూటిఫుల్ ట్రాక్.

0: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలి శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్ గద్వాల నారాయణపేట సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ లుంగీలు టవల్స్ బెడ్షీట్స్ కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి, తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.
1: వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్. అసలు మన హైదరాబాద్లో కంటిన్యూస్గా 10 డేస్ నుండి వర్షం పడుతూనే ఉంది కదా. కొంతమందికి ఈ వానజల్లు బాగా నచ్చుతుంది, కానీ మట్టి వాసన అయితే అదేదో అందరికీ స్పెషల్ ఫీలింగ్ కదా. ఎస్పెషలీ ఫస్ట్ డ్రాప్ పడినప్పుడు వచ్చే ఎర్తీ స్మెల్కి అయితే చాలామందికి మట్టి తినేయాలనిపిస్తుంటుంది కదా. నిజం చెప్పండి, ఇదంతా బాగానే ఉంది, కానీ ఈ వర్షానికి ట్రాఫిక్లో పడే కష్టాలు మాత్రం ఒక మినీ యుద్ధం అనే చెప్పాలి. వర్షం వస్తుంది అని ఒక మాట వింటే చాలు, ఇప్పుడు మనకి చెమటలు పట్టేస్తాయి. హైదరాబాద్ ట్రాఫిక్, అంబ్రెల్లా మర్చిపోవడం, రెయిన్ కోట్ కొనుక్కోవడం, మెయిన్గా ఆఫీస్కి లేట్ అవుతుందని టెన్షన్ పడడం, ఇవన్నీ గుర్తొస్తాయి కదా. కానీ చిన్నప్పుడు అదే వర్షం పేరు వినగానే ఎక్కడ లేని హ్యాపీనెస్ అంతా మన ఫేస్లోనే ఉండేది కదా. అమ్మయ్య, ఈరోజు వర్షం ఎక్కువగా వస్తే స్కూల్కి హాలిడే ఇచ్చేస్తారు, ఇన్ కేస్ హాలిడే ఇవ్వకపోయినా మనం మాత్రం మమ్మీ చాలా వర్షం వస్తుంది నేను స్కూల్కి వెళ్ళను అని ఏదో ఒక రీజన్ చెప్పి ఎంత క్యూట్గా అమాయకంగా ఆలోచించి స్కూల్ మానేసేవాళ్ళం కదా. ఈ వర్షాలు ఇప్పుడున్న పెద్దవాళ్ళని తడిపేస్తున్నా మనలో ఉన్న చిన్న పిల్లల్ని మాత్రం మెల్లిగా నవ్విచ్చేస్తుంటాయి కదా. ఏమైనా సరే చైల్డ్హుడ్ డేస్ అండ్ స్కూల్ డేస్ ఆర్ బెస్ట్ అనిపిస్తుంది కదండీ.

0: ఏది మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్కి పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్తు ఉంటుంది.
0: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలిసే మామా నీకు ఇవన్నీ?
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
2: వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్. వీకెండ్ స్టార్ట్ అయిపోయింది కదా, హైదరాబాద్లో ఇండస్ట్రీ వరల్డ్కి సంబంధించిన ఒక బిగ్ అప్డేట్. ఈరోజు నుంచి హైప్లెక్స్ 2026 సౌత్ అండ్ సెంట్రల్ ఇండియాస్ బిగ్గెస్ట్ ప్లాస్టిక్స్ ఎక్స్పో అయితే స్టార్ట్ అవుతుంది. ఆగస్ట్ 7th నుంచి 10th వరకు జరుగుతున్న ఈ ఎక్స్పోలో ప్లాస్టిక్స్ ప్యాకేజింగ్, రీసైక్లింగ్, మౌల్డింగ్, ఆటోమేషన్, లేటెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీస్, ఇలా ఇండస్ట్రీ ఫ్యూచర్ని షేప్ చేసే ఎన్నో ఇన్నోవేషన్స్ ఒకే చోట చూడొచ్చు. అయితే ప్లాస్టిక్ అనగానే పొల్యూషన్ మాత్రమే గుర్తొస్తుంది కదా మనకి. కానీ ఇప్పుడు ఫోకస్ ఏంటంటే స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, రెస్పాన్సిబుల్ యూసేజ్, రీసైక్లింగ్, సర్క్యులర్ ఎకానమీ. అదే ప్లాస్టిక్ని వేస్ట్ కాకుండా రీసోర్స్గా ఎలా మార్చాలి, ఇండస్ట్రీస్ ఎలా సస్టైనబుల్గా వర్క్ చేస్తున్నాయి అనే విషయాలు కూడా ఇక్కడ హైలైట్ అవుతున్నాయి అన్నమాట. సో న్యూ టెక్నాలజీ అంటే ఫ్యూచర్, ఫ్యూచర్ అంటే ఇన్నోవేషన్. అలాంటి ఐడియాస్ని తెలుసుకోవాలనుకునే స్టూడెంట్స్, ఆంటర్ప్రినర్స్, మ్యానుఫ్యాక్చరింగ్ ఫీల్డ్ వాళ్ళకి ఇది డెఫినెట్లీ ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్. ఇప్పుడు ఇన్నోవేషన్ మూడ్లోనే మీ మార్నింగ్ని ఎనర్జెటిక్గా కంటిన్యూ చేస్తే ఒక సూపర్ సాంగ్ అయితే రెడీగా ఉంది. లెట్స్ ఎంజాయ్.

0: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
1: కొమురంభీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం,
1: ఒగ్గు కథలు,
0: జాన్

0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలొక వైపు,
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో
1: మీ ముందుకు వస్తుంది తెలంగాణం.
0: ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.
2: వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్. వీకెండ్ వచ్చిందంటే కొందరికి అవుటింగ్ ప్లాన్స్, ఇంకొందరికి కెరియర్ ప్లాన్స్. సో జాబ్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి హైదరాబాద్ నుంచి ఒక యూజ్ఫుల్ అప్డేట్ ఉంది. ఈరోజు మార్నింగ్ 8 నుంచి ఆఫ్టర్నూన్ 1 వరకు మాసప్ ట్యాంక్లో మెగా జాబ్ మేళా జరుగుతుంది. ఐటీ, ఫార్మా, హెల్త్ కేర్, బ్యాంకింగ్, ఎడ్యుకేషన్, ఇలా డిఫరెంట్ సెక్టర్స్కి చెందిన కంపెనీస్ ఒకే చోట రిక్రూట్మెంట్ ప్రాసెస్ నిర్వహిస్తున్నాయన్నమాట. సో ఎస్ఎస్సీ నుంచి డిగ్రీ, డిప్లొమా అండ్ ఇంజనీరింగ్, డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉన్నాయి. సమ్టైమ్స్ ఒక ఇంటర్వ్యూ, ఒక కాన్వర్జేషన్, ఒక్క అవకాశం కూడా కెరియర్ని కంప్లీట్లీ చేంజ్ చేయొచ్చు కదా. అందుకే జాబ్ సెర్చ్లో ఉన్నవాళ్ళు ఇలాంటి జాబ్ మెయిలర్స్ని మిస్ కాకుండా ఫాలో అవుతూ ఉండండి. మీ ఫ్యామిలీలో, ఫ్రెండ్స్లో, నైబర్స్లో ఎవరైనా జాబ్ కోసం చూస్తున్నా అని చెప్తే ఈ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి షేర్ చేయండి. ఎవరికి తెలుసు, నెక్స్ట్ గుడ్ న్యూస్ వాళ్ళదే కావచ్చు. అండ్ నౌ హోప్స్ హై, స్మైల్స్ బ్రైటర్. లెట్స్ టేక్ ఎ షార్ట్ మ్యూజికల్ బ్రేక్. హియర్ ఇస్ అ బ్యూటిఫుల్ సాంగ్ ఫర్ యూ. కీప్ లిస్నింగ్.
3: ముద్దుల మువ్వారావు గారు పెద్దమ్మాయి 18 చిన్న మీ చక్కెల సిట్టమ్మ గారు చిన్న కోడలు 40 నీళ్ళు నోసుకుందంట. రంగుల రాజారావు గారు 3 అమ్మాయి, పక్కింటి పుల్లారావు గారు 4 అబ్బాయితో జంపు జల్లాని అంట.
4: ఇంకా మన మెరగంటి మంగతాయారు గాజుల సిట్టమ్మ దుబాయ్ సత్యమతి
3: ఆళ్ళ మొగుళ్ళని వదిలేశారంట.
4: వాళ్ళ కథలు మాత్రం నేను చెప్పలేను కానీ వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పుకుంటారంట. మొదలెట్టవే మంగతాయారు.

వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్. వీకెండ్ అంటే మూవీస్ మాల్స్ మాత్రమే కాదు, లిల్ బిట్ ఆఫ్ చైల్డ్హుడ్ మెమరీస్ కూడా రివైవ్ చేసుకోవచ్చు కదా. హైదరాబాద్లో నిజాంపేట్ వైపు మనకి ఒలింపియన్ సర్కస్ సందడి చేస్తుంది. కలర్ఫుల్ కాస్ట్యూమ్స్, థ్రిల్లింగ్ అక్రోబాటిక్ యాక్ట్స్, ఏరియల్ పర్ఫార్మెన్సెస్, ఆడియన్స్ని ఎడ్జ్ ఆఫ్ ది సీట్ మీద కూర్చోబెట్టే స్టంట్స్, ఇలా ఫుల్ ఆన్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ రెడీగా ఉంది. మన చిన్నప్పుడు సర్కస్కి వెళ్ళి మనకి ఇది ఎలా చేస్తున్నారు అని ఆశ్చర్యపోయిన రోజులు గుర్తున్నాయా? ఇప్పుడు అదే ఎక్సైట్మెంట్ని కిడ్స్తో కలిసి మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేసే ఛాన్స్. ఈరోజు 11 గంటలకి, 2 గంటలకి, 4:30కి, 7:30కి అట్లా షోస్ ఉన్నాయన్నమాట. సో ఫ్యామిలీతో వీకెండ్ని ఫన్గా స్పెండ్ చేయాలనుకునే వాళ్ళకి ఇది ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్. అండ్ నా ఎంటర్టైన్మెంట్ మూడ్ సెట్ అయిపోయింది కదా, లెట్స్ కంటిన్యూ విత్ అ సూపర్ ఫీల్ గుడ్ సాంగ్. కీప్ లిస్నింగ్.

0: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
1: ఏ ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పదా హలీం తిందాం.
0: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
1: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాద్దే కదా.
0: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
1: ఓ అవునా?
0: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
1: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
0: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
1: జష్నే హైదరాబాదా, అదేంటి కొత్తగా?
0: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికీ చెప్పడానికి వచ్చేసింది
2: జష్నే హైదరాబాద్ ఎట్ 2 PM ఓన్లీ ఆన్ FM రెయిన్బో 101.9.
3: వెల్కమ్ బ్యాక్ టు యువర్ లిజనర్స్. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రెయిన్బో 101.9 FM విత్ మీ ఆర్జే మధు. సో వీకెండ్ అంటే ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, ఎల్లిల్ డోస్ ఆఫ్ క్రియేటివిటీ కూడా కావాలి కదా. ఈరోజు హైదరాబాద్లో స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్లో ఒక న్యూ ఆర్ట్ ఎగ్జిబిషన్ స్టార్ట్ అవుతుంది. ఇనాగరేషన్ ఈవినింగ్ 4:30 ఉంది. ఎగ్జిబిషన్ మాత్రం ఆగస్ట్ 7th నుంచి 13th వరకు విజిటర్స్ కోసం ఉంటుంది. సో ఒక్క పెయింటింగ్ చూస్తే ఎంత పెద్ద స్టోరీ అవుతుందో తెలుసా? కొన్ని ఆర్ట్ వర్క్స్ మాటలు లేకుండానే ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేస్తాయి, అదే ఆర్ట్ బ్యూటీ. సో వీకెండ్లో కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ట్రై చేయాలనిపిస్తే

కలర్స్, క్రియేటివిటీ, ఇమాజినేషన్తో కనిపించే ఈ ఎగ్జిబిషన్ ఒక సూపర్ ఆప్షన్. ఇప్పుడు ఆర్ట్ గురించి మాట్లాడుకున్నాం కదా, మ్యూజిక్ కూడా ఒక బ్యూటిఫుల్ ఆర్ట్ ఫామే కదా. సో లెట్స్ ఎంజాయ్ అ లవ్లీ సాంగ్. కీప్ లిస్నింగ్.

0: నేహా, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
2: వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్. ఈరోజు ఆగస్ట్ 7, నేషనల్ హ్యాండ్లూమ్ డే. మన సిటీలో చాలా బ్యూటిఫుల్ వైబ్ కనిపిస్తుంది. నెక్లెస్ రోడ్ దగ్గర పీపుల్ ప్లాజాలో హ్యాండ్లూమ్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి ఆగస్ట్ 7 నుంచి 16th వరకు. కలర్ఫుల్ స్టాల్స్, ట్రెడిషనల్ శారీస్, ప్యూర్ హ్యాండ్లూమ్ కలెక్షన్స్తో ఫుల్ ఫెస్టివ్ ఫీల్ ఉంది. అక్కడ పోచంపల్లి, గద్వాల్, కాంచీపురం లాంటి మన అథెంటిక్ వీవ్స్ డైరెక్ట్గా చూడొచ్చు, కొనొచ్చు కూడా. బెస్ట్ పార్ట్ ఏంటంటే డైరెక్ట్గా వీవర్స్ నుండి తీసుకోవడం. సో మన సపోర్ట్ డైరెక్ట్ వాళ్ళకి రీచ్ అవుతుందన్నమాట. ఇంకా బంజారాహిల్స్ సైడ్లో కళింగ కల్చరల్ సెంటర్లో హ్యాండ్ టు హ్యాండ్ ఎగ్జిబిషన్ కూడా జరుగుతుంది ఆగస్ట్ 1 నుంచి 9th వరకు. మార్నింగ్ 10 నుండి నైట్ 9 వరకు ఓపెన్గా ఉంటుంది. సో ఈ వీకెండ్ ప్లాన్ సెట్ అయిపోతుంది అనుకుంటా. హానెస్ట్లీ చెప్పాలంటే ఈ హ్యాండ్లూమ్ డేకి మనం చేయగలిగే బిగ్గెస్ట్ సెలబ్రేషన్ ఏంటి అంటే ఒక హ్యాండ్లూమ్ పీస్ కొనడం. స్మాల్ చాయిస్, బిగ్ ఇంపాక్ట్. సో హైదరాబాద్ ఈరోజు స్టైల్ కోసం కాదు, మన కల్చర్ కోసం రెడీ అవుదాం. దిస్ ఈజ్ ఆర్జీ మధు రిమైండింగ్ యూ, మన చేనేత మన ప్రైడ్.

0: వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్. నేను స్టూడియోలో నెక్స్ట్ సాంగ్ ప్లే చేద్దామని సెర్చ్ చేస్తున్నాను అనమాట. ఇంతలో స్మైల్ చేసుకుంటూ వచ్చేసింది లహరి. వెల్కమ్ లహరి.
1: థ్యాంక్ యూ మధు. హ్యాపీ ఫ్రైడే డియర్ లిజనర్స్.
0: లహరి, నాకు ఒక డౌట్. నిన్న మా కజిన్ బెంగళూరు నుంచి ఫోన్ చేశాడు, నీ ప్రోగ్రామ్ రెగ్యులర్గా వింటుంటాను అన్నాడు. నేను షాక్ అయ్యాను, అరే హైదరాబాద్ ఎఫ్ఎం బెంగళూరులో ఎలా వింటున్నాడు అని.
1: చాలామంది అదే అనుకుంటారు మధు.
0: అదే నాకు కూడా అదే డౌట్. నిజంగా ఎలా వింటారు నీకు తెలుసా?
1: చాలా సింపుల్. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే చాలు. ఆకాశవాణి స్టేషన్స్ అన్నీ లైవ్గా అందులో ఉంటాయి. హైదరాబాద్లో ఉన్నా, ఢిల్లీలో ఉన్నా, ఎక్కడున్నా సరే ఇంటర్నెట్ ఉంటే ప్రోగ్రామ్ లైవ్గా వినొచ్చు.
0: అంటే ట్రావెలింగ్లో ఉన్నా, ఆఫీస్లో ఉన్నా, మన ఫేవరెట్ ఆకాశవాణి ప్రోగ్రామ్స్ మిస్ అవ్వమన్నమాట.
1: ఎగ్జాక్ట్లీ. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఉంటే ఆకాశవాణి మాత్రం మనతో ఉంటుంది.
0: వావ్, ఇది నిజంగా చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. ఎస్పెషలీ హైదరాబాద్ బయట ఉన్న మన లిజనర్స్కి ఇది సూపర్ అప్డేట్. నాకున్న పెద్ద డౌట్ని యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తో క్లియర్ చేసింది లహరి. సో డియర్ లిజనర్స్, మీకు ఇది కొత్త విషయం అయితే రిమెంబర్ దిస్. అండ్ ఇప్పుడు మన ఫ్రైడేని ఇంకొంచెం బ్యూటిఫుల్ చేసే సాంగ్ అయితే రెడీగా ఉంది. స్టే ట్యూన్డ్.

సో డియర్ లిజనర్స్, ఈరోజు మార్నింగ్ 6 గంటల నుండి మనం ఈ బ్యూటిఫుల్ మార్నింగ్ని స్పెండ్ చేశాం కదా. ఫస్ట్ బాసిర సరస్వతి అమ్మవారి క్షేత్రం గురించి స్పిరిచువల్గా కనెక్ట్ అయ్యాం. ఆ తర్వాత హెల్దీ మార్నింగ్లో ఫిట్నెస్, ఫిజికల్ హెల్త్ అండ్ మిల్లెట్ ఇడ్లీ బ్రేక్ఫాస్ట్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఇంకా వైబ్రెంట్ హైదరాబాద్లో మన సిటీలో జరిగే ఎక్సైటింగ్ హ్యాపెనింగ్స్ని ఎక్స్ప్లోర్ చేశాం. అంటే ఈ మార్నింగ్ షోలో డివోషన్ ఉంది, హెల్త్ ఉంది, సిటీ లైఫ్ ఉంది, కంప్లీట్గా ఒక పర్ఫెక్ట్ ఫ్రైడే మార్నింగ్ స్టార్ట్ అయింది. ఇక ఇప్పుడు వీకెండ్ మోడ్ స్టార్ట్ అయిపోయింది కదా మరి. సో ఈ రోజు నుండి కొంచెం రిలాక్స్ అవ్వండి, కొంచెం మీ టైం తీసుకోండి, ఫ్యామిలీ ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయండి. మనం ఇప్పటి వరకు మాటలతో, ముచ్చట్లతో, ఊహలతో సరదాగా ఈ ఫ్రైడే మార్నింగ్ని గడిపేశాం. కానీ నాకు ఎంతసేపు మాట్లాడినా ఇంకా మాట్లాడాలనిపిస్తుంది. కానీ సమయం తన నటుక తనే నడుస్తుంది కదా. ఇప్పుడు స్టూడియోలో సమయం అయితే ఉదయం 10 గంటలు కావస్తుంది కాబట్టి ఇలాంటి మంచి మంచి ముచ్చట్లు, కొత్త కొత్త విషయాలు నేనైతే చెప్తూనే ఉంటాను. మీరు వింటూ ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రెయిన్బో 101.9 FM విత్ మీ ఆర్జీ మధు. హ్యాపీ వీకెండ్, స్టే హెల్దీ, స్టే హ్యాపీ అండ్ కీప్ స్మైలింగ్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. సహజ వాయువు కోసం విదేశాలపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు 23,731 రూపాయల కోట్ల జాతీయ పథకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వ్యర్థాల నుంచి కంప్రెస్డ్ బయోగ్యాస్ ఉత్పాదనను పెంచే లక్ష్యంతో గోబర్ ధన్ పేరిట రూపొందించిన ఈ పథకాన్ని 2027 నుంచి 2036 వరకు అమలు చేయనున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పట్టభద్రుల ఓటర్ల నమోదు ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని మంత్రి శ్రీధర్ బాబు కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. మైలార్ దేవుపల్లిలో జరిగిన పార్టీ ముఖ్య నేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేస్తూ రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలకు సమాయత్తం కావాలని దిశానిర్దేశం చేశారు. ఒడిశాలోని చాందీపూర్ సమగ్ర క్షిపణి పరీక్షా కేంద్రం నుంచి మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్ని 4ని విజయవంతంగా ప్రయోగించారు. ఈ ప్రయోగం క్షిపణికి సంబంధించిన అన్ని సాంకేతిక కార్యాచరణ ప్రమాణాలను విజయవంతంగా నిరూపించిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ప్రయోగం దేశ వ్యూహాత్మక నిరోధక సామర్థ్యాలను బలోపేతం చేయడంలో మరొక మైలురాయిగా నిలిచిందని పేర్కొంది. గోదావరి కృష్ణా నదుల వరద ముందస్తు అంచనాలకు ఏఐ ఆధారిత నమూనాలను వాడుతున్నట్లు కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ రాజ్యసభలో తెలిపారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, తెలంగాణ రైతుల కోసం పంచాయతీ మౌసం సేవ పోర్టల్ ద్వారా వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. రైళ్ల రద్దీని శాస్త్రీయంగా విశ్లేషించి నిర్వహణను మెరుగుపరిచేందుకు దక్షిణ మధ్య రైల్వే జోన్ ఐఐటి బాంబేతో ఒప్పందం కుదుర్చుకుంది. సిగ్నలింగ్ వ్యవస్థలోని డేటాను విశ్లేషించి సాఫ్ట్వేర్ను రూపొందించడం దీని ముఖ్య ఉద్దేశమని రైల్వే అధికారులు తెలిపారు. జెన్జీ ఆందోళనలో నిజాయితీ ఉందని, సంస్కరణల కోసం ప్రశ్నించే హక్కు విద్యార్థులకు ఉందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ఐఐఎంయుఎన్ వార్షికోత్సవ సభలో మాట్లాడిన ఆయన, యువతరంపై తన విశ్వాసం అచంచలమైనదని భగవత్ తెలిపారు. అంతర్జాతీయ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ దేశంలోనే తన 4 క్లౌడ్ రీజియన్ని హైదరాబాద్లో ప్రారంభించింది. ముంబై, పూణే, చెన్నైల తర్వాత ఇండియా సౌత్ సెంట్రల్ పేరిట ఏర్పాటైన ఈ కేంద్రంతో దేశీయ కంపెనీలకు క్లౌడ్ సేవలు మరింత సులభతరం కానున్నాయి. అమెరికాలో బర్త్ రైట్, సిటిజన్షిప్, బర్త్ టూరిజంపై ఆంక్షలు విధిస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2 కీలక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకం చేశారు. వలస విధానాల దుర్వినియోగాన్ని అరికట్టడమే దీని లక్ష్యమని, విదేశీయులు కేవలం పౌరసత్వం కోసం అమెరికా వచ్చే విధానానికి దీనితో చెక్ పడుతుందని శ్వేత సౌధం పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి ఉదయం 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: वेलकम बैक लिसनर्स, यू आर लिसनिंग टू नमस्ते हेलो आदाब ऑन आकाशवाणी एफएम रेनबो 101.9। सो दोस्तों, वी वर टॉकिंग अबाउट नेशनल हैंडलूम डे। वी वर अप्रिशिएटिंग एंड रिकॉग्नाइजिंग द आर्ट स्किल व्हिच इज बीइंग वेरी मच अंडररेटेड नाउडेज। सो द नेक्स्ट टाइम यू गो शॉपिंग, डोंट वॉक पास द हैंडलूम सेक्शन। स्टॉप फॉर जस्ट 2 मिनट्स, टच द फैब्रिक, read about it, ask where it comes from, और अगर possible हो एक छोटा सा handloom product ज़रूर खरीदिए। It could be a scarf, a stole, a bed sheet or a dupatta, or even a hand-woven cushion cover, because every purchase says something beautiful. I value the hands behind the fabric, and that's what National Handloom Day is all about. Celebrating skills, celebrating culture, celebrating the people who keeps our traditions alive. And it is definitely our responsibility to appreciate each and every artisan. It's their hard work that has been shown on our dresses. Stay tuned to Akashivani FM Rainbow. We have a promo followed by 11 o'clock news. Stay tuned to Akashivani and we will be back with another interesting topic.
1: బ్రో, ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
2: ఏ, ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం? పదా హలీం తిందాం.
1: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
2: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాదే కదా?
1: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
2: ఓ అవునా?
1: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
2: సరే, కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
2: జష్నే హైదరాబాదా? అదేంటి కొత్తగా?
1: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికీ చెప్పడానికి వచ్చేసింది
3: జష్నే హైదరాబాద్ at 2 PM only on FM Rainbow 101.9.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన్న ప్రతి వర్షపు నీటి బొట్టుని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ water.gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. యూపీఐ ఇతర డిజిటల్ చెల్లింపులపై బ్యాంకులు, సేవా సంస్థలు స్వల్ప రుసుములు వసూలు చేసేందుకు వీలు కల్పిస్తూ పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ చట్టం 2007 సవరణ బిల్లును లోక్సభ ఆమోదించింది. గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ వర్ధంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆయనకు నివాళులర్పించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ తన రచనల ద్వారా స్వాతంత్ర ఉద్యమంలో చైతన్యాన్ని రగిలించారని అమిత్ షా సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. ఔటర్ రీజనల్ రింగ్ రోడ్లు, ఫ్లైఓవర్లు సహా అన్ని రోడ్ల నెట్వర్క్, భూసేకరణ నిర్వహణలను ఒకే వ్యవస్థ పరిధిలోకి తేవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఔటర్ రింగ్ రోడ్డు నిర్వహణ లోపాల వల్ల వాహనాలు ఎక్కడికక్కడ నిలిపివేసి ప్రమాదాలు జరుగుతున్నాయని సీఎం అసహనం వ్యక్తం చేశారు. చేనేత మన సంస్కృతి, సంప్రదాయాలు గొప్ప కళాత్మక వారసత్వానికి ప్రతీక అని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రభుత్వం చేనేత రంగానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ కార్మికుల సంక్షేమం, ఉపాధి, అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ వారికి ఎల్లవేళల్లా అండగా నిలుస్తోందన్నారు. భారతీయ జనతా పార్టీ దృష్టిలో భారతీయ చేనేత రంగం కేవలం ఒక పరిశ్రమ మాత్రమే కాదని, అది భారతీయ ఆత్మకు ప్రతిరూపమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత కార్మికులందరికీ మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్ చంద్రరావు దేశంలోని, ప్రత్యేకంగా తెలంగాణలోని చేనేత కార్మికులకు, కళాకారులకు, వారి కుటుంబాలకు శుభాకాంక్షలు తెలిపారు. స్వదేశీ ఉద్యమ స్ఫూర్తిని స్మరించుకునే ఈరోజు ఎంతో ప్రాముఖ్యమైనదని పేర్కొన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు చేనేత కళాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. నేతన్నల సంక్షేమానికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని, నేతన్న బతికితేనే చేనేత రంగం మనుగడ సాగిస్తుందని పేర్కొన్నారు. అమెరికాలో జరిగిన ప్రతిష్టాత్మక గ్రాండ్ చెస్ టోర్ సెయింట్ లూయిస్ ర్యాపిడ్ అండ్ బ్లిడ్జ్ టోర్నమెంట్ ఛాంపియన్గా భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద నిలిచారు. పెనాల్టిమెంట్ రౌండ్లో జవోకిర్ సిందరోవ్తో జరిగిన గేమ్ను డ్రా చేసుకొని టైటిల్ను ఖరారు చేసుకున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

Welcome back, listeners. You're listening to Akashvani FM Rainbow 101.9 with me, your RJ Lahiri. You know what's surprising? Nobody is born believing boys shouldn't cry or girls shouldn't raise their voice. We are the ones who is teaching them. As children, boys are strong, don't cry, man up. And girls here, don't argue, be polite, adjust. बचपन से ही इमोशंस पे रूल्स बना देते हैं. स्लोली बॉयज लर्न टू हाइड सैडनेस, गर्ल्स लर्न टू हाइड एंगर, बट डीप डाउन इमोशंस डोंट डिसअपियर, दे सिंपली स्टे इनसाइड, समटाइम्स बिकमिंग स्ट्रेस, समटाइम्स एंग्जाइटी, समटाइम्स लोनलीनेस. మన కండిషనింగ్ చిన్నప్పటి నుండే స్టార్ట్ అయిపోతుంది అండ్ వితౌట్ రియలైజింగ్ ఇట్ వీ క్యారీ ఇట్ ఇన్ టు అడల్ట్హుడ్. మేబీ ఇట్స్ టైమ్ వి స్టాప్ టీచింగ్ చిల్డ్రన్ హౌ టు హైడ్ ఎమోషన్స్ అండ్ స్టార్ట్ టీచింగ్ దెమ్ హౌ టు అండర్స్టాండ్ అండ్ ఎక్స్ప్రెస్ దెమ్. ఆల్సో ఐ థాట్ లెట్స్ అప్రిషియేట్ సంథింగ్ వీ రేర్లీ టాక్ అబౌట్. హౌ మెనీ ఫాదర్స్ హ్యావ్ యూ సీన్ క్రయింగ్? వెరీ ఫ్యూ. Not because they never felt pain, but because they believed, I have to stay strong. Imagine carrying responsibilities, family pressure, career pressure, financial stress, and still pretending everything is okay. Kabhi kabhi sabse loud smile ke piche sabse zyada pain hota hai. And sadly, many men don't even know how to ask for help. Because somewhere they were told, strong people don't cry. But let me say this, edavadam anedi oka weakness kaadu, it's an emotion and it's okay to express when you're not okay. Real strength isn't hiding tears, real strength is having the courage to say, I'm not okay today. Now let's listen to another beautiful track. After that we have a short promo and another song. Stay tuned to Akashvani FM Rainbow 101.9.

లైక్ ఫ్రమ్ ఇన్సైడ్, ఇజంట్ ఇట్? సినిమా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కానీ ఫైనల్ మైండ్ సెట్ మన చాయిస్. హియర్స్ అ క్వశ్చన్ ఫర్ యూ. వెన్ వాజ్ ద లాస్ట్ టైమ్ యూ జెన్యున్లీ ఆస్క్ సమ్ వన్ హౌ ఆర్ యూ రియలీ? నాట్ యాజ్ అ ఫార్మాలిటీ, బట్ బికాస్ యూ ట్రూలీ వాంటెడ్ టు నో హౌ దే ఆర్. అండ్ ఆల్సో హియర్స్ సంథింగ్ బ్యూటిఫుల్ అబౌట్ ఎమోషన్స్, దట్ ఎవ్రీ సింగిల్ వన్ హ్యాస్ అ పర్పస్. లెట్ అస్ టాక్ అబౌట్ ఇట్ ఆఫ్టర్ దిస్ వండర్ఫుల్ ట్రాక్. స్టే ట్యూన్డ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

Happiness reminds us to celebrate, whereas sadness reminds us what matters. And fear protects us. Anger tells us something needs to change, and even disappointment teaches us valuable lessons. खुशी एक्सप्रेस करना इजी लगता है, लेकिन सैडनेस, फियर, गिल्टी या एंग्जाइटी एक्सप्रेस करने में हेजिटेशन क्यों? द प्रॉब्लम इजंट इमोशंस, द प्रॉब्लम इज सप्रेसिंग देम. बिकॉज इमोशंस डोंट डिसअपियर, दे वेट एंड समटाइम्स दे रिटर्न एज स्ट्रेस, पैनिक, लोनलीनेस और ऑल्सो साइलेंस. ఎమోషన్ లోపల లాక్ చేస్తే అది ఒకరోజు బర్డెన్గా బయటకు వస్తుంది కదా. సో డోంట్ హెజిటేట్ టు ఎక్స్ప్రెస్. టాక్, రైట్, క్రై, లాఫ్, అపాలజైజ్, ఫర్గివ్ ఆర్ ఫీల్ ఎవ్రీథింగ్, బికాస్ ఎవ్రీ ఎమోషన్ డిజర్వ్స్ అ వాయిస్. స్టే ట్యూన్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 అండ్ హియర్స్ అనదర్ బ్యూటిఫుల్ ట్రాక్.

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలి శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్ గద్వాల నారాయణపేట సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ లుంగీలు టవల్స్ బెడ్షీట్స్ కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి, తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in ని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

Welcome back, listeners. You're listening to Namaste Hello Adab on Akashvani FM Rainbow 101.9. Maybe this is where the real solution begins. Not by teaching boys not to cry or not by telling girls not to get angry, but by encouraging everyone to communicate. Because communication is the healthiest way to express emotions, isn't it? दिल में सब कुछ रखने से प्रॉब्लम सॉल्व नहीं होती, कभी कभी और कॉम्प्लिकेटेड हो जाती है. टेल योर पेरेंट्स व्हेन यू आर स्ट्रगलिंग, टेल योर फ्रेंड्स व्हेन यू आर फीलिंग लो, एंड टेल योर पार्टनर व्हाट हर्ट यू. टेल योर फैमिली व्हाट मेक्स यू हैप्पी, एंड जस्ट एज इम्पॉर्टेंटली लर्न टू लिसन. बिकॉज समटाइम्स पीपल डोंट नीड एडवाइस, दे जस्ट नीड समवन हू लिसन्स विदाउट जजिंग. మాట్లాడడం అనేది వీక్నెస్ కాదు, ఇట్స్ అ స్టెప్ ఆఫ్ హీలింగ్. సో టుడే ఇఫ్ యూవ్ బీన్ హోల్డింగ్ బ్యాక్ టియర్స్, లెట్ దెమ్ ఫ్లో. ఇఫ్ యూవ్ బీన్ క్యారింగ్ యాంగర్, ఎక్స్ప్రెస్ ఇట్ కేర్ఫుల్లీ. ఇఫ్ యూవ్ బీన్ అఫ్రెడ్, సే ఇట్. అండ్ ఇఫ్ యూవ్ బీన్ గ్రేట్ఫుల్, డోంట్ వెయిట్ టు టెల్ సమ్వన్. బికాస్ ఇమోషన్స్ డోంట్ బిలాంగ్ టు మ్యాన్ ఆర్ ఉమెన్, దే బిలాంగ్ టు ఎవ్రీ హ్యూమన్ హార్ట్. And the strongest people aren't the ones who hide their emotions. They are the ones who know how to express them with honesty, kindness, and courage. So here's today's takeaway. Don't make emotions gender biased. Make communication a habit. Because when we express, we heal. And when we listen, we connect. And when we stop judging emotions, we start understanding people. Feel every emotion, express every emotion, because communication is the bridge between hearts. So listeners, stay tuned to Akashvani FM Rainbow 101.9. After this wonderful track, we have news in Hindi and English. Stay tuned to Akashvani FM Rainbow 101.9.

0: Rainbow 101.9
1: LIC మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
3: LIC ప్రతి క్షణం మీకు తోడుగా.

చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలి శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్ గద్వాల నారాయణపేట సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ లుంగీలు టవల్స్ బెడ్షీట్స్ కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.

0: ఏం మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీబ్ ప్లేస్కి పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్తు ఉంటుంది.
0: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు? ఇవన్నీ
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.

0: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

Well, it's time for our favorite hour, that is Hello Rainbow. And today's topic for our Hello Rainbow is life becomes so busy that we cannot meet our friends like we used to, isn't it? So let us know who is that one friend you keep saying let's meet soon to, but haven't met in months or even years. మీకంటూ ఒక ఫ్రెండ్ ఉంటారు కదా, ప్రతిసారి కలుద్దాం కలుద్దాం అంటారు, బట్ దే నెవర్ మీట్ అస్. సో లెట్ అస్ నో అబౌట్ యువర్ ఫ్రెండ్స్ అండ్ యువర్ ఫ్రెండ్షిప్ మీటప్ ప్లాన్స్. స్టే ట్యూన్డ్ టు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. విల్ బీ బ్యాక్ ఆఫ్టర్ దిస్ వండర్ఫుల్ ట్రాక్.

Welcome back, listeners. You're listening to Namaste, Hello, Adab on Akashvani FM Rainbow 101.9, and this is your favorite hour, Hello Rainbow. So, when was the last time you met your friends and had a great time with them, like escape from the chaos? Life becomes so busy that we can't meet our friends like we used to. Seriously, remember those school or college days. Every single day, మన ఫ్రెండ్స్ని చూసేవాళ్ళం. నో ప్లానింగ్, నో క్యాలెండర్ అండ్ నో ఆర్ యూ ఫ్రీ దిస్ వీకెండ్. క్లాస్ అయిపోయిందంటే క్యాంటీన్ లేదా ఆఫీస్, ఆఫీస్ లేదు అంటే రెస్పాన్సిబిలిటీస్ లేవు. లైఫ్ వాజ్ సింపుల్. బట్ ఇప్పుడు ఎవ్రీ వన్ ఇస్ బిజీ బిల్డింగ్ దేర్ కెరియర్స్, మేనేజింగ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, చేసింగ్ డ్రీమ్స్, ఆర్ పతా హీ నహీ చల్తా, మంత్స్ పాస్ హో జాతే హై. సమ్టైమ్స్ వీ ఈవెన్ టైమ్ even type let's meet soon, and that's where the conversation ends. Funny kada, it's not because friendship became weak, life simply became louder than our free time. Tell me honestly, who is that one friend you keep saying let's meet soon but haven't met in months and even years? If you could spend one day with your school or college gang again, what would you do first? So don't forget to share it with us, and our numbers are 0402323003030 and 0402324821 and 0402970 4715. Stay tuned to Akashvani FM Rainbow 101.9.

నా చిన్న తమ్ముడున్నాడు, చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రంను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో సున్నా మొత్తం చూసా. నేననుకున్నా తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే సున్నా కరెంటు బిల్లు ఎలా సాధ్యం? అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

0: Welcome back, listeners. You're listening to Akashvani FM Rainbow 101.9 with me, your RJ Lehri. And it's 1, 12 and studio clock. We were talking life becomes busy that we cannot meet our friends like we used to. Friendship is funny, isn't it? Some friends don't talk for 6 months, then one random phone call, hey, just an aura, and within 2 minutes, it's like nothing ever changed. Adi kada true friendship ante? No formalities, no ego, no explanations. And there's a line in Hindi which says, dosti mein attendance nahi, connection important hoti hai. Sometimes we think, why doesn't my friend call me? Maybe they're thinking exactly the same about you. So instead of waiting, be the first person to send that message. Just one simple, hey, remembered you today. You never know, it might make someone's entire day. So if it's your best friend, if your best friend suddenly called you right now, what's the first thing you'd say? Okay, we have a caller. Let's listen to them. Hello?
1: Hello?
0: Hello, sir, chappandi.
1: Lahari, baanu thalli?
0: Baanu, sir, meer baanara?
1: Nenu kuda baanu undanamma.
0: Chappandi, sir.
1: Na friendu రత్నమయ్య అని చెప్పేసి ఒక అతను ఉన్నాడు.
0: ఓకే,
1: స్కూల్ ఫ్రెండ్.
0: ఓకే,
1: అయితే నేను అతన్ని కలిసి 1 ఇయర్ అయిపోయింది. 1 ఇయర్ ముందు కలిసాను, ఇక్కడ కాదు పులివెందులలో కలిశాను.
0: అవునా?
1: తెలుసా పులివెందుల కడప జిల్లా?
0: తెలుసు తెలుసు.
1: అక్కడ కలిశాను, తర్వాత అప్పుడప్పుడు ఫోన్లు చేసుకుంటూనే ఉన్నాం. తర్వాత మళ్ళీ కలవలేదు. నేను మధ్యలో వెళ్ళాను కానీ అబ్బాయి లేడు, అతను లేడు కాబట్టి మళ్ళీ మధ్యలో బ్రేక్ అయిపోయింది. మళ్ళీ అప్పుడప్పుడు ఫోన్లలో మాట్లాడుతూ ఉంటాము. కొంతమంది మిత్రులు ఏమో పైకి వెళ్ళిపోయినారు ఒకరు ఇద్దరు. మిగతా వాళ్ళంతా కూడా ఇతను ముఖ్యంగా ఫ్రెండ్ ఇతను ఉన్నాడు. తర్వాత ఇప్పుడు ఏమైందంటే మనకు రేడియోలో మాట్లాడే వాళ్ళంతా కూడా మా ఫ్రెండ్సే.
0: ఓకే,
1: రేడియోలు ఆర్జేలు రేడియోలు మాకు అసలు మా ఫ్రెండ్ రేడియో.
0: అవును సార్, అవును,
1: అందరం కలవాలి ఒకసారి అనిపిస్తుంది. ఆ టైం వస్తే లహరి లహరిని కూడా పిలుచుకుంటాము ఆ రోజు. ఆ టైం వస్తే అందరిని అందరం కలుస్తాను నాన్న.
0: ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్.
1: థ్యాంక్ యూ నాన్న.
0: ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ ఇట్ విత్ us. So that was their memory about their friends and friendship meetups. So stay tuned to Akashvani FM Rainbow 101.9. We'll be back after this wonderful song.

0: College gang again, what would you do first? Recreate old memories or simply sit and talk for hours? We have a caller, so let's listen to their. Hello?
1: హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, లహరి మేడం.
0: గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి.
1: ఓం శాంతి, నమస్కారం అండి. నా పేరు పోలిశెట్టి మెహర్ బాబా, జూబ్లీహిల్స్ నుంచి బాత్ కర్రు మేడం.
0: చెప్పండి సార్.
1: అయితే మీ యాంకరింగ్ అయితే అండి హిందీ తెలుగు ఇంగ్లీష్ ధనాధన దంచేస్తున్నారు మేడం.
0: థ్యాంక్ యూ సార్.
1: అయితే అండి చిన్నప్పుడు చదువుకునేటప్పుడు అండి పుస్తకాల్లో పెద్దలను గౌరవించము, తల్లిదండ్రులను పూజింపుము, దేవుని పూజింపుము, పెద్దల మాట సద్ది మూట అన్న మాటలు మీ ఎఫ్ఎం రెయిన్బో వింటుంటే గుర్తుకొస్తున్నాయండి. అందుకనే మా రమణయ్య అన్నయ్య గారికి నమస్కారాలు తెలియజేస్తున్నానండి. రోజు ఇప్పుడే మాట్లాడారు, విన్నానండి. 82 సంవత్సరాలు అంటారు కానీ రమణయ్య అన్నయ్య గారికి 82 కదండి, తిరిగి 28 అండి మేడం. రమణయ్య అన్నయ్య గారు చాలా స్పష్టంగా చాలా క్లుప్తంగా మంచిగా మాట్లాడతారు. ఇంకపోతే మురళీ గారికి, మా సికింద్రాబాద్ మురళీ గారికి ఈ నెలలో అందరికి ఫ్యామిలీ హ్యాపీ బర్త్డే చెప్తున్నాను. ఈ నెలలో హ్యాపీ బర్త్డే ఉందండి. ఇకపోతే నేను స్కూల్లో చదువుకునేటప్పుడు అండి పాముట్ల అబ్బాయి అండి, సిరివేళ్ళ గణేష్ బాబు అండి నా ఫ్రెండ్ అండి. సిరివేళ్ళ గణేష్ బాబు అండి నా ఫ్రెండ్ అండి. వాళ్ళ నాన్నగారు మా నాన్నగారి ఫ్రెండ్ అండి. ఇప్పుడు ప్రస్తుతం నాకు 3 అబ్బాయిలండి, ఆ గణేష్ బాబు కూడా 3 అబ్బాయిలండి. వాళ్ళ అబ్బాయిలు 3, మా అబ్బాయిలు 3 ఫ్రెండ్లు అండి. ఇదే విచిత్రమైన అంటే మా ఒకే ఊర్లో ఉంటామండి. అందుకనే మా 3 అబ్బాయిలు, మా గణేష్ బాబు గారు అబ్బాయిలు 3 కూడా ఫ్రెండ్స్ అండి. నేను గణేష్ బాబు గారు ఫ్రెండ్స్ అండి, గణేష్ బాబు గారు నాన్నగారు, మా నాన్నగారు ఫ్రెండ్ అండి.
0: నైస్ అండి, మీ ఫ్రెండ్షిప్ అన్నీ జనరేషన్ వైజ్ గా వస్తున్నట్టున్నాయి.
1: అవునండి, ఈ ఎఫ్ఎం రెయిన్బో వింటుంటే మాకు చాలా శుభ సంతోషాలు అండి, ఆహ్లాదకరంగా ఉంటుందండి, ఆనందం ఉత్సాహం ఉల్లాసంగా ఉంటుందండి, ఎన్నో పట్టుదలలు కూడా వస్తున్నాయండి. ఎక్కడికి వెళ్ళాలన్నా ఈ ఫోన్ లో ఎవరన్నా చెప్తుంటే వాళ్ళు వెళ్ళటం ఏంటి, మేము వెళ్ళకపోవడం ఏంటి అనే ఫీలింగ్ కలుగుతుంది మేడం.
0: అవునవును, థ్యాంక్ యూ సార్. మీ జనరేషన్స్ ఇంకా ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఇలాగే ఆకాశవాణి వింటూ ఉండాలి, ఫ్రెండ్స్ అలాగే ఉండాలి అని కోరుకుంటా.
1: థ్యాంక్ యూ సార్.
0: సో దాట్ వాస్ దేర్ ఫ్రెండ్షిప్ స్టోరీస్. ఇట్స్ బేసికలీ సీ, వీ హ్యావ్ దిస్ థింగ్ రైట్, లైక్ అవర్ ఫాదర్స్ ఆర్ ఫ్రెండ్స్ అండ్ దెన్ దేర్ యంగర్ జనరేషన్ ఫాలోడ్ బై దేర్ యంగర్ జనరేషన్. ఇట్స్ లైక్ జనరేషనల్ ఫ్రెండ్షిప్. So stay tuned to Akashivani FM Rainbow 101.9 and don't forget to share with us if you could spend one whole day with your school or college gang again, what would you do first? And also don't forget to tell us who is that one friend who always says let's meet up and never shows up. You can call us on 0402-323-0030 or 0402-323-4821 and 0402-970-4715. Stay tuned.
2: Eat Young King Khan, yo, honey singer.

0: Welcome back, listeners. You are listening to Akashwani FM Rainbow 101.9, and this is me, your RJ Lahiri. It's 1:29 on studio clock. We have a caller.
1: Hello.
0: Hello.
1: Lahiri garu, baunnara?
0: Baunnam, sir. Meer baunnara?
1: Nenu kuda baunnanu.
0: Chappandi, sir. Topic vinnara?
1: Vinnanu, vinnanu. Aithe naa peru Olaiti Prabhakar Rao ani.
0: Chappandi, sir.
1: చదువుకునే టైంలో అమ్మా భలే కుళ్ళు జోక్స్ వేసుకునేవాళ్ళం మేము ఫ్రెండ్స్ అంతా కలిసి. ఆ జోక్స్ ఎలా ఉండేవంటే, మామూలుగా మాకన్నా ముందు ఒకడు నడుచుకొని స్కూల్కి వెళ్తున్నప్పుడు వెళ్తుండేవాడు, వాడు లావుగా ఉంటాడు చాలా. అరే పరుపు అవసరం లేదురని చెప్పిన మా దాంట్లో ఒకడు అనేవాడు. ఇంకా సాయంత్రం స్కూల్ నుంచి వచ్చాక కొద్ది మీటింగ్ లాగా ఒక హాఫ్ అన్ అవర్ రిలాక్స్ కోసం ఒక చెట్టు కింద రాళ్ళ ఉంటే అక్కడ కూర్చొని మా నలుగురం జోక్స్ వేసుకుని మాట్లాడుకుంటుంటే అంతట్లో ఒక అమ్మాయి వచ్చేది, మా క్లాస్మేటే వచ్చి 13 ఏళ్ళ అమ్మాయి, పెద్ద బిల్డప్ గా మాట్లాడేది. ఆడేటప్పటికి మా దాంట్లో ఇంకోటి ఏమనేవాడు అంటే, అరే ఇప్పటికి పెళ్లి అయిపోతే ముగ్గురు పిల్లలు నీకేదిరా అనేవాడు. అంటే ఇలా జోక్స్ వేసుకొని చాలా సరదాగా ఇప్పటికి ఫోన్ లో మాట్లాడుకుంటూ అంటుంటాం, అరే పరుపుగాడు ఉన్నాడా, ముగ్గురు పిల్లల తల్లికి మనవరాళ్ళు పుట్టారా మనవాళ్ళు పుట్టారా అని చెప్పి అనుకుంటూ ఉంటాం అనమాట.
0: మరి మీ గ్యాంగ్ అంతా కలిస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? మళ్ళీ ఈ మధ్య కాలంలో ఏమైనా కలిసి ప్లాన్స్ వేసుకుంటారా?
1: కొంతమంది ఏమిటంటే అవుట్ ఆఫ్ స్టేట్ లో ఉన్నారు, ఆస్ట్రేలియా జర్మనీలోని వాళ్ళ పిల్లలు అక్కడ సెటిల్ అయితే, కొంతమంది ఏమో అంటే అందరు రిటైర్ అయిపోయారు మొత్తం, కొంతమంది స్వర్గలోకానికి వెళ్ళారు, కొంచెం మందే ఉన్నాం కలుస్తుంటాం ఇలాగే ఫోన్ లో ఎక్కువగా కలుస్తుంటాం, లేకపోతే నేను వెళ్ళినప్పుడు వాళ్ళన్నా వచ్చినప్పుడు కలుస్తుంటాం మాట్లాడుతుంటాం అనమాట. వచ్చినప్పుడల్లా జోక్స్ బాగా జోక్స్ పేల్చుకుంటాం అనమాట. మన స్కూల్ ఎలా ఉంది అని చెప్పి అడుగుతుంటాను నేను. అప్పుడేమో కమ్మల ఆకులు ఉండేవి, ఇప్పుడు పెద్ద బిల్డింగ్లు అయిపోయి టీచర్లు చాలా ఫాస్ట్ అయిపోయారు, పిల్లలు కూడా చాలా ఫాస్ట్ అయిపోయారు ఇప్పుడు. అప్పుడు మన జనరేషన్ ఇప్పుడు జనరేషన్ చాలా డిఫరెన్స్ అని నేను చెప్తుంటాను.

0: ओके सर, ओके, थैंक यू
1: थैंक यू।
0: सो मच
1: ऑलरेडी
0: फॉर
1: प्रभा कर
0: शेयरिंग
1: रहा
0: इट
1: हूँ,
0: विद अस।
1: नमस्कार,
0: ओके,
1: ऑलरेडी प्रभा कर रहा हूँ।
0: सो दैट वाज अवर कॉलर एंड वी हैव अनदर कॉलर। हेलो,
1: మలక్పేట
0: గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీనివాసరావు గారు, చెప్పండి, టాపిక్ విన్నారా?
1: లేదమ్మా, ఒక్కసారి చెప్పరా?
0: మీరు మీ ఫ్రెండ్స్ని ఇచ్చిన నాటి ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు ఫ్రెండ్స్ కానీ కలిసి ఎన్ని రోజులు అయింది, ఇన్ కేస్ ఇప్పుడు కలిసినా కూడా ఎలా టైం స్పెండ్ చేయబోతున్నారు?
1: మేడం, మా దగ్గర ఒక పామెటం పార్క్ ఉంది. సో నాట్ లెస్ దెన్ 20 to 25 ఇయర్స్ నుంచి నేను పార్క్ వెళ్తాను. అంటే మా దగ్గర నుంచి ఒక 400 మీటర్స్ ఉంటుంది.
0: ఓకే,
1: సో డైలీ ఐ విల్ గో దేర్ అండ్ ఐ స్టార్టెడ్ దేర్ ది అసోసియేషన్ ఆల్సో, ఐ వాజ్ ది ప్రెసిడెంట్ ఆల్సో. ఇప్పుడు అంటే వదిలేసాను, ఇప్పుడు లాఫింగ్ అండ్ క్లాపింగ్ ఒక అసోసియేషన్ చిన్న స్టార్ట్ చేశాను. అందరు కూడా నాట్ లెస్ దెన్ 25 to 30 పీపుల్, మోర్ దెన్ 30 పీపుల్. టుడే ద స్కోర్ ఈస్ 40 పీపుల్.
0: ఓ
1: సో
0: నైస్.
1: అట్లాగా అట్లాగా నేను డైలీ కూడా వెళ్తాను, పార్క్ వెళ్తాను, డైలీ పార్క్ వెళ్ళి వాళ్ళతో యాక్టివిటీ చేయిస్తాను, లాఫింగ్ అండ్ క్లాపింగ్ చేపిస్తాను కంపల్సరీగా.
0: ఓకే
1: సో
0: ఓకే.
1: అందరు కూడా మాతో బాగా కలిసి ఉంటారు, చేస్తారు. సో నాకు రోజు కూడా వాళ్ళతో కలవంది, నేను ఉండలేను, వాళ్ళు ఉండలేను, నేను
0: అలవాటు అలవాటు
1: రాకపోతే
0: అయిపోయింది.
1: అలవాటు అయిపోయింది. కాబట్టి సో రెగ్యులర్లీ వీఆర్ మీటింగ్. అది కాకుండా కూడా నాకేమిటంటే, నేను లాస్ట్ మాకు చిన్నప్పటి ఫ్రెండ్స్ అంటే 65 ఇయర్స్, మోర్ దాన్ 65 ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు.
0: ఓకే
1: ఎందుకంటే
0: నైస్. మరి మీరు ఆ 65 ఇయర్స్ ఓల్డ్ ఫ్రెండ్స్ తో కలుస్తూ ఉంటారా ఫోన్స్ లో, అయినా టచ్ లో ఉండడం?
1: డైలీనమ్మా, ఎందుకంటే ఒకటి పాకెట్ లో ఉంటే కూడా విజయవాడ ఉంటారు, నా క్లాస్మేట్స్ అనమాట.
0: ఓకే ఓకే నైస్ సార్.
1: విఆర్ 5 ఫ్రెండ్స్ ఉంటే ఇద్దరు కరోనాలో వెళ్ళిపోయారు, ముగ్గురం ఉన్నాము. ముగ్గురం ఉంటే ఒకడు సాకెట్ లో ఉంటాడు, ఒకడేమన్నా విజయవాడలో ఉంటాడు. సో డైలీ నేను వాళ్ళతో ఇంటరాక్ట్ కానీ నేను వాళ్ళకు మెసేజ్ పెట్టకపోతే వాళ్ళు అరే ఏం రా, ఇవాళ ఏం పార్క్ పోలేదా, ఆరోగ్యం బాగాలేదా, ఇంట్లోనే ఉన్నా, ఇవన్నీ మేము కంపల్సరీగా రోజు మేము కలుసుకోలేము. అంటే ఫోన్ ద్వారా, మెసేజ్ ద్వారా వీఆర్ ఇన్ టచ్ విత్ దెమ్.
0: ఓకే సార్, మీ ఫ్రెండ్షిప్స్ ఎప్పటికీ అలాగే ఉండాలి అండ్ మీ లాఫింగ్ క్లబ్ కూడా అలాగే ఉండాలని కోరుకుంటూ. చలో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అస్.
1: థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ వెరీ మచ్.
0: ఓకే సార్, వి హ్యావ్ అనదర్ కాల్. హలో,
2: హ్యాండ్లూమ్ దినో శుభాకాంక్షలు అందరికి కూడా. ప్రతి ఒక్కరు కూడా హ్యాండ్లూమ్ కంపల్సరీ ఒక్కటన్నా తీసుకొని ఆ చేనేత కార్యక్రమంలో హెల్ప్ చేస్తే చాలా బాగుంటుందని నేను కోరుతున్నాను.
0: అవునవును సార్. సార్ మీ పేరు?
2: నా పేరు కే రమేష్ అమ్మ. ఈ రోజు నేను మాత్రం ఒక లుంగి తీసుకొస్తున్నాను, మా మిత్రుడికి ఒక చీర ఇప్పించానమ్మా హ్యాండ్లూమ్.
0: వెరీ నైస్ సార్. అలాగే మనం ఎంకరేజ్ చేస్తూ ఉండాలి హ్యాండ్లూమ్ వాటిని.
2: కంపల్సరీ చేయాలమ్మా, కంపల్సరీ. వాళ్ళకి ఎంత ఎంకరేజ్ చేస్తా అంత మంచిదమ్మా. ధన్యవాదాలు అమ్మా. టాపిక్ వస్తామా, కే రమేష్ నేను మాట్లాడుతున్నాను. మేము నలుగురం ఫ్రెండ్స్, ఐదుగురం ఫ్రెండ్స్ అమ్మా. లాస్ట్ ఇయర్ ఒక ఫ్రెండ్ పోయాడు అనమాట. నలుగురం మాత్రం కనీసం రోజు కన్నా లేకపోతే 2 రోజులకొస్తున్నా కాంప్రెషన్ పెట్టి మాట్లాడుకుంటుంటాం, చేస్తుంటాం. 50 50 సంవత్సరాల ఫ్రెండ్స్ అమ్మా మేము. బైకృష్ణ ఆదినేశ్వరరావు, నా పేరు కే రమేష్, నారాయణ అనమాట. నలుగురం ఐదుగురం ఫ్రెండ్స్ అనమాట. కనీసం వారానికి ఒకసారి కంపల్సరీ నలుగురం కలుస్తాం అనమాట. ఎవరింట్లో వారింట్లో కలుస్తాం, లేదంటే ఫోన్ నుంచైనా కంపల్సరీ మాట్లాడుకుంటాం. కంపల్సరీ ప్రతి రోజు కంపల్సరీ మాట్లాడుకుందాం. వారానికి ఒకసారి 10 రోజులు అందరం నలుగురం కూర్చొని ఇది చేసుకుంటాం అనమాట. ఎవరికైనా ఏమైనా ప్రాబ్లం ఉన్నా కూడా నలుగురం సాల్వ్ చేసుకుంటాం.
0: ఓకే ఓకే నైస్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ విత్ అస్.
2: మేడం ఓ సాంగ్ చేస్తారా మేడం?
0: చెప్పండి సార్.
2: ఇది మన పాకిస్తాన్ మూవీలో
0: ఏ మూవీ
2: సార్? ప్యార్ కియా పాపం ఒక సాంగ్ ఏంటి?
0: ఇది ప్యార్ కియా. ఓకే ఓకే సార్, నేను ట్రై చేస్తాను సార్, తప్పకుండా.
2: ధన్యవాదాలు.
0: లహరి లహరి సార్.
2: లహరి గారు ఓకే, బాగుందమ్మా, మీ వాయిస్ బాగుంది, చాలా బాగుంది.
0: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. So that was our caller story. So we were talking about life becomes so busy that we cannot meet our friends like we used to, isn't it? We are so much involved with our work life, responsibilities at all, and we are not even able to take some time for our friends. And if we plan meeting, oh my god, it is never going to happen in this busy days. So if you want to meet or text your friend today, just don't hesitate and go call them and tell that, yeah, how was your day going?

0: ఏంటంటే పిల్లల్ని కూడా మాలాగా చూసుకుంటాము, బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు లాంగ్ గ్యాప్ వచ్చిన తర్వాత కలుస్తాం, ఏంటంటే స్కూల్ ఫ్రెండ్స్ తోటి ఒక గెట్ టుగెదర్ లెక్క చేసుకుని ఒక పార్టీ చేసుకుంటాం, కాలేజ్ ఫ్రెండ్స్ తోటి చేసుకుంటాం. చేసుకున్నప్పుడు అది అప్పుడే ఉంటుంది లహరి, కానీ అప్పుడే మళ్ళీ ఏమనుకుంటాం అంటే మళ్ళీ కలుద్దాం మళ్ళీ కలుద్దాం అని చెప్పేసి ప్రామిసులు చేసుకుంటామా. చేసుకొని అక్కడికి వెళ్ళి మళ్ళినామంటే వాళ్ళు ఎవరో మనమెవరో మన పనులు ఏంటియో మన బిజీ ఏంటియో మన దాంట్లో మనం హడావిడ్లు
1: అయిపోతాం,
0: అక్కడ అయిపోతారు. ఇంకోటి ఏంటంటే రెగ్యులర్ గా ఈరోజు సిచ్యువేషన్ ఏంటంటే అంత పీస్ గా మాట్లాడే అంత టైం లేనట్టుంది
1: ఎవరు, చాలా బిజీ అయిపోయింది సార్ లైఫ్,
0: చాలా బిజీ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే బై లక్ ఏంటంటే మాకు ఈ రేడియోలో ఈ ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ ఏదైతే అలవాటైందో అది కాసేపైనా సరే ఒక ఉల్లాసాన్ని ఇస్తుంది తెలుసా, అది ఆ ఉల్లాసము ఇటువంటిది ఎంత ఆనందాన్ని ఇస్తుంది అనేది మాత్రం ఎక్స్ప్రెషన్ చెప్పలేము నోట్ నుంచి అయితే చెప్పలేము. కాకపోతే ఇది డిజైన్ ఎవరు చేశారో గానీ వాళ్ళకి మాత్రం థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను.
1: Okay, so thank you so much for sharing your
0: song. Play chestamemo anukuntunnanu
1: cheppan sir.
0: Adenti Katrina Kaif di Sheila ki jawab.
1: Okay sir, okay,
0: have a great day. Thank you very much.
1: Thank you so much sir. So that was our caller's memory, and let us talk about the busy lives. I know life is a race and career, money, responsibilities, everything is important, but one day when you look back you probably won't remember every meeting you attended. You'll remember the people who laughed with you, the people who stood beside you, the people made ordinary days unforgettable. So here's today's little challenge. Before this day ends, message one friend, not because it's friendship day month, not because you need something, just because they crossed your mind today. Simple text: hey, how are you? Sometimes that's all it takes. Kalavadam tagipoyina manushulu dooram avvakoodadu. And remember, distance measures kilometers, not friendships. Take care, stay connected, love your people while you still can. Have a wonderful day. And this is me, your RJ Lehri. Stay tuned to Akashvani FM Rainbow 101.9.

0: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
2: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.

హాయ్, హలో, నమస్తే. మీరు వింటున్నారు ఆకాశవాణి ఫ్రమ్ రెయిన్బో 101.9 రెయిన్బో జీవితం రంగులమయం 2:01 ఇన్ ద స్టూడియో క్లాక్ ఎగ్జాక్ట్గా. సో నేను వచ్చేసాను మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి. సో ఎలాంటి ఆలస్యం చేయకుండా ముందైతే చక్కటి పాటలు విందాము, ఆ తర్వాత మంచి మంచి ముచ్చట్లు కూడా ఉన్నాయి. ఓకేనా? అసలే జశ్న హైదరాబాద్. ఈరోజు ఎలాంటి వంటకం తీసుకొచ్చానో అని మీరు అందరూ ఆలోచిస్తున్నారు కదా, చెప్తాను. ఈ చక్కటి పాట వినండి, ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. ఓకే,

గారెలేసుకునేవి ఏమన్నా ఉన్నాయంటే అవి మొక్కజొన్న పొత్తులు. మరి మొక్కజొన్న పొత్తులు ఎన్ని రకాలు ఉన్నాయి, వాటిని ఎలా ఎలా తయారు చేసుకుంటున్నాం మనము, ఇంకా అందులో ఉన్న స్పెషల్స్ ఏంటి, ఈ మధ్యలో మనం ఉడికించి తినేటువంటి స్వీట్ కార్న్ ఏదైతే ఉందో అసలు అది ఎక్కడ పుట్టింది, ఎందుకంటే మీకు గుర్తుందో లేదో మనం చిన్నప్పటి నుంచి ఉన్నప్పుడు మనకి స్వీట్ కార్న్ ఉండేది కాదు. మనం మామూలుగా మక్కగారెలు వేసుకునే వాటితోనే ఒలుచుకొని పెనంలో వేయించుకొని నూనె వేసుకొని వేయించుకొని ఉప్పు కారం చల్లుకొని తినేవాళ్ళం. కానీ తర్వాత తర్వాత ఈ స్వీట్ కార్న్ కల్చర్ అనేది పెరిగింది. సినిమా హాల్స్లో కావచ్చు, లేకపోతే ఎగ్జిబిషన్స్లో కావచ్చు, ఖాళీగా అలాగా టైంపాస్కి వెళ్తుంటే కావచ్చు, ఇప్పుడైతే ఇంట్లో కూడా చక్కగా అందరూ చేసేసుకుంటున్నారు. సో అసలు ఈ స్వీట్ కార్న్ ఎక్కడి నుంచి వచ్చింది, ఏంటి ఈ వింతలు విశేషాలన్నిటి గురించి ఈ రోజు మనం మాట్లాడుకుందాము జస్ట్ని హైదరాబాద్లో. సో ఇంకా బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది మీ అందరి కోసం, స్టే ట్యూన్డ్.

వేసుకుంటూనే ఉన్నాం. అండ్ అలాగే చిన్నపిల్లలకి ఎక్కువగా ఫేవరెట్ అయినటువంటి పాప్కార్న్ కూడా మొక్కజొన్నల నుంచి వచ్చిందే, అది మన అందరికీ తెలిసిందే. అయితే తర్వాత మొక్క పేలాలు, ఇంకా స్వీట్ కార్న్ ఇవన్నీ కూడా చాలా చాలా ఫేమస్ అయినవి. అయితే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఇప్పుడు తింటున్నటువంటి ఈ మొక్కజొన్నలో ఒక వెరైటీ, ఓకే, స్వీట్ కార్న్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది మరి అనే దాని గురించి ఈ చర్చ అనమాట. సో యాక్చువల్గా మొక్కజొన్నలో చాలా రకాల వెరైటీస్ ఉన్నాయన్నమాట. అంటే యునో ఫీల్డ్ మొక్కజొన్న అని చాలా చాలా పేర్లు ఉన్నాయి. పాప్కార్న్ మొక్కజొన్న వేరే, మనము చేసుకునే గారెల మొక్కజొన్నలు వేరే, ఇలా ఎల్లో కలర్ ఉండేవి వేరే, వైట్ కలర్ ఉండేవి వేరే. సో ఇలా చాలా రకాలు ఉన్నాయి. అయితే ఒకప్పుడు సమ్ 1400s 1500s ఆ టైంలో యుఎస్ఓలో మొక్కజొన్నలు కాస్తున్నప్పుడు దాంట్లో కొన్ని వెరైటీస్ మాత్రం కొంచెం తీయగా ఉండేవన్నమాట. అంటే దాంట్లో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉండేది. సో అలాంటి వాటన్నిటినీ కూడా తీసి, ఏరి తీసి దాన్ని హైబ్రిడైజేషన్ చేసి దాన్ని అలాంటి వాటిని మాత్రమే ఏం చక్క భూమిలో పాతితే వచ్చినవే ఈ స్వీట్ కార్న్ అనమాట. సో ఈ స్వీట్ కార్న్ అనేవి ఎక్కువగా మిల్కీగా జ్యూసీగా ఉంటాయి అండ్ స్వీట్గా ఉంటాయి, స్వీట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అండ్ వీటిని కంప్లీట్గా ముదరక ముందుకే మనం తీసేసేయాలి, మళ్ళీ ముదిరిన తర్వాత మళ్ళీ గట్టిగా అయిపోతాయి కాబట్టి. సో ఇంకా ఈ స్వీట్ కార్న్ చరిత్ర గురించి మనం తెలుసుకుందాము ఇంకా చక్కటి పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

ఎస్, వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. అండ్ మనమున్నాము జస్ట్ని హైదరాబాద్లో, అండ్ వీఆర్ టాకింగ్ అబౌట్ మొక్కజొన్నలు. ఓకే, సో అయితే మొక్కజొన్నతో పాతకాలం నుంచి కూడా ఎన్నో వంటకాలు మనం చేసుకుంటూ ఉన్నాం, అది అందరికీ తెలిసిందే. లైక్ మొక్కజొన్న గడక కావచ్చు, లేకపోతే కాల్చిన మొక్కజొన్నలు, ఉడికించిన మొక్కజొన్నలు, వేయించిన మొక్కజొన్న గింజలు. ఓకే, చాలా చాలా రకాలు ఆల్రెడీ మనం

0: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी।
1: చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఏఎస్ మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఏఎస్ నాణ్యతకు నమ్మకానికి హామీ.
2: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.

Yes, welcome back, listeners. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. అండ్ నేను మీ అర్జయ్యోత్రమై మనం మాట్లాడుకుంటున్నాం.

మొక్కజొన్న గురించి. అయితే మొక్కజొన్న మొదటిగా దక్షిణ మెక్సికో ప్రాంతంలో సుమారు 9,000 ఇయర్స్ బ్యాక్ పండించడం మొదలైంది అంట. ఓకే, కాకపోతే అప్పట్లో అక్కడ ప్రజలు టియోసింటే అనే ఒక అడవి గడ్డి లాంటి, ఇప్పుడు మనకి మొక్కజొన్నల పైన ఇట్లా గడ్డిలాగా వస్తుంది కదా, ఆ గడ్డి లాంటి మొక్కను క్రమక్రమంగా మెరుగుపరుస్తూ, అంటే అది పండిన తర్వాత దాంట్లో ఇంకా యూనో డిఫరెంట్ మన మొక్కల్ని ఇప్పుడు చేస్తూ ఉంటాం కదా, అలాగా మెరుగుపరుస్తూ ఇప్పుడున్న మొక్కజొన్నగా మార్చారంట. అయితే మరి స్వీట్ కార్న్ ఎలా వచ్చింది దీంట్లోకి అని అంటే, మొక్కజొన్నలో సహజంగా జరిగినటువంటి ఒక చిన్న జన్యు మార్పు. అంటే అప్పుడప్పుడు మనం ఏదైనా డిష్ చేస్తున్నప్పుడు దాంట్లో కాస్త స్వీట్ ఎక్కువయో, ఉప్పు తక్కువయో, కారం ఎక్కువయో, లేకపోతే ఇంకేదన్నా రకం పోయి అది ఇంకో రకం వంటకంలాగా మారుతుంది, అలాగా కాస్త డిఎన్ఏ మార్పు వల్ల కొన్ని గింజల్లో చక్కెర శాతం ఎక్కువగా పిండిగా, అంటే మనం మొక్కజొన్నలు తింటే కనుక మనకి పిండి పిండిగా వస్తుంటుంది కదా, ఆ పిండిగా మారకుండా ఎక్కువగా మిగిలిపోయిందంట. అందుకే ఆ గింజలు సాధారణ మొక్కజొన్న కంటే కూడా స్వీట్గా ఉండేవి. మరి అక్కడ అమెరికన్లు యూనో ఎక్కడైతే పండిందో అక్కడ అమెరికన్ ప్రజలు అలాంటి తీయటి మొక్కజొన్నను గుర్తించడం స్టార్ట్ చేశారంట. అంటే మొత్తం వాళ్ళు పండించిన అన్నిట్లలో ఏవే మొక్కజొన్నలు ఇలా తీయగా ఉన్నాయి అనేది వాటిని కలెక్ట్ చేయడం స్టార్ట్ చేశారంట. మరి యూరోప్కి మొక్కజొన్నను క్రిస్టోఫర్ కొలంబస్ 1493లో తీసుకెళ్లారని చరిత్ర చెబుతోందట. అయితే స్వీట్ కార్న్కు సంబంధించి మొదటి రికార్డు మాత్రం 1779లో మరి కనిపించిందంట. అండ్ అప్పుడు కూడా దాన్ని వాళ్ళు పపూన్ అని పిలిచేవారంట. మరి మన దగ్గరికి ఎలా వచ్చింది, ఎప్పటి నుంచి మనం ఎక్కువగా దీన్ని ఆదరిస్తున్నాము, ఎప్పటి నుంచి ఎక్కువగా తింటున్నాము అనే విషయాల గురించి కూడా మనం మాట్లాడుకుందాము ఇంకో చక్కటి పాట తర్వాత.

0: ఇంటి ఖర్చులకి డబ్బులివ్వండి భర్తగారు.
1: ఇది రేషన్ కి 15,000, కూరగాయలకి 2,000.
0: మరి కరెంటు బిల్లుకు
1: 0 రూపాయలు ఎలా ఇస్తాను?
0: ఓహో మర్చిపోయా, ఇప్పుడు సోలార్ ప్యానెల్ పెట్టించాం కదా, దాంతో 4,000 రూపాయలు మిగిలాయి కదా, దాంతో షాపింగ్ చేద్దామా?
1: సరే.
2: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

Yes, welcome back, listeners. మనము ఉన్నాము జష్న్ హైదరాబాద్లో అండ్ వీఆర్ టాకింగ్ అబౌట్ స్వీట్ కార్న్కి మరి ఇంత ఆదరణ ఎప్పటి నుంచి పెరిగింది, లైక్ ఫ్రమ్ హౌ మెనీ ఇయర్స్ ఆర్ వీ ఈటింగ్ దిస్ అని అంటే 19th century అమెరికాలో స్వీట్ కార్న్ విత్తనాలు తోటల కోసం అందుబాటులోకి వచ్చాయంట. అంటే అప్పటి వరకు చాలా వరకు విత్తనాలని సేకరించారు, వాటితో మళ్ళీ టెస్ట్ చేశారు, ఆ తర్వాత ఇంకాస్త కలిపి అట్లా రీసెర్చ్ అంతా అయిపోయిన తర్వాత 19th century ఇంకా తోటలు స్టార్ట్ చేశారంట. ఫస్ట్లో అయితే తెల్ల గింజల రకాలు ఎక్కువగా ఉండేవట, కానీ 1902 తర్వాత గోల్డెన్ బాటమ్స్ అనే పసుపు రకం చాలా ప్రజాదరణ పొందిందంట అక్కడ. మరి 20th century శాస్త్రవేత్తలు కొత్త రకాలను అభివృద్ధి చేశారు అండ్ అవి ఎక్కువగా తీయగా ఉండటం, ఎక్కువ కాలం తాజాగా ఉండటం, వ్యాధులను తట్టుకోవడం వంటి లక్షణాలు కలిగి ఉన్నాయి. కాబట్టి అప్పటి నుంచి ఆ స్వీట్ కార్న్ వెరైటీ ఏదైతే ఉందో, ఏదైతే జన్యుపరంగా మార్పులు జరిపి టెస్టులు చేసి ఏదైతే సస్టైనబుల్గా ఉందో, హ్యూమన్స్కి ఈజీగా ఉంటుందో, డైజెషన్స్కి కావచ్చు లేకపోతే హెల్త్ పరంగా కావచ్చు, యూనో దే హ్యావ్ టు టెస్ట్ ఇట్ ఇన్ సో మెనీ వేస్. ఒక కొత్త దాన్ని పరిచయం చేస్తున్నారు అంటే, సో అలా అన్నీ జరుపుకొని 20th century అది ఎంచక్క బయటకు వచ్చింది అండ్ అప్పటి నుంచి చాలా పాపులరైజ్ అయిందనమాట. ఫస్ట్ అయితే అమెరికన్ స్వీట్ కార్న్ అని చెప్పేసి అనేవాళ్ళు మన దగ్గర కూడా, తర్వాత అది నార్మలైజ్ అయిపోయి స్వీట్ కార్న్ అంటున్నారు అండ్ మన దగ్గర కూడా పండించడం చాలా ఎక్కువగా జరిగింది. అండ్ ఇప్పుడు ఏ థియేటర్స్కి వెళ్ళినా, ఎగ్జిబిషన్స్కి వెళ్ళినా, ఖాళీగా అలా నడుస్తూ ఉన్న ఇంట్లో మనం ఖాళీగా ఉండి ఆయిల్ లేకుండా ఏదన్నా స్వీట్ స్వీట్గా కారం కారంగా చాట్ చాట్గా తినాలి అని అనిపించిన అందరి మనసులో ఉండే ఫస్ట్ ఐటమ్ స్వీట్ కార్న్. అఫ్కోర్స్ పిల్లలకి పాప్కార్న్ స్వీట్ కార్న్ రెండో ఒకటే అనుకోండి, కానీ స్వీట్ కార్న్ అయితే పెద్దవాళ్ళు కూడా ఇష్టపడి తింటారు. సో అది మరి మొక్కజొన్నలో ఉండేటువంటి స్వీట్ కార్న్ వెరైటీ యొక్క కథ. ఓకే, సో మరి ఇంకా బోల్డన్ని విషయాలు పాటలు అయితే ఉన్నాయి, అవన్నీ కూడా విందాము, తెలుసుకుందాము ఇంకో చక్కటి పాట తర్వాత. Stay tuned.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. చేనేత రంగం కేవలం జీవనోపాధికి మార్గమే కాకుండా సమ్మిళిత అభివృద్ధికి ఒక శక్తివంతమైన సాధనంగా కూడా పనిచేస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ఢిల్లీలో ఈరోజు 12వ జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తన నివాసంలో ఏర్పాటు చేసిన అల్పాహార విందులో ఎన్డీఏ కూటమిలో కొత్తగా చేరిన వివిధ పార్టీల పార్లమెంటు సభ్యులతో సమావేశమయ్యారు. వీరిలో ఎన్సీపీఐ శివసేన పార్టీల ఎంపీలున్నారు. సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల అభివృద్ది సవరణ బిల్లు 2026ను పార్లమెంట్ ఆమోదించింది. రాజ్యసభ సోమవారం నడామోదించిన బిల్లును లోక్సభ ఈరోజు ఆమోదించింది. ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి జీతన్ రామ్ మంచి ఈ బిల్లును ప్రవేశపెట్టారు. భారతీయ రైల్వేలో భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈరోజు లోక్సభలో చెప్పారు. గత కొన్నేళ్లుగా అమలు చేసిన వివిధ భద్రతా చర్యల ఫలితంగా రైళ్లు పట్టాలు తప్పడం వంటి రైలు ప్రమాదాల సంఖ్య గణనీయంగా తగ్గిందని ఆయన పేర్కొన్నారు. క్యూర్ పరిధిలోని అన్ని రోడ్ నెట్వర్క్లను ఒకే సిస్టంలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఫీజు రీఇంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయడం డిమాండ్ చేస్తూ తాము చేపట్టిన సంతకాల సేకరణకు విద్యార్థుల నుంచి భారీ స్పందన లభించిందని బీజేవైఎం నేతలు తెలియజేశారు. ఒకే రోజు లక్షకు పైగా సంతకాలు సేకరించినట్లు బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుండే వెల్లడించారు. రిక్రూట్మెంట్ పరీక్షల అవకతవకలపై రాంచీలో జార్ఖండ్ విద్యార్థులు చేపట్టిన నిరాహార దీక్ష 14 రోజుకు చేరుకుంది. రాష్ట్ర రాజధానిలో 6 అభ్యర్థులు చేపట్టిన నిరాహార దీక్ష కొనసాగుతోంది. ఈరోజు వాయువ్య భారతదేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఢిల్లీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు సాయంత్రం 4 గంటలకు.

ఎస్, వెల్కమ్ బ్యాక్ లిస్నర్స్. 3:11 అండ్ ద స్టూడియో క్లాక్ మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బో యాడ్స్ కలర్స్ టు యువర్ లైఫ్. నేను మీ ఆర్జే జ్యోత్రమే అండ్ మనం ఉన్నాము డబుల్ కా మీటాలో. సో రీసెంట్గా రామాయణం టీజర్ వచ్చింది, అందరూ చూసారా? అంటే ఎప్పటి రామాయణము అని అడిగే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళ కోసం క్లారిటీ ఇస్తున్నాను. రణబీర్ కపూర్ రాముడిగా, ఓకే, సాయి పల్లవి సీతగా, కేజీఎఫ్ యష్ వచ్చేసి రావణాసుడిగా

నటించినటువంటి కొత్త సినిమా రామాయణం అన్నమాట. దాని టీజర్ వచ్చింది పొద్దున చక్క 4 గంటలకి, బ్రహ్మముహూర్తంలో దాన్ని రిలీజ్ చేశారు. ఎంతమంది చూశారు ఆ టీజర్ని? ఆ టీజర్ గురించి మీరు కూడా మాట్లాడుకుంటున్నారా? అయితే ఆన్లైన్లో ఆ టీజర్ వచ్చినప్పటి నుంచి ఒకటే చర్చ. మరి ఏం చర్చ, ఏంటి అనే దాని గురించి ఇంకో పాట తర్వాత మనం మాట్లాడుకుందాం. ఓకేనా? స్టే ట్యూన్డ్.

Yes, welcome back, listeners. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. అండ్ నేను మీ ఆర్జ జ్యోతిర్మయ. అండ్ మనం ఉన్నాము డబుల్ కమిటాలో. అండ్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద టీజర్ ఆఫ్ రామాయణం. ఓకే, సో రామాయణం టీజర్ ఎంతమంది చూశారు? చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే దాని గురించి ఏమనుకుంటున్నారు? సినిమా బాగుంటుంది అనుకుంటున్నారా? లేకపోతే సాయి పల్లవి గారు మంచిగా సీత రోల్కి సెట్ అయ్యారు అని అనుకుంటున్నారు? సో ఇలా యూనో ఆల్ ద పీపుల్ హ్యావ్ సో మెనీ ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఒపీనియన్స్ అన్నమాట. అయితే చాలా ఎక్కువగా నెటిజన్స్ అందరూ కూడా సోషల్ మీడియాలో చర్చించుకుంటున్న విషయం ఏమిటి అని అంటే, చెప్పాలి అంటే ఆ చర్చలో సగం మంది మెచ్చుకుంటున్నారు, సగం మంది విమర్శిస్తున్నారు. సో విమర్శలు ఏమిటి అంటే, ఫస్ట్ అదేంటి ఆ రోజుల్లో రామాయణం నడిచిన ఆ రోజుల్లో ఫుల్ బ్లౌజులు ఎక్కడున్నాయి, చీరని పిన్నతో ఎలాగ పెట్టారు, ఓకే అంత గొప్ప రాజైన శ్రీరాముడి భార్యకి బంగారు నగలే లేవా, ఎందుకు అలా తయారు చేశారు, ఇలా టీజర్లో చూసిన ఆ 2-3 నిమిషాల్లోనే బోలెడంట స్క్రిప్ట్ రాసేసుకున్నారనమాట జనాలందరూ. సో కొందరు మెచ్చుకుంటున్నారు, కొందరేమో విమర్శిస్తున్నారు. కానీ పాయింట్ ఏంటంటే, యాక్చువల్గా స్టోరీ ఎలా ఉంటుంది అనేది మనందరికీ తెలుసు. ఓకే, మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి అంటే జెన్జీ వాళ్ళకి తప్ప, ఓకే జెన్జీ కంటే ముందు వరకు కూడా ప్రతి ఒక్కరికి రామాయణం కావచ్చు, రామాయణంలో ప్రతి ఒక్క ఘట్టం కావచ్చు ఇంచు తెలిసే ఉంటుంది. అది చదవడం వల్ల కావచ్చు, లేకపోతే సీరియల్ చూడడం వల్ల కావచ్చు, లేకపోతే ప్రతి శ్రీరామ నవమికి మనకి టీవీలో వచ్చే మూవీస్ వల్ల కావచ్చు. ఇన్ కేసు మనకి నచ్చకపోయినా కూడా, అంటే ఆల్రెడీ చూసిన మూవీ అయినా కూడా ఆప్షన్ లేదు, ఎందుకంటే టీవీలో అవే మూవీస్ వచ్చేవి. కానీ జెన్జీ పిల్లలకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రామాయణం వినేంత టైం ఉంది అని అనుకుంటున్నారా మీరు? ఓకే, ఉంటారు కొంతమంది, ఎక్కడో ఉంటారు అలా వినేవాళ్ళు, దాని మీద ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు, అరే ఇది రాముడి కథ అని నేర్చుకునేవాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉంటారు. అలాగే ఇదంతా ఒకప్పటి మైథాలజీ, ఇప్పటికి ఏం సరిపోదు, ఈ జనరేషన్కి సూట్ అవ్వదు అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో అలాంటి జనరేషన్లో రామాయణం సినిమా చూపిస్తున్నాము అంటే, సో దట్ ద ఫ్యూచర్ జనరేషన్స్ విల్ నో అవర్ మైథలాజికల్ స్టోరీస్ అండ్ యూనో మన దేవుళ్ళ గురించి కూడా మనం చెప్పాలి అనే ఒక ఉద్దేశంతో. సో దే హ్యావ్ మోడర్నైజ్డ్ లిటిల్ బిట్, ఓకే కానీ అంతేగాని ఎంతసేపు మనకు స్టోరీలో ఏమన్నా చేంజెస్ ఉన్నాయా, ఇది కరెక్ట్ చెప్పారా, రాంగ్ చెప్పారా అని విమర్శించుకోవడం ఓకే, కానీ డ్రెస్సింగ్లో కూడా విమర్శించుకోవడం అవసరమా అనిపించింది నాకు. ఎందుకు అంటే, అదే గనక సీతాదేవికి కనుక సింగిల్ బ్లౌజ్ పీస్తో ఇలా ముడివేసే టైప్ ఆఫ్ బ్లౌజ్ పీసెస్ కనుక వేస్తే, లైక్ ఒకప్పుడు అలాగే ఉండేవి కావచ్చు కానీ అది ఇప్పుడు మోడర్నైజ్ అనుకుంటున్నారు, కానీ ఒకప్పుడు అలాగే ఉండేవి, అలాంటివి కనుక డ్రెస్సెస్ కనుక వేసి చూపిస్తే దాన్ని కూడా విమర్శిస్తారు. సో విమర్శించే వాళ్ళు ఎలా ఉన్నా విమర్శిస్తారు, బికాజ్ ఎవ్రీ పర్సన్ హ్యాస్ దేయర్ ఓన్ ఒపీనియన్. బట్ ఆన్ స్క్రీన్ చూసేవాళ్ళు ఆ ఒపీనియన్స్ని మరీ క్రిటిసైజింగ్గా చెప్పకుండా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. బికాజ్ యూనో ఈచ్ ఫిలిం మేకర్ హ్యాస్ దేర్ ఓన్ స్టైల్ టు షో అ మూవీ, టు టెల్ అ స్టోరీ ఫ్రమ్ దేర్ ఓన్ పర్స్పెక్టివ్. సో వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, రిసీవ్ ఇట్ విత్ పాజిటివ్ నోట్. ఎందుకంటే ఇంకా సినిమానే రాలేదు, ఇప్పటి నుంచే ఇన్ని ఒపీనియన్స్ ఫామ్స్ చేసి

0: చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలీ శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్ గద్వాల నారాయణపేట సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ లుంగీలు టవల్స్ బెడ్షీట్స్ కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి, తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.
1: ఏ బ్రదర్, అప్పమ్మా, ఈ డిక్చిక్ డిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
2: అబ్బా, కడుపు నిండిపోయింది బంగారం బంటూ గాని.

यस, मिरमिटहरू आकाशवाणी फ्रम रेनबो 101.9 रेनबो एट्स कलर्स टु युर लाइफ एन्ड वी आर इन डबल कमिटा नेन मी आर ज्योतिर्मय. మనం ఏంటో, మన విధానాలు ఏంటో అసలు అర్థమే కాదు మనకి అంటూ రావు రమేష్ గారి డైలాగ్లో కనుక మాట్లాడుకుంటే నిజంగా అప్పుడప్పుడు మనము ఏం ఆలోచిస్తాము, ఏం చేస్తాము, మనం చేసేవాటికి చెప్పేవాటికి ఆలోచించేవాటికి పొంతనే ఉండదేమో అని అనిపిస్తుంది. ఎందుకు అని అంటే, మామూలుగా ఫంక్షన్లో కూరల్లో ఉప్పు ఎక్కువైంది, సాంబార్లో పప్పు తక్కువైంది అని వంకలు పెట్టే బంధువులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి బతిమాలి మరీ వడ్డిస్తూ ఉంటాం. కానీ అదే ఇక్కడ ఏదో పాపం పెద్ద ఫంక్షన్ జరుగుతుంది, ఈ రోజైనా మన కడుపు నిండా అన్నం దొరుకుతుందేమో అని ఆశగా అడుక్కునేవాడు వస్తే చేతిలో ఏ బజ్జీనో అరటిపండు పెట్టి దూరంగా పొమ్మంటాం. అలాగే మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ అయినటువంటి వాళ్ళు

కూడా వాళ్ళ హోదాకి తగ్గట్టుగా చూపించుకోవడానికి అప్పులు చేసి మరీ పెళ్ళిళ్ళు ఫంక్షన్లు చేసుకుంటూ ఉంటారు. అదే ఎవరైనా డబ్బున్న వాళ్ళు మాత్రం వాళ్ళ స్థాయిని బట్టి ఫంక్షన్ చేసుకుంటే అంత గ్రాండ్గా ఫంక్షన్ అవసరమా, లేని వాళ్ళకి ఇస్తే ఎంత బాగుంటుంది కదా అని నసుక్కుంటూ ఉంటాం. మనం ఉన్నదారిలో ఒకడికి భోజనం పెట్టడానికి మనసు రాదు, కానీ ఇంకొకటి జీవితాన్ని వేలు పెట్టి చూపించడానికి మాత్రం రెడీ అయిపోతూ ఉంటాం. ఇలా ఒక్కరమే కాదు, చాలామంది సొసైటీలో అలాగే ఉన్నారు. మనం చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం ఎవరు కూడా దాని గురించి ఆలోచించరు, కానీ అదే పక్కవాడు చేయకపోతే మాత్రం పక్కాగా తప్పు పట్టి మరీ చూపిస్తూ ఉంటారు. అరే వాడు ఇలా చేశాడు, దీని బదులు అలా చేస్తుండొచ్చు కదా, ఒక రూపాయి వాళ్ళకి హెల్ప్ చేసి ఉండొచ్చు కదా, ఇంత ఆర్భాటాలకు పోవడం అవసరమా అని చెప్పేసి చెప్తుంటాం. కానీ మన దాకా వచ్చినప్పుడు మాత్రం మనం అవన్నీ ఆలోచించాం. అందుకే అన్నాను, మనమేంటో మన విధానాలేంటో అసలు అర్థమే కాదు. మీరు అంతే అనుకుంటున్నారా? చలో మరి ఇంకో సూపర్ సాంగ్ వస్తుంది మీ అందరికోసం, స్టే ట్యూన్డ్.

0: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం,
1: ఒగ్గు కథలు,
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలు ఒకవైపు,
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ

ఎస్, వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. మీరు వింటున్నారు ఆకాశవాణి ఫ్రమ్ రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. అయితే చాలామంది గుర్తించని ఒక విషయం ఉంది, అదేంటంటే ఈ ప్రపంచంలో చాలాసార్లు ఎక్కువ అర్హత ఉన్న వాళ్ళకి కాకుండా ధైర్యంగా

ముందడుగు వేసే వాళ్ళకి మాత్రమే రివార్డ్ ఇస్తుంది. అందుకే కొన్నిసార్లు మనం చూస్తుంటాం కదా, ఎంత టాలెంట్ లేకపోయినా, అంత ఎక్స్పీరియన్స్ లేకపోయినా కూడా కొందరు చాలా పెద్ద పెద్ద అవకాశాలు దక్కించుకుంటారు. కారణం, వాళ్ళు ఇప్పటికే ఆ స్థాయికి తాము అర్హులమే అన్న నమ్మకంతో ముందుకు వెళ్ళడం. ఒక కాన్సెప్ట్ ఉంది, ఓకే, అది గెలాటియా ఎఫెక్ట్ అని చెప్పేసి. అంటే మీ ఫలితం మీ టాలెంట్ మీద మాత్రమే ఆధారపడి ఉండదు, మీలో ఉన్న ధైర్యం మీద కూడా ఆధారపడి ఉంటుంది. మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు, మీ నమ్మకంతో ఎంత కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్తున్నారు, అదే అసలు విషయం. మీరు మీ ఫీల్డ్లో అందరికంటే టాలెంటెడ్ అయి ఉండవచ్చు, అందరికంటే ఎక్కువ కష్టపడే వాళ్ళలో ఒకరై ఉండవచ్చు, అన్ని విధాలా ఆ అవకాశానికి మీరు అర్హులే అయి ఉండవచ్చు, కానీ అంత మాత్రాన ఆ అవకాశం మీ దగ్గరికి వచ్చేస్తుందని గ్యారంటీ లేదు. ఎందుకంటే అవకాశం ఎప్పుడూ ఎవరు ఎక్కువ డిజర్వ్ చేస్తున్నారు అని చూసి రాదు. ఎవరు ముందుగా అడిగారు, ఎవరు ధైర్యంగా ప్రయత్నించారు, ఎవరు రిస్క్ తీసుకున్నారు అని చూసి వస్తుంది. ఇంకా పూర్తిగా అర్హతలు లేకపోయినా కూడా ఆ ఉద్యోగానికి కానీ, లేకపోతే దేనికోసమైనా అప్లై చేసే వ్యక్తులు కానీ, ఇంకా పూర్తిగా రెడీ కాకపోయినా కూడా తన ఐడియాని పిచ్ చేసే వ్యక్తులు కానీ, పిచ్ అంటే ఐడియాని చెప్పే వ్యక్తులు కానీ, ఇంకా అంత అనుభవం లేదే నాకు, అనుభవం వచ్చాక నేను ట్రై చేస్తాను అనుకోకుండా పెద్ద అవకాశం కోసం ముందే వెళ్ళే వ్యక్తులు చాలాసార్లు వాళ్ళే గెలుస్తారు. మనం మాత్రం ఇంకొంచెం నేర్చుకున్నాక ప్రయత్నిద్దాం, ఇంకాస్త ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత వెళ్దాం, సరైన టైం వచ్చినప్పుడు మొదలు పెడదాం అని ఆలోచిస్తూ ఉంటాం. కానీ మనం అలా ఎదురు చూస్తున్నంతసేపట్లోనే మనకంటే ఎక్కువ ధైర్యంగా రిస్క్ తీసుకున్న ఇంకొకరు మనం కోరుకున్న అదే అవకాశాన్ని దక్కించుకుంటారు. అందుకే ఈ ప్రపంచం అవకాశం ఇచ్చేది కేవలం ఎక్కువ అర్హత ఉన్న వాళ్ళకి మాత్రమే కాదు, ఆ అవకాశాన్ని ధైర్యంగా అందిపుచ్చుకునే వాళ్ళకి. సో మీ అవకాశాన్ని మీరు అందిపుచ్చుకునేంత ధైర్యం, కాన్ఫిడెన్స్ మీలో బిల్డప్ చేసుకోండి. సో ఎప్పుడు ఏదో ఒక బెటర్మెంట్ కోసం వెయిట్ చేయకండి, ఫస్ట్ స్టెప్ తీసుకోండి, అండ్ దానంతట అదే మిగతాదంతా దాని ప్లేస్లో ఫాలో అవుతుంది. సో మీరు కూడా ఈ ఎఫెక్ట్ గురించి చదివారా, గెలాటియా ఎఫెక్ట్, చదవండి. ఓకే, సో యస్, ఇంక బోల్డ్ మాటలు పాటలు మీకోసమే ఉన్నాయి, స్టే ట్యూన్డ్.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రతిపక్ష సభ్యుల ఆటంకాలు ఉన్నప్పటికీ పార్లమెంటు ఉభయ సభలు సజావుగా సాగుతున్నాయని, శాసనపరమైన కార్యకలాపాలు కొనసాగుతున్నాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. లోక్సభలో ఈరోజు ఎంఎస్ఎంఈ బిల్ ఆమోదం పొందిందని ఆయన తెలియజేశారు. కాంగ్రెస్ ఇతర ప్రతిపక్ష పార్టీల నిరంతర గందరగోళం, నినాదాల కారణంగా ఉభయ సభల్లోనూ చర్చలకు పరిమిత అవకాశం లభించిందని ఆయన చెప్పారు. పటిష్టమైన, వినూత్నమైన, సుస్థిరమైన విద్యా వ్యవస్థలు నిర్మించేందుకు బ్రిక్స్ దేశాల మధ్య బలమైన సహకారం ఉండాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు భువనేశ్వర్లో జరిగిన 13వ బ్రిక్స్ విద్యావంతుల సమావేశంలో పిలుపునిచ్చారు. భారతీయ రైల్వే ప్రతి సంవత్సరం సుమారు 58 కోట్ల భోజనాలు అందిస్తుండగా ఆహార నాణ్యతకు సంబంధించిన ఫిర్యాదులను సగటున 0.0008% మాత్రమే అందుతున్నాయి. గత 3 ఏళ్లుగా ఈ విషయంలో ఐఆర్సీటీసీ తగిన శిక్షా చర్యలు తీసుకుందని లోక్సభలో ఒక ప్రశ్నకు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ లిఖితపూర్వక సమాధానంలో తెలియజేశారు. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధంగా ఉండాలని ఆకాంక్షిస్తూ 18వ తేదీన వరుణ యాగం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. యాదగిరిగుట్ట దేవస్థాన అర్చకులు, వేద పండితులు నిర్ణయించిన ముహూర్తం ప్రకారం నాగార్జున సాగర్ డ్యాం తీరంలోని విజయవిహార్ ప్రాంగణంలో దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ క్రతువు నిర్వహిస్తారు. పేదల సంక్షేమం, గ్రామాల సమగ్ర అభివృద్ధి ప్రభుత్వ ప్రధాన జయమని, రాష్ట్రంలో అర్హులైన ప్రతి వారికి ఇంద్రం ఇస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. పట్టభద్రుల ఓటర్ల నమోదు ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఐటీ శాఖ మంత్రి దొద్దుల శ్రీధర్ బాబు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ శ్రేణులకు మైలర్దేవల్లిలో జరిగిన పార్టీ ముఖ్య నేతల సమావేశంలో పిలుపునిచ్చారు. జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, గిల్గిట్, బల్టిస్తాన్, ముజఫరాబాద్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఈ నెల 12వ తేదీ వరకు వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అమెరికాలో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ సెయింట్ లూయిస్ ర్యాపిడ్ బిట్ టైటిల్ను భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద కైవసం చేసుకున్నారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు సాయంత్రం 5 గంటలకు.

ఎస్ వెల్కమ్ బ్యాక్ లిసనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. అండ్ నేను మీ ఆర్చే జ్యోతిర్మయ్. అండ్ మనం ఉన్నాము ఇన్క్రెడిబుల్ ఇండియాలో. సో వర్షాకాలం వచ్చిందంటే చాలు, ప్రకృతి మొత్తం కొత్తగా ముస్తాబైనట్లుగా కనిపిస్తుంది. ఎక్కడ చూసినా పచ్చని కొండలు, పొగమంచులు, జలపాతాలు, చల్లటి గాలి, ఇలాంటి అందాలను ఆస్వాదించాలంటే మన ఇండియాలో ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. సో అలాంటి అద్భుతమైన ప్రదేశాలు ఏమున్నాయి, వర్షాకాలంలో వెళ్ళి మనము బ్యూటీని, ఇండియా యొక్క బ్యూటీని, ఇన్క్రెడిబుల్ ఇండియా అనుకుంటూ ఎంజాయ్ చేయాలి అంటే ఎలాంటి ప్లేసెస్ ఉన్నాయి అనే విషయాల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాము. అండ్ అంతకుముందుకైతే ఇంకో చక్కటి పాట వస్తుంది, సో స్టే ట్యూన్డ్.

0: బతుకమ్మ పూల సోయగం,
1: బోనాల జాతర ఉత్సాహం,
0: ఒగ్గు కథల మేళవింపు,
1: పేరిని నిత్య వీరత్వం,
0: పోచంపల్లి చేనేత నైపుణ్యం,
1: నిర్మల్ కళల అందం,
0: సకినాల రుచులు,
1: సర్వపిండి సాంప్రదాయం,
0: పల్లె జానపద సంస్కృతి నుంచి
1: హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
0: ప్రతి కథను
1: ప్రతి గాథను
0: ఒడిసి పట్టి
1: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
0: మీకు అందిస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు FM రెయిన్బోలో.

Yes, welcome back, listeners. And manam unnamu incredible India lo, and nenu mee RJ Jyothirmayi. So manam maatladukuntunnam varsha kaalamlo manam choodali anukuneetuvanti scenic places em unnayi India lo అనే వాటి గురించి. సో ముందుగా ఆ లిస్ట్లోకి వస్తుంది గాడ్స్ ఓన్ కంట్రీ అయినటువంటి కేరళ. ముందుగా మున్నార్ కేరళ గురించి చెప్పుకోవాలి. వర్షం పడుతున్న సమయంలో టీ తోటలు మరింత పచ్చగా మెరిసిపోతాయి. మేఘాలు కొండల మధ్య తేలియాడుతూ ఉండే దృశ్య కావ్యంలాగా కనిపిస్తూ ఉంటాయి. అండ్ అక్కడ ఆ సిచ్యువేషన్, ఆ

లో మనం చూడాలి అనుకునేటువంటి సీనిక్ ప్లేసెస్ ఏమున్నాయి ఇండియాలో అనే వాటి గురించి. సో ముందుగా ఆ లిస్ట్లోకి వస్తుంది గాడ్స్ ఓన్ కంట్రీ అయినటువంటి కేరళ. ముందుగా మున్నార్ కేరళ గురించి చెప్పుకోవాలి. వర్షం పడుతున్న సమయంలో టీ తోటలు మరింత పచ్చగా మెరిసిపోతాయి. మేఘాలు కొండల మధ్య తేలియాడుతూ ఉండే దృశ్య కావ్యంలాగా కనిపిస్తూ ఉంటాయి. అండ్ అక్కడ ఆ సిచ్యువేషన్, ఆ బోట్స్ కావచ్చు, లేకపోతే ఆ వాటర్ కావచ్చు, లేకపోతే ఆ కొండలు, ఆ చెట్లు, ఎక్కడ చూసినా పచ్చగా కనిపిస్తుంది. లిటరల్గా ఎందుకు దీన్ని గాడ్స్ ఓన్ కంట్రీ అని పిలుస్తారో మనకి అర్థమవుతుంది. బట్ కంపల్సరీగా ఇలా రెయినీ సీజన్లో ఎక్కడికైనా వెళ్ళే వాళ్ళు ఉంటే వెదర్ రిపోర్ట్ చెక్ చేసుకొని వెళ్ళాలి. భారీగా వర్షాలున్నా, తుఫాను ఇలాంటివి ఉన్నా అలాంటి ప్లేసెస్ని అవాయిడ్ చేయడం చాలా మంచిది. ఎందుకంటే అవి మౌంటైన్ ప్లేసెస్ లాగా ఉంటాయి అండ్ వాటర్ ఎక్కువగా ఉండే ప్లేసెస్ ఉంటాయి కాబట్టి ఫ్లడ్స్ కావచ్చు, లేకపోతే మౌంటైన్స్ కూలి పడిపోవడం కావచ్చు, ఇలాంటి ప్రమాదాలు కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి సో అలాంటి ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు తప్పకుండా వెదర్ రిపోర్ట్ చెక్ చేసుకొని, నార్మల్ నామినల్ రెయిన్ ఉంటే పర్వాలేదు, కానీ అదే బాగా ఎక్కువగా ఉండి ఓకే ఫ్లడ్స్ వచ్చేలాగా అట్లాంటి సూచనలు ఏమన్నా కనిపిస్తే కనుక దయచేసి అవాయిడ్ చేయమంది. మరి జ్యోతిర్మయ ఇలా బాగుంటుంది చూడమని చెప్పింది అని చెప్పేసి నా పేరు చెప్పుకొని వెళ్ళకండి. ఓకే, ఫస్ట్ సేఫ్టీ ఇంపార్టెంట్, ఆ తర్వాత సీనిక్ వ్యూ ఇంపార్టెంట్. ఓకేనా? సో స్టే ట్యూన్. ఇంకా ఇలాంటి వాటి గురించి మనం బోల్డ్ అది మాట్లాడుకుందాం.

ఎస్, వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. సో మనం మాట్లాడుకుంటున్నాము వర్షాకాలంలో మనం చూడాలనుకునేటువంటి ఇన్క్రెడిబుల్ ఇండియాలో ఎలాంటి ప్లేసెస్ విజిట్ చేయొచ్చు. మనం ఫస్ట్ గాడ్స్ ఓన్ కంట్రీ కేరళ గురించి మాట్లాడుకున్నాం, అందులో మున్నార్ ఎస్పెషలీ. అలాగే కర్ణాటకలో కూర్గ్ కూడా మాన్సూన్లో తప్పకుండా వెళ్లాల్సిన ప్రదేశం. కాఫీ తోటలు, జలపాతాలు, పొగమంచులతో కప్పుకున్న కొండలు, ప్రకృతిని ఇష్టపడే వాళ్లకు ఇది ఒక స్వర్గం లాంటిది. అండ్ వర్షాకాలంలో లోనావాలా మహారాష్ట్ర కూడా చాలా అందంగా ఉంటుంది. అండ్ దాని అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. చిన్న చిన్న జలపాతాలు, పచ్చని లోయలు, మేఘాలతో నిండిన కొండలు, వీకెండ్ ట్రిప్కి ఇది బెస్ట్ ప్లేస్. ఇంకా ఇలాంటి బెస్ట్ ప్లేసెస్ టు విజిట్ ఇన్ మాన్సూన్ వినాలనుకుంటే ఇంకో చక్కటి పాట తర్వాత నేను చెప్తాను. సో అప్పటిదాకా అయితే వింటూనే ఉండండి, స్టే ట్యూన్డ్.

ఒక మాట చెప్పనా, ఇప్పుడే వేసవి మొదలయ్యింది. పైగా 7,000 రూపాయల కరెంటు బిల్లు కూడా వస్తోంది. భార్య సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతోంది. ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేను అడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ 0 వస్తుంది. ఈసారైతే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.

0: లేదా చెత్త చూడు ఓ కహాని పెండ్లి పిల్లగాడు ముందు కింగు లెక్క తిరుగుతుండే పెండ్లి అయ్యినాక ఆమె కొంగు వట్టి ఊగుడంతే
1: అంతే
0: అంతే ఆమె మాటలాడనంటది అయ్యకుంటే సోపు.

Yes, welcome back, listeners. Beautiful song Vinnaru from the movie Hello. And మనం మాట్లాడుకుంటున్నాము the beautiful scenic places to go in rainy season అని. ప్రకృతి అందాలకు మరో చిరునామా మేఘాలయ, ముఖ్యంగా షిలాంగ్. చిరపుంజి ప్రాంతాలు మాన్సూన్లో స్వర్గంలా కనిపిస్తాయి. ఎత్తైన జలపాతాలు, మేఘాలతో నిండిన కొండలు, ప్రపంచ ప్రసిద్ధి చెందిన లివింగ్ రోడ్ బ్రిడ్జ్లు, ఓకే, ఇవన్నీ ఒక అద్భుతమైన అనుభూతిని కలిగిస్తాయి. అలాగే వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఉత్తరాఖండ్లో కూడా వర్షాకాలంలోనే తన అసలు అందాన్ని చూపిస్తుంది. ఎన్నో రంగుల పూలతో నిండిపోయిన ఈ లోయను చూస్తే నిజంగా ప్రకృతి ఒక చిత్రకారునిలా అనిపిస్తుంది. మన తెలుగు రాష్ట్రాల దగ్గరికి వెళ్ళాలనుకుంటే అరకు వ్యాలీ మంచి ఎంపిక అవుతుంది. వర్షంలో పచ్చగా మెరిసే కొండలు, బొర్రా కేవ్స్, కాఫీ తోటలు, చల్లటి వాతావరణం, ఒక్కరోజైనా ప్రకృతిలో గడపాలనుకునే వారికి అరకు బెస్ట్ డెస్టినేషన్ అవుతుంది. ఇంకా ఇలాంటి మంచి మాన్సూన్ డెస్టినేషన్స్ గురించి మాట్లాడుకుందాము ఇన్క్రెడిబుల్ ఇండియాలో. సో ఇంకో బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది మీ అందరి కోసం, సో స్టే ట్యూన్డ్.

ఎస్, వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. మీరు వింటున్నారు ఆకాశవాణి రెయిన్బో 101.9 రెయిన్బో యాట్స్ కలర్స్ టు యువర్ లైఫ్. అండ్ మనం మాట్లాడుకుంటున్నాం ఇన్క్రెడిబుల్ ఇండియాలో మనము మాన్సూన్లో చూడడానికి ఉన్నటువంటి సీనిక్ ప్లేసెస్ ఏవి అనే విషయం గురించి. సో మిగతా మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్ అన్నిటి గురించి చెప్పుకున్నాక ఇంకా మిగిలింది ఏంటి అంటే గోవా. ఓకే, ఇంకా గోవా కూడా మాన్సూన్లో మరో అందమైన రూపాన్ని సంతరించుకుంటుంది. అండ్ ఈ టైంలో ఎక్కువగా ట్రావెలర్స్ లేకపోతే విజిటర్స్ వీళ్ళందరూ రద్దీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అండ్ పచ్చని ప్రకృతి, వర్షంలో తడిసిన బీచ్లు, ప్రశాంతమైన వాతావరణం గోవాను కొత్త కోణంలో చూపిస్తాయట. అయితే నేను ఇంత ముందుగా చెప్పినట్టుగా మాన్సూన్ ట్రిప్స్కి వెళ్ళే ముందు చాలా జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఓకే, వాతావరణ పరిస్థితులు ముందుగానే తెలుసుకోండి. అండ్ రెయిన్ కోట్లు లేదా గొడుగులు లేకపోతే వాన నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి కావాల్సిన వస్తువులన్నీ కూడా తీసుకోండి. అండ్ ఇన్కేస్ ఎవరైనా క్యాంపింగ్ చేయాలి అని అనుకుంటే మంచి మంచి టెంట్స్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఎవరైనా ట్రెక్కింగ్ చేయాలి, వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలి అంటే మంచి గ్రిప్ ఉన్న షూస్ ఖచ్చితంగా వెంట తీసుకుని వెళ్ళాలి. కొండ ప్రాంతాలు, జలపాతాల దగ్గర సెల్ఫీల కోసం ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్త పడండి. ఓకే, సెల్ఫీ చూస్తే ఒక 100,000 లైకులు ఇట్లాంటివి బాగానే వస్తాయి, కానీ ప్రాణం పోయిన తర్వాత లైకులు ఉన్నా లేకపోయినా మనకి పెద్దగా ఫరక్ పడదు కాబట్టి. సో ఫస్ట్ మనం, ఆ తర్వాతే ఫోటోలు, అది గుర్తుపెట్టుకోండి. అండ్ చివరిగా వర్షాన్ని ఇంట్లో కూర్చొని చూడడం ఒక ఆనందం అయితే, వర్షంలో ప్రకృతి ఒడిలో ప్రయాణించడం మరో మధురమైన అనుభవం. కాబట్టి ఈ మాన్సూన్లో మీకు అవకాశం దొరికితే ఏం చక్క వీకెండ్. యాక్చువల్గా చెప్పాలి అంటే మంచిగా రేపు సెకండ్ సాటర్డే వస్తుంది, ఓకే సండే ఉంది, ఏం చక్క మండే బోనాలు హాలిడే ఇస్తారేమో అని అంటున్నారు. సో బోల్డ్ అంత అవకాశం ఉందన్నమాట మనకి. సో అవకాశం దొరికితే ఈ అందమైన ప్రదేశాల్లో కనీసం ఒక్క చోటైనా తప్పకుండా వెళ్ళి ప్రకృతి అందాలను ఆస్వాదించండి. జాగ్రత్త పడండి ఏం చక్క, ఓకే ఎంజాయ్ చేయండి మొత్తానికైతే. ఓకే చలో, మరి స్టే ట్యూన్డ్, ఇంకా బ్యూటిఫుల్ సాంగ్స్ వస్తున్నాయి మీకోసం.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి ఢిల్లీ 57వ స్నాతకోత్సవంలో ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమంలో 585 మంది పిహెచ్డి పరిశోధకులతో సహా 3000కు పైగా పట్టభద్రులైన విద్యార్థులకు ఆయన డిగ్రీలు అందజేస్తారు. చేనేత కార్మికుల సంక్షేమంతో పాటు వారికి నిరంతర ఉపాధి, చేనేత ఉత్పత్తులకు మరింత మార్కెట్ కల్పించడమే ప్రభుత్వం లక్ష్యమని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క అన్నారు. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో నిర్వహించిన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. కొండ లక్ష్మణ్ బాపూజీ చేనేత పురస్కార గ్రహీతలను సత్కరించి 100కు పైగా స్టాల్స్ ఏర్పాటు చేసిన చేనేత ప్రదర్శన ప్రారంభించారు. హైదరాబాద్ సెక్రటేరియట్లో మైనింగ్ సమస్యలపై రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి సమీక్ష నిర్వహించారు. మైనింగ్ కాంట్రాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలను అసోసియేషన్ ప్రతినిధులు మంత్రుల దృష్టికి తీసుకొచ్చారు. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన, స్వావలంబ కలిగిన విజ్ఞాన దేశంగా తీర్చిదిద్దడంలో యువత పరిశోధన ఆవిష్కరణలే కీలకమని పర్యాటక మంత్రి జూపల్లి కృష్ణారావు హైదరాబాద్ కాన్హా శాంతివనంలో పాలమూరు విశ్వవిద్యాలయం, కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ సంయుక్త నిర్వహిస్తున్న విజన్ ఇండియా 2047 జాతీయ సదస్సులో చెప్పారు. తెలంగాణ ఆంధ్ర ప్లాస్టిక్స్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో నిర్వహించనున్న హైప్లెక్స్ 2026 అంతర్జాతీయ ప్లాస్టిక్స్ ఎక్స్పోను ఐటీ పరిశ్రమల మంత్రి శ్రీధర్బాబు ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు. 3 రోజుల పాటు ఎక్స్పో కొనసాగుతుంది. పుట్టుకతో వచ్చే పౌరసత్వాన్ని పరిమితం చేయడం, బర్త్ టూరిజంను నిషేధించడం లక్ష్యంగా 2 నూతన కార్యనిర్వాహక ఉత్తర్వులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. ఈ కొత్త నిబంధన తాత్కాలిక వీసాలపై అమెరికాలో ఉండే అనేక మంది భారతీయులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈరోజు ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందువల్ల హైదరాబాద్ వాతావరణ కేంద్రం యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, నల్గొండ, సూర్యాపేట, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి సహా పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు పడే అవకాశం ఉంది. హైదరాబాద్లో కూడా తేలికపాటి వర్షాలు కురవచ్చు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు 6:10 ప్రాంతీయ వార్తల్లో.

ఎస్, వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. బ్యూటిఫుల్ సాంగ్ విన్నారు తాజా ట్యూన్స్లో. తీయా అంత లేదులే ఈ స్టూడియోకి రరాని నేనే కదా. ఓకే, సో ప్రతిసారి ఈ స్టూడియోలో ఎవరున్నా కూడా వాళ్ళు అలాగే ఫీల్ అవుతారనమాట, బికాస్ దిస్ ఇస్ ఆర్ ప్లేస్ టు బీ ఆర్ సెల్స్

కొన్ని కొన్ని ఏమంటారు, కొన్ని వందల రూపాలు. ఓకే, సో ఒక్కొక్క అవసరానికి తగ్గట్టు ఒక్కొక్క రూపం దాల్చి తనని తను ఇముడుచుకొని ఓకే ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ దిస్ ఇస్ వన్ సచ్ బ్యూటిఫుల్ మూవీ. ఓకే, కాన్సెప్ట్ పాతదే కావచ్చు, లేకపోతే మరీ అంత ఎక్కువ కామెడీ, ఇట్లా కొంతమంది విమర్శించారు ఈ మూవీని కూడా, చాలా కామెడీగా లేదు, అంత ఎక్కువగా ఏదో పాత సినిమాని రీమేక్ చేసినట్టుంది. బట్ యునో ఇన్ దట్ పార్ట్స్ ఆఫ్ టైమ్, ఓకే, వాళ్ళు చూపించిన ఎరాలో ఒక అమ్మాయి బీఏ ఎకనామిక్స్ చదువుకోవడము, ఓకే, తన ఫ్యామిలీ కోసం అని చెప్పేసి అట్లా ఫైట్ చేయడము, ఇవన్నీ కూడా చాలా కొత్తగా ఓకే ఉన్నాయి. అండ్ ఎవ్రీ గర్ల్ హూ సా హర్ సెల్ఫ్, అంటే ప్రతిసారి కూడా ఒక గర్ల్ తన ఫ్యామిలీ కోసం ఎలాగ కాలికలాగా మారుతుంది, మనం మారలేకపోయినా కూడా మారిన అలాంటి సమంతాన్ని చూసి ఎంతమంది ధైర్యం తెచ్చుకున్నారు, ఎంతమంది యూనో బోల్డ్గా నిలబడడానికి, వాళ్ళ ఫ్యామిలీ గురించి ఫైట్ చేయడానికి, వాళ్ళ గురించి వాళ్ళు ఫైట్ చేసుకోవడానికి ఇన్స్పిరేషన్ తెచ్చుకున్నారు అనేది అది మాటల్లో చెప్పలేమన్నమాట. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ సూపర్బ్లీ క్రాఫ్టెడ్ ఉమెన్ ఓరియంటెడ్ మూవీ అని చెప్పేసి చెప్పొచ్చు. సో ఇంకా బోల్డ్ అనే విషయాలు మనం మాట్లాడుకుందాం ఇంకా చక్కటి పాటల తర్వాత. స్టే ట్యూన్డ్.

మీరు కూడా నాలాగే మంచిగా మళ్ళీ టీఎఫ్ఐకి ఇంకొక మంచి హిట్ రావాలని, ఓకే, అందరు సినిమా లవర్స్ సాటిస్ఫైడ్గా థియేటర్లో నుంచి బయటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అండ్ వెయిట్ చేద్దాం ఫర్ ద పారడైస్. ఓకే, సో స్టే ట్యూన్డ్, ఇంకో బ్యూటిఫుల్ సాంగ్ వస్తుంది.

0: సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలు ఒకవైపు,
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో
2: మీ ముందుకు వస్తుంది తెలంగాణం.
0: ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.

0: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం,
1: ఒగ్గు కథలు,
0: జానపద గీతాల

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
4: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్ రీయూజ్

0: శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ఐఎస్ఐ మార్క్ తప్పనిసరి చేసింది. ఐఎస్ఐ మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
1: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు హామీ.

సో ఎస్, ఇది ఈనాటి మరి మన కార్యక్రమం అన్నమాట. హోప్ యు గైస్ హ్యావ్ ఎంజాయిడ్ ఆల్ ది బ్యూటిఫుల్ సాంగ్స్, ఆల్ ద టాక్ వీ హ్యాడ్, అండ్ సీ యూ అగైన్ నెక్స్ట్ వీక్. అప్పటి వరకు అయితే హ్యాపీగా ఉండండి, ఎంజాయ్ చేయండి, అండ్ లాంగ్ వీకెండ్ వచ్చింది, సో కీప్ ఎంజాయింగ్, మంచి ట్రిప్ ప్లాన్ చేసుకోండి. ఓకే, కానీ సేఫ్టీగా ఉండండి. నెక్స్ట్ వీక్ వచ్చి మళ్ళీ నా షో వినండి, ఓకేనా? చాలా మరి స్టే ట్యూన్డ్. నెక్స్ట్ ఆర్జే కూడా రెడీగా ఉన్నారు మీ బ్యూటిఫుల్ సాంగ్స్ అండ్ మాటలతో ఎంటర్టైన్ చేయడానికి. అండ్ దిస్ ఇస్ ఆర్జే జ్యోతిర్మయి సైనింగ్ ఆఫ్ అఫీషియలీ. స్టే ట్యూన్డ్.

ఇప్పుడు ఆకాశవాణిలో ఆరోగ్య జీవనం కార్యక్రమంలో క్యాన్సర్ సిమ్టమ్స్ అండ్ ట్రీట్మెంట్ గురించి ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ సందీప్ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి గారు.

0: అనుకుందాం. నమస్కారం అండి సందీప్ కుమార్ గారు.
1: నమస్కారం సార్.
0: డాక్టర్ గారు, మనం చాలా మటు గమనిస్తుంటాము, ఈ క్యాన్సర్ అనేది వచ్చింది అని తెలవంగానే ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పకుండా దాచిపెట్టుకునే వాళ్ళు చాలామంది ఉంటారు.
1: అవును సార్.
0: మామూలుగా తెలుగులో ఒక సామెత ఉంటుంది, మూసి పెడితే పాసిపోతుందని. ఏదైనా విషయము అలాగే దాచిపెట్టుంటే, దాన్ని బహిర్గతం చేయకుండా ఉంటే కనుక అది మరింత ప్రోగ్రెస్ అయిపోయి ఇంకా ప్రాణాంతకమయ్యే అవకాశం కూడా ఉంటుంది.
1: అవును సార్.
0: తొలుత అంటే మొదటగా వచ్చిన సింప్టమ్స్నే కనుక గమనించినట్లయితే ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్లో చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్తుంటారు, ఇది ఎంతవరకు నిజమంటారండి?
1: 100కి 100% నిజమండి. అంటే ఇప్పుడు ఆడవారికి చాలామందికి రక్తస్రావం అవుతూ ఉంటుంది, దాని గురించి ఇంట్లో బహిర్గతం చేయరు, చెప్పరు ఎవరికి. అయితే మనకి ఎప్పుడైతే వాళ్ళ వల్ల అవ్వట్లేదు, ఎక్కువగా బ్లీడింగ్ అవుతుంది లేదా నొప్పి అవుతుంది, అప్పుడు ఇంట్లో వారికి చెప్పి మా దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు మేము ఎప్పుడైతే అడుగుతామో, అమ్మ నీకు ఇది ఎన్ని రోజుల నుంచి ఉంది అంటే ఫస్ట్ టైం ఒక నెల అంటారు. కాదమ్మా, ఇది నెల నుంచి వచ్చేలా కనిపించట్లేదు నాకు, చాలా పెద్దగా అయింది, నిజం చెప్పండి అంటే అప్పుడు కొంతమంది చెప్తారండి, సార్ 6 నెలల నుంచి, సంవత్సరం నుంచి ఉంది అని. కానీ ఆ సంవత్సరం నుంచి ఉంది అన్న విషయం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళు చెప్పరు. నేను అనేది ఏంటంటే, ఒకవేళ మీకు మొదటగా వచ్చినప్పుడే చెప్తే గనక, ఎర్లీ స్టేజెస్లో అంటే తక్కువ స్టేజ్లో ఉన్నప్పుడే మనం కనిపెడితే మీకు ట్రీట్మెంట్ అయ్యే అవకాశం కూడా చాలా బెటర్గా ఉంటుంది.
0: సరిచేయవచ్చు
1: మనం.
0: అంటే డాక్టర్ గారు, ఈ సింప్టమ్స్ ఏ సింప్టమ్స్ని మనం గమనించాలంటారు?
1: ఇది యాక్చువల్లీ ఒక్క సింగిల్ సింప్టమ్ అనేది కాదండి. నేను అందరికీ ఏం చెప్తుంటానంటే, ఏ సింప్టమ్ అయినా, ఏ ఇబ్బంది ఉన్నా, ఒక 2 వారాల కన్నా ఎక్కువ ఉంది అనుకుంటే కనుక, ఇది ఆర్బిటరీ అండి, అంటే 2 వారాలు అనేది ఖచ్చితంగా అని కాదు, మీకు ఒక 2 వారాల కన్నా ఎక్కువ ఏదన్నా ఇబ్బంది ఉంది, మీకు తెలిసిన డాక్టర్ దగ్గరకైనా వెళ్ళండి ఖచ్చితంగా. రీసెంట్లీ నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చారు. ఆయన ఏంటంటే, దగ్గుంది, దాదాపు 6 నెలల నుంచి దగ్గుంది. కానీ ఆయనకాయన ఏం చెప్పుకుంటున్నాడంటే, ఇంట్లో పోపేసేటప్పుడు వచ్చిన పొగ వల్ల నాకు దగ్గు వస్తుంది, కానీ నాకేం ఇబ్బంది లేదు అని అంటారు. ఆయన ఏదైతే ఊపిరితిత్తులో ఉందో, పెద్ద 5 సెంటీమీటర్ల గడ్డ ఉంది, ఆయనకు స్ప్రెడ్ అయ్యి కూడా ఉంది. నేను సంవత్సరం ముందు వస్తే అది స్ప్రెడ్ అవ్వకుండా చాలా చిన్నగా ఉండేదని చెప్పడం నా ఉద్దేశం కాదు. నా ఉద్దేశం ఏంటంటే, సంవత్సరం ముందు వస్తే అలా ఉండే అవకాశం కూడా ఉంది.
0: నిర్లక్ష్యం తగదంటారు?
1: తగదు అస్సలు. నెక్స్ట్, కొంతమంది నోట్లో పుండు అవుతుంది, మామూలుగానే కదా అని చెప్పి రారు. అది పెరుగుతున్నా కూడా వాళ్ళంతట వాళ్ళు మెడికల్ షాప్కి వెళ్ళి మల్టీవిటమిన్ ట్యాబ్లెట్లు కొని వేసుకోవడం తప్పితే, అది పెరుగుతుంది, ఎందుకు పెరుగుతుంది, పక్కకి వెళ్ళి చూపించుకుందాం అనే ధ్యాస కూడా ఉండదు. అది చాలా పెరిగిన తర్వాత మా దగ్గరకు వస్తారు. నెక్స్ట్, మింగడంలో ఇబ్బంది ఉంటుంది. మింగడంలో ఇబ్బంది ఉన్నప్పుడు ఎందుకు ఉంటుందండి? నార్మల్గా మీకు ఎప్పుడు కూడా ఉండదు, కొత్తగా మొదలైందంటే ఏదో ఒక ఇబ్బంది ఉన్నట్టే కదా. ఒక 2-3 వారాల కన్నా ఎక్కువ ఉంది, మనం నీళ్లు తీసుకుంటున్నాం ప్రశాంతంగా వెళ్తుంది, కానీ ఎప్పుడైతే మనం అన్నం కానీ, ముద్ద దిగట్లేదు మీకు. ముద్ద దిగట్లేదు అంటే అక్కడ ఏదో అడ్డుపడుతుందని దాని అర్థం అన్నట్టు. సో అట్లా ముద్ద దిగకపోయినా కూడా, లేదా మీరేం చేయట్లేదు, నార్మల్గానే మీరు ఎంత మోతాదులో ఫుడ్ తీసుకుంటారో అంత తీసుకుంటున్నారు, అయినా కూడా మీ బరువు తగ్గుతుంది, ఏదో ఒక విషయం ఉండాలి కదా, దానికి ఒక రీజన్ అయితే ఉండాలి కదా. సో అది బరువు తగ్గుతున్నారు, లేదా మీకు జ్వరం వచ్చిన ఫీలింగ్ ఉంది. జ్వరం వచ్చినప్పుడు మనకు ఒళ్ళు నొప్పులు ఉంటాయి, కొంచెం నీరసంగా ఉంటుంది కదా, ఏ కారణం లేకుండా మీకు నీరసంగా అనిపిస్తుంది. సో ఇటువంటి అన్నీ కూడా గమనిస్తూ ఉండాలండి. కొన్ని రోజుల కన్నా ఎక్కువ మనకి ఇది ఉంది, ఏ ఇబ్బంది అయినా కూడా దయచేసి మీకు దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదిస్తే మంచిది.
0: డాక్టర్ గారు, ప్రస్తుతం ఉండే సమాజంలో జీవన శైలిలో చాలా మార్పులు వచ్చాయి.
1: అవును సార్.
0: ఈ క్యాన్సర్ రావడానికి ముఖ్యంగా ఏ కారణాలు ఉండొచ్చు అంటారండి?
1: క్యాన్సర్ రావడానికంటే ఇప్పుడు మనకు, మరి అన్నారు జీవనశైలి, జీవనశైలిలో ఎక్కువగా మార్పు వచ్చింది ఏంటంటే ఫుడ్ అండి, మనం తినే పదార్థాలు. పాతకాలంలో ఏంటంటే ఎప్పుడు ఇంట్లో ఫుడ్ తీసుకొని వంట చేసుకొని మనం తినేవాళ్ళం,
0: వేడివేడిగా అందరు కలిసి
1: తినేవాళ్ళం. ఇప్పుడు ఏంటి, ఆన్లైన్ డెలివరీ యాప్స్ వచ్చిన తర్వాత ఏదున్నా మనం దానిలో ఆర్డర్ చేసుకోవాల్సిందే, రైట్? వాళ్ళొక్కడ శుభ్రత ఎటువంటిది వాడారు మనకు తెలీదు, ఆయిల్ వాడిందే మళ్ళీ వాడారా లేదా మనకు తెలీదు. నెక్స్ట్ మనకు దానిలో ఉండే ఇంగ్రీడియంట్స్ అండి, ఏదైతే మనకు ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ కానీ, ఆర్టిఫిషియల్ కలరింగ్ ఏజెంట్స్ కానీ, వాటన్నిటిలో కార్సినోజెన్స్ అంటే క్యాన్సర్ కారకమైనటువంటి పదార్థాలు ఉన్నాయని చెప్పి మనకు తెలుసు. నెక్స్ట్ ఇంకా మన ఫుడ్ హ్యాబిట్స్ మారిపోయినాయి. ఇంకొకటి ఏంటంటే వ్యాయామం, ఎక్సర్సైజ్ అనేది మనం చాలామంది తగ్గించేసాము.
0: వ్యాయామం తగ్గిన తర్వాతనే వ్యాధులు మొదలయ్యాయంటారు,
1: అంతే కదండి. సో ఇట్లా ఇవన్నీ కలగలిసి మనకు ఏంటంటే క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది పెరిగింది.
0: డాక్టర్ గారు, అలా కాకుండా కొందరు కొన్ని కొన్ని పరిస్థితుల్లో పనిచేస్తుంటారు, అంటే ఆ డస్ట్కి మైన్స్లో పనిచేసే వాళ్ళు కానివ్వండి, లేకపోతే రేడియేషన్

శ్రోతలకు నమస్కారం. ఈ క్యాన్సర్ మహమ్మారి గురించి తెలియజేయడానికి ఏ రకంగా వాటి నుంచి మనం రక్షణ పొందాలి, ఏ రకమైన సింప్టమ్స్ గమనించాలి, ప్రస్తుతమున్న పరీక్షా పద్ధతులు, చికిత్సా పద్ధతుల గురించి తెలియజేయడానికి ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ సందీప్ కుమార్ తులా గారు మన స్టూడియోస్కి వచ్చేసారు. వారిని అడిగి తెలుసుకుంటారు.

0: ఎక్కువగా ఉండే ప్రాంతంలో పనిచేసే వాళ్ళు కానీ అలాంటి కారణాలు కూడా ఏమైనా ఉన్నాయంటారా?
1: డెఫినెట్లీ అండి. ఇప్పుడు రేడాన్ ఎక్స్పోజర్ అని ఉంటుంది, అది దానివల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆస్బెస్టస్ ఎక్స్పోజర్ ఉన్న వాళ్ళకు కూడా దానివల్ల కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. తంబాకు దాన్ని కూడా సిగరెట్లు బీడి చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎక్కువగా దానికి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు, దానివల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం డెఫినెట్లీ ఉంటుందండి.
0: క్యాన్సర్ బారిన పడిన వ్యక్తి ఎవరైనా ఇంట్లో ఉంటే కుటుంబ సభ్యుల పాత్ర ఎలా ఉండాలంటారు వాళ్ళ పట్ల?
1: ఫస్ట్ నేను అనేది ఏంటంటే వాళ్ళ పట్ల వివక్ష చూపించకండి. క్యాన్సర్ అంటువ్యాధి కాదండి, సో ఒకరి నుంచి ఒకరికి వచ్చేది కాదు. సో వాళ్ళ పట్ల వివక్ష చూపించాల్సిన అవసరం లేదు. ఇందులో ఇంకో పాజిటివ్ వివక్ష ఉంటుంది, ఏంటో తెలుసా సార్? ఫుడ్ రెస్ట్రిక్ట్ చేస్తారు. అంటే వీళ్ళు ఇది తినకూడదు, అది తినకూడదు, అది తినకూడదు, ఇది తినకూడదు, అదే పని. అంటే క్యాన్సర్ పేషెంట్స్ ఆల్రెడీ వాళ్ళకు తినాలనే ఆశ తగ్గిపోయి ఉంటుంది. మళ్ళీ మీరు దానిలో అది తినకూడదు, ఇది తినకూడదు అంటే వాళ్ళు అసలు ఏది తీసుకోరు.
0: అంటే శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా చితికిపోతారు.
1: చితికిపోతారు. సో వాళ్ళని వివక్షతో చూడకండి. నార్మల్గా మనం ఏదైతే కేర్ తీసుకుంటామో అది తీసుకుంటే సరిపోతుందండి.
0: డాక్టర్ గారు, ప్రస్తుతం ఉండే మన ఆధునిక సమాజంలో పెరుగుతున్న వైద్య విధానాలలో రీసెర్చెస్ అన్నీ చేశారు కదా, క్యాన్సర్ పట్ల ఎటువంటి రకమైన ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి?
1: సార్, క్యాన్సర్కి మనం బ్రాడ్గా చూసుకుంటే కనుక కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ, సర్జరీ, ఏ రకమైన క్యాన్సర్ తీసుకున్నా కూడా ఈ మూడిట్లలో ఏదో ఒకటి దానికి పనిచేస్తుంది. ఆ ఎక్కడొచ్చింది, మన శరీరంలో ఏ భాగంలో క్యాన్సర్ వచ్చింది, ఏ రకమైన క్యాన్సర్ వచ్చింది, ఏ స్టేజ్లో ఉన్నదనే దాన్ని బట్టి ఈ మూడిట్లలో ఏది వాడతాం అనేది మనం చూసుకుంటాం. సర్జరీలో తీసుకుంటే కనుక ఇప్పుడు మనకు రోబోటిక్ సర్జరీ, లాప్రోస్కోపిక్ సర్జరీస్ అని వచ్చాయండి. పొట్ట భాగంలో తీసుకుంటే వాళ్ళు మొత్తం పొట్టనంతా చీరి వాళ్ళు చేసేవాళ్ళు గతంలో. ఇప్పుడు రోబోటిక్ సర్జరీస్ ఆర్ లాప్రోస్కోపిక్ సర్జరీస్ వల్ల ఏంటంటే చిన్న కీ హోల్స్ పెట్టి చిన్న చిన్న కుట్లతోని లోపలికి వెళ్ళి సర్జరీ చేసి బయటకు వచ్చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం ఉండదు. రెండోది ఏంటంటే కోలుకునే సమయం చాలా తగ్గిపోతుంది,
0: హీలింగ్ టైం
1: ఫాస్ట్ అవుతుంది. కాబట్టి నెక్స్ట్ ట్రీట్మెంట్ మొడాలిటీ అంటే మానే వరకు ఆగాల్సిన పరిస్థితి లేదు కాబట్టి 2-3 వారాల్లోనే మళ్ళీ కీమోథెరపీ కానీ రేడియేషన్ కానీ చేసే అవకాశం ఉంటుంది అన్నట్టు. కీమోథెరపీ అంటే ఏంటంటే సార్, ఎక్కువ మల్టిప్లై అయ్యే కణాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ చంపేస్తున్నాయి. అవి నార్మల్ కావచ్చు, క్యాన్సర్ కణాలు కావచ్చు. ఇప్పుడు కొత్తగా ఏంటంటే టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ అని వచ్చాయి. టార్గెటెడ్ థెరపీ అంటే టార్గెట్, ఆ కణాల క్యాన్సర్ కణాల మీద ఉన్నటువంటి టార్గెట్లను ఐడెంటిఫై చేసి వాటిని మాత్రమే చంపుతాయి
0: డైరెక్ట్గా.
1: నెక్స్ట్ ఇమ్యూనోథెరపీ. ఇమ్యూనోథెరపీ అంటే ఏంటంటే మీ శరీరంలో ఉన్న రోగ నిరోధక శక్తి, ఇమ్యూనిటీ ఏదైతే ఉందో దాన్ని ప్రేరేపించి వాటినే క్యాన్సర్ కణాలని చంపేలా చేస్తాయన. నెక్స్ట్ రేడియేషన్ థెరపీ. పాతకాలంలో ఏంటంటే మనకు మేజర్ టార్గెట్ ఏముండే, అక్కడున్న క్యాన్సర్ కణాలు ఏమన్నా మిగులుంటే చనిపోవాలి, అదే టార్గెట్ మనకి. ఇప్పుడున్న దానిలో ఏంటంటే అవి చనిపోతూ పక్కకున్న నార్మల్ భాగాలు ఏవైతే ఉన్నాయో అవి దెబ్బతినకుండా ఉండాలి. సో ఇప్పుడున్న IMRT ఇంటెన్సిటీ మాడ్యులేటెడ్ రేడియోథెరపీ అని కానీ, IGRT ఇమేజ్ గైడెడ్ రేడియోథెరపీ అని కానీ, MR గైడెడ్ రేడియోథెరపీ, MR లినాక్ అని కొత్తగా వచ్చింది, MRI లినాక్ అని చెప్పి, వీటన్నిటిలో ఏంటంటే ఎక్కడైతే మనం రేడియేషన్ ఇవ్వాలో ఆ ప్రాంతానికి ఎక్కువ రేడియేషన్ వెళ్తూ చుట్టుపక్కల ఉన్న నార్మల్ భాగాలకి ఎంత తక్కువ పాజిబుల్ అయితే అంత తక్కువ రేడియేషన్ వెళ్ళేలా చేస్తాయన్నట్టు. ఇంకా దీనిలో వచ్చిన ఒక్క అడిషనల్ పాయింట్ ఏంటంటే మనకి లైవ్ మోషన్ మానిటరింగ్ అని ఉంటుందండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాలుక భాగం మీద ఎవరికన్నా క్యాన్సర్ వచ్చిందనుకోండి, మనం కామ్గా ఉన్నా కూడా మనం ఆలోచనలు బట్టి అప్పుడప్పుడు నాలుక కదులుతూ ఉంటుంది కదా,
0: కనుగుడ్లు కూడా
1: కదులుతూ ఉంటాయి కదా. సో ఆ నాలుక కదులుతుంది అంటే నాలుకలో ఉన్న ట్యూమర్ కూడా కదులుతున్నట్టే కదా. సో మనము అది అక్కడే ఉందనుకుని రేడియేషన్ ఇవ్వడం వల్ల ఆ ట్యూమర్ గడ్డ మిస్ అయ్యే ఛాన్స్ ఉండేది కదా. అది మిస్ అవ్వకుండా ఉండడానికి మనం ఏం చేసేవాళ్ళమంటే, సెంటీమీటర్ ఒకవేళ కనుక ట్యూమర్ ఉంటే 3 సెంటీమీటర్ల మందం మనం రేడియేషన్ ఇచ్చేవాళ్ళం. ఎందుకంటే అది సెంటీమీటర్ మీదికి కిందికి జరిగినా కూడా రేడియేషన్ దానికి వెళ్ళేలాగా. ఇప్పుడున్న లైవ్ మోషన్ మానిటరింగ్ టెక్నిక్స్ ద్వారా ఏంటంటే మనకు ఆ టైంలో ఆ పొజిషన్లో ట్యూమర్ గడ్డ ఎక్కడున్నదనేది మనం చూడొచ్చు. మనం చూస్తున్నాం కాబట్టి ఆ ఎక్కువ 2 సెంటీమీటర్ల మార్జిన్ ఇవ్వాల్సిన అవసరం మనకు లేదు. మార్జిన్ని మనం తక్కువ చేసుకుంటాం,
0: మోర్ ఫోకస్డ్గా చేయొచ్చు.
1: చేయొచ్చు అంటే చుట్టుపక్కల ఉన్న నార్మల్ భాగాలకు ఆటోమేటిక్గా రేడియేషన్ డోస్ తక్కువ వేసినట్టే కదండి.
0: డాక్టర్ గారు, క్యాన్సర్ని తొలి దశల్లోనే కనుక్కోవాలంటే ఏ రకమైన పరీక్షలు చేయించుకోవాలంటారు?
1: ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎందుకంటే

0: ఎర్లీ స్టేజెస్లోనే కనుక్కునేందుకు చాలా రకాల పరీక్షలు ఉన్నాయి. వీటినే మనం స్క్రీనింగ్ టెస్ట్ అంటామన్న. ఆడవారికి మగవారికి ఏజ్ గ్రూప్ ప్రకారంగా వీటిని విభజించారు. ఫస్ట్ మనం ఆడవారి గురించి మాట్లాడుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఈజ్ ద మోస్ట్ కామన్. అంటే మనకు బ్రెస్ట్ క్యాన్సర్ చాలా ఎక్కువగా చూస్తున్నాం. 40 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ మ్యామోగ్రఫీ అనే ఒక టెస్ట్ ఉంటుందండి. ఆ మ్యామోగ్రఫీ అనే టెస్ట్ ఖచ్చితంగా చేసుకోవాలి. సంవత్సరానికి ఒకసారి చేసుకోవాలి. అది లేదు, నాకు సంవత్సరానికి ఒకసారి వీలవ్వట్లేదు, అట్లీస్ట్ 2 సంవత్సరాలకు ఒకసారి అయినా కూడా ఆ మ్యామోగ్రఫీ అని పరీక్ష చేయించుకుంటే కనుక మనకు బ్రెస్ట్ క్యాన్సర్ని ముందుగానే పసిగట్టే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ప్యాప్స్మియర్ హెచ్పీవీ టెస్టింగ్ అని ఉంటుందండి. ఈ టెస్ట్ 29 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ చేసుకోవాల్సిన టెస్ట్ ఇది. ఈ టెస్ట్ చేసుకోవడం వల్ల మనకు గర్భాశయ ముఖ ద్వారం సర్వైకల్ క్యాన్సర్ ఏదైతే ఉందో అది ముందుగానే మనం పసిగట్టవచ్చు అన్నట్టు. ఇవి రెండు మనకు ఎక్కువగా కనిపించేటువంటి క్యాన్సర్స్. ఇవి రెండింటిని మనం ముందుగానే కనిపెట్టవచ్చు. ముందుగా కనిపెడితే అంటే ఏమవుతుంది, ఎర్లీ స్టేజెస్లో మనం కనుక్కుంటే దాన్ని ఎఫెక్టివ్గా ట్రీట్మెంట్ చేయవచ్చు, కాబట్టి దానివల్ల చనిపోయే వారి సంఖ్య చాలా తగ్గించిన వాళ్ళం అవుతాం.
1: అంతేనండి, స్టిచ్చింగ్ టైం సేవ్స్ 9 అంటారు.
0: అంతే,
1: ముగ్గులోనే దాన్ని గుర్తించి ప్రాపర్గా ట్రీట్మెంట్ చేసినట్లయితే అది పెరిగి ప్రోగ్రెస్ అయిపోయి సమస్యాత్మకంగా మారకుండా ఉంటుందంటారు.
0: అంతే సార్. నెక్స్ట్ మగవారిలో పిఎస్ఏ అని ఉంటుంది, ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్ అని ఉంటుందండి. కేవలం ఒక బ్లడ్ టెస్ట్. సో 70 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ కూడా ఆ పిఎస్ఏ టెస్ట్ అనేది మ్యాండేటరీగా చేసుకోవాలి. 55 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ కోలాన్ క్యాన్సర్ బారిన పడే అవకాశం ఏదైతే ఉందో అది పెరుగుతూ ఉంటుంది అన్నట్టు. సో కోలాన్ అంటే పెద్దపేగు. సో ఆ పెద్దపేగు క్యాన్సర్ని మనం ముందుగానే పసిగట్టాలంటే అట్లీస్ట్ 5 నుంచి 10 సంవత్సరాలకు ఒకసారి 55 సంవత్సరాలు దాటిన వారు కొలోస్కోపీ అనే టెస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఒకవేళ మనము స్మోక్ చేస్తున్నాం, అలా ఆపలేకపోతున్నాం, సిగరెట్లు బాగా విపరీతంగా తాగుతున్నాం, వీళ్ళ కొరకు ఏంటంటే లంగ్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళకి లోడోస్ సిటీ స్కాన్ అని ఉంటుందండి. ఆ లోడోస్ సిటీ స్కాన్ చేసుకుంటే కనుక తొలి దశలోనే మనం క్యాన్సర్ కనుక్కునే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరూ వాళ్ళ ఏజ్ గ్రూప్ బట్టి చేసుకోవాల్సినటువంటి టెస్ట్.
1: మీరు చెప్పిన దాన్ని బట్టి ఒకసారి టెస్ట్ చేసి లేదంటే మళ్ళీ టెస్ట్ వరకు నిశ్చింతగా బ్రతకవచ్చు.
0: అవును సార్, నిశ్చింతగా ఉండొచ్చు.
1: నిశ్చింతగా ఉండొచ్చు, అనుమానంతో లేకుండా.
0: లేకుండా
1: ఒకవేళ ఏదైనా బయటపడిందంటే వెంటనే దాన్ని ట్రీట్ చేయొచ్చు,
0: చేసుకోవచ్చు.
1: పూర్తిగా అది పెరిగి పెద్దదై మొక్క మానే అన్నట్టుగా ఇబ్బంది పడకుండా.
0: అప్పుడు కష్టం కదండి, అంటే ప్రోగ్రెస్ అయిన కొద్దీ మనకి ఇంకా ట్రీట్మెంట్ మొడాలిటీస్ అనేవి తక్కువైపోతాయి, వాళ్ళకి నయమయ్యే అవకాశం తక్కువ అవుతూ ఉంటుంది. ఇలా జరగకుండా ఉండాలంటే మీరు అన్నట్టు మొగ్గదశలోనే మనం పసిగట్టవచ్చు వాటిని.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ సందీప్ కుమార్ గారు, ధన్యవాదాలండి.
0: థ్యాంక్ యూ సో మచ్ సార్.

ఇప్పటి వరకు మీరు ఆరోగ్య జీవనం కార్యక్రమంలో క్యాన్సర్ సిమ్టమ్స్ అండ్ ట్రీట్మెంట్ గురించి ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ సందీప్ కుమార్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి గారు.

101.9. గుడ్ ఈవినింగ్ హైదరాబాద్. 6:20 స్టూడియో క్లాక్ లో టైం మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. మీ ఆర్జే నందినితో ఇవాళ డేట్ వచ్చేసి 7th August, రైట్? అండ్ ఈ రోజు మనము నేషనల్ హ్యాండ్లూమ్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాము అని పొద్దున్నుంచి దాని గురించి చాలా చాలా టాపిక్స్ వింటూనే ఉన్నారు. సో ఇంకొన్ని డీటెయిల్స్, అసలు ఈ నేషనల్ హ్యాండ్లూమ్ డే ఎలా స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, దీని హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఏమున్నాయి అన్న విషయాన్ని మాట్లాడుకుందాము. అలాగే ఇండియాలో ఉన్న హ్యాండ్లూమ్స్ ఏంటి, ఎన్ని టైప్స్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ ఉన్నాయి, ఏ స్టేట్కి ఏమేమి స్పెషాలిటీ ఉంది అన్న విషయాలు కూడా ఈరోజు మాట్లాడేసుకుందాం. స్టేట్ యూనిటీ ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, మీ ఆర్జే నందినితో.

0: FM Rainbow 101.9
1: జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా తెలంగాణ చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు ఈ నెల 7 నుంచి 16 వరకు పీపుల్స్ ప్లాజా నెక్లెస్ రోడ్ లో తెలంగాణ రాష్ట్ర చేనేత మరియు జౌలి శాఖ ఆధ్వర్యంలో పోచంపల్లి ఇక్కత్ గద్వాల నారాయణపేట సిద్దిపేట గొల్లభామ పట్టు మరియు కాటన్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ లుంగీలు టవల్స్ బెడ్షీట్స్ కార్పెట్స్ 30% డిస్కౌంట్ తో సరసమైన ధరలకే లభ్యం. రండి, తెలంగాణ చేనేత వస్త్ర ప్రదర్శనను సందర్శించండి, చేనేత కళాకారులను ప్రోత్సహించండి.

ఆగస్ట్ 7th కి కూడా ఒక ప్రత్యేకమైన విశేషం ఉందన్నమాట. అదేంటంటే ఈరోజు అనగా 7th ఆగస్ట్ 1905లో కోల్కతా టౌన్ హాల్లో స్వదేశీ ఉద్యమము అధికారికంగా ప్రారంభమైంది. ఈ స్వదేశీ ఉద్యమము మన స్వాతంత్ర ఉద్యమంలో చాలా ప్రత్యేకమైన ఉద్యమం అన్నమాట. ఈ ఉద్యమం లక్ష్యం ఏంటంటే స్వదేశీ వస్తువులను వాడకం అండ్ మన ఫారెన్ గూడ్స్ని బైకాట్ చేయడం అన్నమాట. ఈ అసలు ఈ ఉద్యమము ఇండియన్స్ ఎందుకు చేయాల్సి వచ్చింది అన్న విషయాన్ని చూస్తే, మన దగ్గర పండే రా మెటీరియల్స్ అన్నీ అంటే కాటన్ ఇలాంటి వస్తువులన్నీ చాలా తక్కువ ధరలకి ఫారినర్స్ కొని అది ఇండియా నుంచి బయటకి ఎక్స్పోర్ట్ చేసి అక్కడ బ్రిటన్లో యూరోపియన్ కంట్రీస్లో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ భాగంగా వస్తువులని తయారు చేసి అవి మళ్ళీ ఇండియాలోనే చాలా ఎక్కువ ధరలకి అమ్మేవారన్నమాట. ఈ విధంగా మన దగ్గర ఉన్న వీవర్స్, మన దగ్గర ఉన్న చేనేత కార్మికులకి పని దొరక్క బయట నుంచి వచ్చిన వస్తువులు ఎక్కువగా ఉండటం వల్ల అన్ని రకాలుగా నష్టమే జరిగింది. ఇందుకు వ్యతిరేకంగా మన ఇండియన్స్ అందరూ కలిసి స్వదేశీ ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. అయితే ఇది చేనేతల విషయానికి చాలా ముడిపడి ఉంది కాబట్టి ఈ రోజున నేషనల్ హ్యాండ్లూమ్ డేగా కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం అన్నమాట. దీనికి సంబంధించిన ఇంకొన్ని విషయాలు మాట్లాడుకుందాము. స్టేట్ ఇండియా ఆకాశవాణి హైదరాబాద్ FM రెయిన్బో 101.9 మీ ఆర్జే నందినితో.

0: Rainbow 101.9.
1: వెల్కమ్ బ్యాక్. 6:29 స్టూడియో క్లాక్లో టైం మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. వెల్, ఇవాళ జాతీయ చేనేత దినోత్సవం అని మనందరికీ తెలుసు. అయితే భారత ప్రభుత్వము మొదటి జాతీయ చేనేత దినోత్సవాన్ని 2015 ఆగస్ట్ 7న చెన్నైలో అధికారికంగా ప్రారంభించిందన్నమాట. అయితే మన గవర్నమెంట్ ఏది చేసినా దాని వెనుక ఒక ఆలోచన ఖచ్చితంగా ఉంటుంది. ఆ రోజు యొక్క ప్రాముఖ్యత కూడా ఉండే ఉంటుంది. అదేవిధంగా

0: మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబూ, దాని పేరే పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్లు సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
1: కాకతీయుల వైపు

0: వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
1: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
0: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
1: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
0: పేరిణి నృత్యం
1: ఒగ్గు కథలు
0: జానపద గీతాల సోయగాలతో
1: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
0: పచ్చని పంటలొక వైపు
1: చేనేత చీరలు మరోవైపు,
0: బిర్యానీ రుచుల నుంచి
1: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
0: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.

0: Rainbow 101.9
1: Hyderabad's heartbeat,
2: Secunderabad's vibe.
1: FM Rainbow brings it alive. That's right. Vibrant Hyderabad is your infotainment gateway to everything happening around town.
2: Music, culture, sports and surprises. All packed in one vibrant show.
1: So, whether you are chilling at Tank Bund or shopping at Chaminar,
2: stay tuned,
1: stay bright.
2: Vibrant Hyderabad
1: on FM Rainbow 101.9.
3: 6:43 స్టూడియో క్లాక్ లో టైం మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. మీ ఆర్జే నందినితో వెల్ జాతీయ చేనేత దినోత్సవం గురించి మాట్లాడుకుంటున్నాం. కాబట్టి అసలు ఇలాంటి డేస్ ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి అని అంటే ఒక వస్తువు కోసము ఒక డేని డెడికేట్ చేయటం అన్నమాట. అయితే ఆ వస్తువు గురించి ఆ ఒక్కరోజే పట్టించుకోకుండా ఇయర్ మొత్తము మన లైఫ్ స్టైల్లో ఒక భాగం చేసుకోవాలి అని మనకి ఆ పర్టికులర్ డే సిగ్నిఫికెంట్గా ఉంటుంది. అయితే ఈ హ్యాండ్లూమ్ డే ఎందుకు అని అంటే జనాల్లో ఒక అవగాహన పెంచడానికి, అంటే బ్రాండ్స్ పేరుతో మనము అన్ని బ్రాండ్స్ని సపోర్ట్ చేస్తాము, ఏది నచ్చినా ఎలాంటి బ్రాండ్స్ అయినా సరే మనము అన్నీ కొనుక్కుంటాము, ట్రై చేస్తూ ఉంటాము. అయితే ఇక్కడ మనం పట్టించుకోవాల్సింది ఏంటంటే ఒక రకమైన కాన్షియస్ అవేర్నెస్. ఇప్పుడు కంట్రీ ఆఫ్ ఆరిజిన్ అనేది ప్రతి ప్రోడక్ట్ మీద మెన్షన్ చేస్తున్నారు. అయితే మనము ఎందుకు ఇండిజీనియస్ వెళ్తున్నాము, ప్రతి దగ్గర మేడ్ ఇన్ ఇండియా అని ఒక పిన్ దగ్గర నుంచి డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ వరకు ఆల్మోస్ట్ అన్ని రంగాల్లో మనం మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్ని చూస్తున్నాము. సో బ్రాండ్స్ని ఎలా ఎంకరేజ్ చేస్తున్నామో మన లోకల్ బ్రాండ్స్ని కూడా అదే విధంగా ఎంకరేజ్ చేయాలి. అండ్ దీనికోసమే వోకల్ ఫర్ లోకల్ ఇనిషియేటివ్ కూడా తీసుకొచ్చారు. ఇది ఏం చేస్తుంది అంటే మన లోకల్ బ్రాండ్స్ ఏమున్నాయి, ఎక్కడ దొరుకుతున్నాయి, వాటిని మార్కెట్లోకి ఎలా తీసుకురావాలి, సప్లై చైన్ని ఎలా ఇంక్రీజ్ చేయాలి అని అన్ని

ప్రాసెస్ని ఒక స్ట్రీమ్లైన్ చేస్తుంది ఈ వోకల్ ఫర్ లోకల్ ఇనిషియేటివ్. దీన్ని సెలబ్రిటీస్ నుంచి ప్రతి ఒక్కరు చాలా మంచిగా ప్రమోట్ చేస్తున్నారు, అండ్ ఇదే విధంగా ప్రమోట్ చేస్తూ ఉండాలి, తెలియని వారికి తెలియజేస్తూ ఉండాలి. నెక్స్ట్, మన ఇండియన్ బ్రాండ్స్ని గ్లోబల్ స్పేస్లో పొజిషన్ చేయటము. ఇది ప్రతి ఒక్కరి ఎఫర్ట్స్. ఒక చిన్న స్టార్టప్ అయి ఉండొచ్చు, ఒక స్మాల్ బిజినెస్ అయి ఉండొచ్చు, లేకపోతే ఒక పెద్ద బ్రాండ్ కూడా అయి ఉండొచ్చు. ఎనీథింగ్ విచ్ మేక్స్ ఇట్ స్పేస్ గ్లోబలీ, దట్స్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ మనందరికీ కదా. నెక్స్ట్ వచ్చేసి ఉమెన్ ఎంపవర్మెంట్. ఇప్పుడు ఉమెన్ అనేది వాళ్ళు చాలా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో ఎంఎస్ఎంఈస్లో వర్క్ చేస్తూ ఉంటారు అని మనకు తెలుసు. కానీ యూనో వాట్, భారతదేశంలో మొత్తం చేనేత కార్మికులలో ఆల్మోస్ 70% కన్నా ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. అంటే ఈ హ్యాండ్లూమ్ ఇండస్ట్రీని చాలా మెజారిటీగా వాళ్ళు వాళ్ళ స్ట్రెంగ్త్ పెట్టి ముందుకు తీసుకెళ్తూ ఉన్నారన్నమాట. సో మనము కన్జ్యూమర్స్గా ఏ విధంగా అయినా ఈ హ్యాండ్లూమ్స్కి సపోర్ట్ చేస్తే వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళము అవుతాము. ఎకో ఫ్రెండ్లీ అండ్ సస్టైనబుల్ లివింగ్ని కూడా ప్రమోట్ చేస్తుంది మన హ్యాండ్లూమ్ డే. వెల్, ఇదేంటో దాని విషయాలు ఏంటో ఇంకా మాట్లాడుకుందాము. స్టే ట్యూన్డ్ ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: 101.9.
1: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
2: కొమురంభీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
1: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
2: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
1: పేరిణి నృత్యం
2: ఒగ్గు కథలు
1: జానపద గీతాల సోయగాలతో
2: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
1: పచ్చని పంటలొక వైపు
2: చేనేత చీరలు మరోవైపు,
1: బిర్యానీ రుచుల నుంచి
2: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
1: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణ. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.
3: సెవెన్ టు స్టూడియో క్లాక్ లో టైం మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

101.9. Welcome back. So manam aithe hello rainbow show ki vachesamu. Idi this is a live phone and show. Meer nado maatladaniki dial chalsa number 0402323003004023234821 0402970471415. Mari mana topic ee rojuki enti ante weather chala chala padipindi kabatti హెల్త్ కాన్షియస్ అయితే ఆల్మోస్ట్ అయిపోతారు బికాజ్ దిస్ ఈస్ ద ఫ్లూ సీజన్. పిల్లలకు స్కూల్కి వెళ్ళడము, మెల్లిమెల్లిగా యూనిట్ టెస్ట్లు, క్వార్టర్లీ ఎగ్జామ్స్కి దగ్గర రావటము, ఇలాంటి టైంలో ఎలాంటి హెల్త్ ప్రికాషన్స్ తీసుకోవాలి ఫ్లూ రాకుండా, కోల్డ్ అవ్వకుండా, తడవకుండా, ఒకవేళ తడిస్తే, జ్వరం వస్తే ఇంట్లోనే మనము ఏం చేయొచ్చు, ఎలా జాగ్రత్త పడవచ్చు అన్న విషయం గురించి మాట్లాడుకుందాము. మరి త్వరగా కాల్ చేసేయండి, స్టే ట్యూన్డ్.

0: వెల్ మన ఫస్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, ఎవరు మాట్లాడిద్దాము? హలో,
1: హలో అక్క.
0: హాయ్, గుడ్ ఈవినింగ్. ఏం పేరు?
1: దిస్ ఇస్ బబ్లు. మా బబ్లు, టాపిక్ ఏంటి?
0: సో బబ్లు, మనము రెయినీ సీజన్ కాబట్టి ఫ్లూ అవన్నీ ఎఫెక్ట్ కాకుండా ఏం చేయాలి, ఎలా జాగ్రత్త పడుతున్నారు అన్న దాని గురించి మాట్లాడుతున్నాం.
1: సో రెయినీ సీజన్లో మనం ఎలా జాగ్రత్త పడాలని, రెయినీ సీజన్లో మనం జాగ్రత్త ఎలా పడాలంటే మెయిన్గా మనం చేసే వాళ్ళం అయితే మనం సపోజ్ మనం ఇంట్లో ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వేడిగా ఉండిన ఆహారాన్ని తినాలక్క. ఫస్ట్ పాయింట్ అది. మనము రాత్రి రెండు అన్నం తిని ఇంతమంది మొత్తం అంటే ఫంగస్ వైరస్ అట్లా ఏర్పడుతుంది వర్షాకాలంలో, పాడైపోతుంది. కాబట్టి వేడివేడిగా హాట్ గా ఉన్నప్పుడే తినాలి. తర్వాత రెయిన్ కోట్ ధరించాలి, ప్లస్ అంబ్రెల్లా క్యారీ చేయాలి. ఓకే. తర్వాత మెయిన్ గా మనం ట్రావెల్ చేసేటప్పుడు కార్ బైక్ అనేది వెళ్తున్నప్పుడు మ్యాన్ హోల్ ఎక్కడ ఉన్నా చూసుకోవాలి. మెయిన్ కానీ ట్రాఫిక్ కంజెషన్ ఎక్కడైనా చూసుకోవాలి, ట్రాఫిక్ కంజెషన్ ఆల్టర్నేట్ తీసుకోవాలి. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇప్పుడు అంటే మ్యాన్ హోల్స్ పడిపోయాం పడిపోయాం అనుకుంటున్నాం, మనకే ప్రమాదం కదా, కాకుండా చూసుకోవాలి. సో సేఫ్ గా ట్రావెల్ చేసుకుంటే, సేఫ్ గా జర్నీ రీచ్ అవ్వాలంటే, మన డెస్టినేషన్ కరెక్ట్ రీచ్ అవ్వాలంటే ఇలా చేస్తే మనకు రెయిన్ సీజన్ లో ఎటువంటి కాకుండా హాని
0: కలుగుతుంది. సో ఎస్, ఓవరాల్గా బబ్లు అనేది అన్ని కవర్ చేశాడు. ఇంట్లో హాట్ హాట్గా ఫుడ్ తినాలి, ముందు రోజు ఉండింది ఆర్ ఒక పూట ఉండింది నెక్స్ట్ టైంకి తినకూడదు. అది మెయిన్ రీజన్ ఎందుకంటే మనకి రెయినీ సీజన్లో అంత ఎక్కువగా ఎండ కొట్టదు కాబట్టి చల్లగా ఉంటుంది వాతావరణం కాబట్టి మైక్రోబియల్ యాక్టివిటీ పెరిగిపోయి ఫుడ్ అనేది కొంచెం పాడవడం స్టార్ట్ అవుతుంది. సో మెయిన్గా ఇమ్యూనిటీ డ్యామేజ్ ఎక్కడ అవుతుందంటే కొంచెం మనం స్పాయిల్డ్ ఫుడ్ తింటేనే కాబట్టి ఇది ఒకటి జాగ్రత్త పడితే సరిపోతుంది. మరి మాట్లాడుకుందాము. స్టేట్ ఇంటూ ఆకాశవాణి హైదరాబాద్ FM 101.9.

0: ఆల్ రైట్, మన సెకండ్ కాలర్ లైన్లో ఉన్నారు. హలో.
1: హరి ఓం.
0: హలో, గుడ్ ఈవినింగ్ అండి. సో మీ పేరు?
1: హరి ఓం.
0: హలో, వినిపిస్తుందా?
1: నేను విలాస్ పెనూర్కర్ నల్లకుంట భాగ్యనగరం నుంచి మాట్లాడుతున్నానండి. ఈరోజు విషయానికి వస్తే చాలా మంచి పని ఏమిటంటే, ప్రతిరోజు యోగాభ్యాసం అనేది చేస్తే చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ కనీసం ఒక అరగంట యోగాభ్యాసం కానీ చేస్తే మన రోగ ప్రతిరోధాత్మక శక్తి అనేది పెరుగుతుంది. అయితే ఈ ఈ కాలంలో కానీ వేరే కాలంలో కూడా ఈ రోగాలు అనేది మన దగ్గర రానే రావు.
0: ఓకే,
1: అది ఒకటి. రెండోది, ప్రతిరోజు ఈ కాలంలో ప్రతిరోజు అల్లం మాత్రం తినాలి, ఏదో ఒక రూపంలో. అంటే చాయ్లో గాని మజ్జిగలో గాని, లేకపోతే అల్లం మురబ్బ దొరుకుతుంది అది గాని, అది అల్లం హెల్ప్స్ యు మళ్ళీ అక్కడ అది రోగ ప్రతిరోధాత్మక శక్తి అనేది, ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. అయితే భోజనంలో కూడా అన్నం తీసుకోవచ్చు, లేకపోతే చాయ్తో అల్లం తీసుకోవచ్చు. యాజ్ ఇట్ ఈస్

0: అల్లం మురబ్బ కూడా తీసుకోవచ్చు.
1: ఓకే, ఎస్ ఎస్.
0: తర్వాత ఆహారం గురించి ఇందాక చెప్పారు, ఎప్పుడైతే తింటారో వేడి వేడి భోజనం చేస్తే చాలా బాగుంటుంది, అంటే ఏ రోగాలు దగ్గర రావు. పొద్దున చేసిన అన్నము సాయంత్రం తింటున్నాము, లేకపోతే పొద్దున చేసిన వంట ఏదో సాయంత్రం తింటున్నాము, దాంతో తొందరగా మనము రోగాలు రావాల్సిన అంటే వాళ్ళకి ఇన్వైట్ చేస్తున్నాం అన్నమాట. అయితే వేడి వేడి అన్నం తింటే మాత్రం ఆహారం మీద కొంచెం ధ్యాస పెడితే బాగుంటుందని నా అభిప్రాయం.
1: ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. యోగా కూడా చాలా హెల్ప్ చేస్తుంది అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. సో ఎస్, యోగా ఆల్సో హెల్ప్స్ మన ఇమ్యూనిటీ పెంచడానికి, అట్ ది సేమ్ టైం కొంచెం ఫిట్గా ఉండటానికి కూడా యోగా అనేది హెల్ప్ అవుతుంది. ఫుడ్ ఏం తీసుకుంటున్నాము అది చూసుకొని, లైఫ్ స్టైల్ ఎలా ఉంది అనేది మేనేజ్ చేస్తే సరిపోతుంది. వెల్, మాట్లాడుకుందాం. స్టేట్ ఇంటూ ఆకాశవాణి హైదరాబాద్ FM 101.9.

0: Hey, did you hear what's happening in Hyderabad this weekend?
1: No, tell me. I don't want to miss out.
0: Then tune in to Vibrant Hyderabad on FM Rainbow 101.9, your one-stop show for all the city's events, concerts and cultural buzz.
1: That's so cool. So I'll know what's happening in Secunderabad too.
0: Absolutely. From food fest to film screenings, Vibrant Hyderabad keeps you plugged into the pearls of the Twin Cities.
2: Don't just live in Hyderabad. Celebrate it with Vibrant Hyderabad every day at 8 a.m.
3: వెల్కమ్ బ్యాక్. సో మన నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, ఎవరు మాట్లాడేద్దాము. హలో.
4: హలో అమ్మా.
3: నమస్కారం అండి, రమణయ్య గారు.
4: బాగున్నాను తండ్రి, నువ్వు బాగున్నావు కదా?
3: బాగున్నానండి, మీరు కూడా బాగున్నారు కదా?
4: బాగున్నానైనా. ఈ చలికాలంలో ఇప్పుడు వాళ్ళు చెప్పలేదు యోగా వేడి అన్నంలో కాకుండా మిరియాలు అమ్మా, మిరియాలు రసం బాగా పేగట్ తింటాను అమ్మా. రసంలో మిరియాలు వేసుకుంటే మిరియాలు చారు, మిరియాలు చారు, మిరియాలు చారు అనేవాళ్ళం మా ఏరియాలో. మిరియాలు చారు చేసుకుంటే మిరియాలు కూడా బాగా ఉపయోగపడుతుంది. తర్వాత ఏ జలుబు చేసి పిల్లలకు జలుబు చేసినా ఏం చేసినా ఆవిరి ముఖ్యం అమ్మా.
3: ఆవిరి, అవును,
4: ఆవిరి పట్టుకుంటే బాగా.

0: చిన్నప్పుడు ఆవిరి దుప్పటి పెద్ద దుప్పటి కప్పుకొని కంప్లీట్ గా వంగి ఆవిరి నీళ్లు కాగిన తర్వాత దాంట్లో పసుపు ఈ జెండు బామ్ వేసి తర్వాత ఇటుకలు కూడా పొయ్యిలో వేసేసి బాగా కాలిన తర్వాత ఇటుకలు దాంట్లో వేసేవాళ్ళు ఇటుక పిల్లలు కొన్ని అవి గబగబగబా బాగా ఉడుకుతాయి అనమాట. ఉడికినప్పుడు ఆవిరి అంతా వచ్చేసి ఇదంతా మన బాడీలో ఉండేటువంటి సత్తంతా కంప్లీట్ గా కారిపోతుంది. అప్పుడు వెంటమ్మడే స్నానం గానీ తర్వాత చెమట తుడుస్తారు, బాగా తుడుచుకుంటే చాలా బాగుంటుంది, రిలీఫ్ బాగా రిలీఫ్ గా ఉంటది. ఇప్పుడు ఐదేమో లేని మిషన్లు వచ్చినాయి ఆవిరికి, ఆవిరి మిషన్లు పెట్టుకుంటే అది కూడా మంచిదే, ఆవిరి మిషన్లు కూడా మంచిదే. ఇవన్నీ కూడా అమ్మా బాగా మనం చేయాలంటే ఈ జలుబులు గిలుబు వచ్చినప్పుడు మందులు వేసుకున్నా ఒక వారానికి తగ్గుతాయి, మందులు వేసుకోకున్నా వారానికి
1: తగ్గుతాయి.
0: అది అమ్మా సంతోషంగా సంతోషం తల్లి, మంచి టాపిక్ తీసుకున్నా వర్షాకాలంలో.
1: అవునండి,
0: థ్యాంక్ యూ
1: థ్యాంక్ యూ అండి.
0: థ్యాంక్స్ అమ్మా.
1: సో ఎస్, కోల్డ్ వచ్చింది, ఫ్లూ వచ్చిందంటే ఒక సేయింగ్ ఉంది ఏంటంటే, టాబ్లెట్స్ వేసుకుంటే 1 డేలో వన్ వీక్లో కోల్డ్ తగ్గిపోతుంది, వేసుకోకపోతే 7 డేస్ పడుతుందంట. సో ఐరానికలీ అలా కోల్డ్ గురించి మాట్లాడతారు. సో అది కోల్డ్ వచ్చి వెళ్ళే పద్ధతి కాబట్టి కొంచెం సివియర్ ఉంటేనే మెడిసిన్స్ని ప్రిఫర్ చేయాలి. ఒకవేళ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తేనే యాంటీబయాటిక్స్ని వాడండి, లేకపోతే జస్ట్ లివ్ ఇట్ యాజ్ ఇట్ ఈస్, కొంచెము తుమ్ములని ఎంజాయ్ చేస్తూ కొంచెం అలా హస్కీ వాయిస్తో మాట్లాడుకుంటూ అలా అలా అయిపోతుంది. బట్ మేక్ ష్యూర్ పక్కన వాళ్ళకి కోల్డ్ అసలు అంటనివ్వకుండా ఉండండి. ఓ వెల్, మాట్లాడుకుందాము. స్టే ట్యూన్డ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9.
2: హైదరాబాద్, ఎ సిటీ దట్ నెవర్ స్టాప్స్ సర్ప్రైజింగ్ us. Hyderabad wakes up with a new story every day. And if you want to stay connected to the real heartbeat of the city, then there's only one place to be. Vibrant Hyderabad. Your daily infotainment companion that brings to you the latest happenings across the Twin Cities. Vibrant Hyderabad. Every day at 8 a.m. only on Rainbow FM 101.9.

0: Rainbow 101.9.
1: ఓకే, మన నెక్స్ట్ కాలర్ ఎవరో మాట్లాడేద్దాము. హలో,
2: గుడ్ ఈవినింగ్ మేడం.
1: గుడ్ ఈవినింగ్ అండి, మీ పేరు?
2: నా పేరు రామాచారిపురం, విజయనగరం నుంచి మాట్లాడుతున్నామ్మా.
1: చెప్పండి రామాచారి గారు.
2: నేను వర్షాకాలంలో అంటే మా ఇంట్లో ఏమవుతుంది, వర్షాకాలంగా జలుబు కానీ జ్వరాలు రాకుండా సర్దులు కాదు, మా ఇంట్లో ఒంటింటి వైద్యం వస్తామమ్మా. పీట వైద్యం అంటే మేము ఏం చేసినా ఉదయం ఉడికిన లాగిన తర్వాత గోరచిండ తర్వాత బ్రెడ్ చేసిన తర్వాత వెల్లుల్లిపాయ వామలు తింటాం అంట, ఒకరోజు తప్ప ఇంకొక రోజు.
1: ఓకే,
2: అదొకటి. నెక్స్ట్ మంది దాన్ని భోజనం చేసిన తర్వాత ఒకరోజు జీలకర్ర నైట్ కూడా ఇది ధనియాలు తింటామమ్మా. ఎందుకంటే దీని వల్ల ఏమైతే మనకు ఏమైనా యాసిడ్ ప్రాబ్లం ఉన్నా కానీ దాన్ని అదేది జీలకర్ర వల్ల చాలా లాభాలు ఉన్నాయమ్మా. రెండోది అంటే మనకు కొమ్ములు చేసి పసుపుంటాయి కదమ్మా, వారాన్ని ఒకసారి రుద్దుకుని పొద్దున్న పడగలిగి నా నోట్లో పెట్టి పోసుకొని నీళ్లు తాగుతానమ్మా, కడుపులో ఉన్న ఏమైనా బయట కూడా తగ్గిపోతాయి. అప్పుడు ఏం చేయాలి, మనం ఎప్పుడైనా ఇప్పుడు బీపీ షుగర్ ఏమైనా గోళీ వాటి వాళ్ళకి ఏం చేస్తామంటే నా సలహా ఏముందంటే అప్పుడు అల్లం ఉంటుంది కదమ్మా, అల్లం పొద్దున్నే అప్పుడు వారం రెండుసార్లు అల్లం తింటే అల్లం ముక్క తింటే ఏమంటే ఏమైనా యాసిడ్ ప్రాబ్లం కాదు, మెడిసిన్ యాంటీబయాటిక్ లెక్క పనిచేస్తుందమ్మా.
1: ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి.
2: ఎలాంటి పరిస్థితుల్లో మనం
1: సో ఎస్ ఇలాంటి కొంచెం వంటింట్లో ఉన్న చిట్కాలు కూడా బాగానే పనిచేస్తాయి, బాగానే కాదు అవి కూడా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్న వస్తువు.

వస్తువులే కాబట్టి కరెక్ట్గా ఎలా వాడాలో తెలిసి ఉంటే మాత్రము చక్కగా ఇంట్లోనే మనము ప్రివెన్షన్ మెజర్స్ తీసేసుకోవచ్చు. ఇలాంటివి చలిగా ఉన్నప్పుడు వర్షాకాలంలోనే కాకుండా రొటీన్గా కొంచెం జీలకర్ర వాటర్ అనేసి, మిరియాల చారు అనేసి ఇవి రెగ్యులర్గా అప్పుడు వీక్లీ వన్స్ రోజు కొంచెము జీలకర్ర వాటర్ మార్నింగ్ తాగడం వల్లనో అలా మెల్లిమెల్లిగా మన ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది బిల్డ్ అయ్యి

0: అనేసి ఇవి రెగ్యులర్గా అప్పుడు వీక్లీ వన్స్ ఒకరోజు కొంచెము జీలకర్ర వాటర్ మార్నింగ్ తాగడం వల్లనో అలా మెల్లిమెల్లిగా మన ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది బిల్డ్ అయ్యి ఇలా సీజనల్గా వచ్చే ఫ్లూ నుంచి కోల్డ్ నుంచి సెల్ఫ్గా కాపాడుకోగల వాళ్ళం అవుతామన్నమాట. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని అన్నారు కాబట్టి ఆల్వేస్ ఆల్వేస్ లుక్ ఫర్ ప్రివెంటివ్ మెషర్స్. వెల్ యు ఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. మనము వర్షాకాలంలో ఎలా జాగ్రత్త పడాలి, హెల్తీగా ఎలా ఉండాలి అన్న దాని గురించి మాట్లాడుకుంటున్నాము. మీరు కూడా మీ అభిప్రాయాన్ని నాతో పంచుకోవాలి అని అనుకుంటే నాకు కాల్ చేయాల్సిన నంబర్స్ 0402323-0030, 0402323-4821, 0402970-4715.
1: Bro, did you know there's a theater fest at Rakendra Bharati tonight?
2: What? I had no clue.
1: That's why you need Vibrant Hyderabad.
2: Vibrant Hyderabad? What's that?
1: It's the show that tells you what's happening, where it's happening, and why you should be there.
2: Sounds like the ultimate city guide on radio.
1: Exactly. Hyderabad and Sikidrabad come alive every day. And Vibrant Hyderabad, make sure you don't miss a beat.
2: Catch the vibe.
1: Catch the city. Every day at 8 a.m. only on FM Rainbow 101.9.
0: Okay, we have another caller online. Evaro maatladedamo. Hello.
3: Hello. Good evening, Nanni garu.
0: Good evening, Andy.
3: Om Shantihi, Namaskaram Andy. Na peru Polishetty Mehar Baba. Jubilees nunchi maatladutunnanu Andy.
0: Okay.
3: ఇకపోతేనే మనకి రొంప కానీ పైత్యం అంటారండి, పైత్యం కానీ జ్వరం కానీ ఏమీ రాకుండా ఉండాలండి అండి. ప్రతిరోజు కషాయం అంటారండి, ధనియాలు, జీలకర్ర, మిరియాలు, కొన్ని అల్లం ముక్కలు, కొన్ని 4 చిలుసాకులు వేసుకుని కాసుకుని రోజు తాగితే అండి ఫ్లూ కానీ జ్వరం కానీ పైత్యం కానీ వికారం కానీ ఎటువంటి అనారోగ్యాలు కూడా రావండి మేడం.
0: ఓకే,
3: థ్యాంక్ యూ అండి మేడం.
0: థ్యాంక్ యూ అండి. సో యా, ఇందాకలు చెప్పినట్టు తులసాకు కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఏమన్నా పొద్దున లేచినప్పుడు కొంచెం కోల్డ్గా ఉంది అని అనిపించినప్పుడు, నోస్ బ్లాక్ ఉంది అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు కొంచెం తులసాకు ఒకటి రెండు అలా తినేస్తే సరిపోతుంది. అండ్ పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి తులసాకులు తినటము, మళ్ళీ పుదీనా లీవ్స్, ఇలా కొంచెం పచ్చిగా తినే కూరగాయలు అన్నిటినీ అలవాటు చేస్తే వాళ్ళకి కూడా టేస్ట్ అనేది తెలుస్తుంది. అలాగే ది డోంట్ టర్న్ అవుట్ టు బి పికీ చిల్డ్రన్, ఇది తినము అది తినము అని పికీగా ఉండరు, అన్నీ తింటారు. బికాస్ లాంగ్ రన్లో మీకే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఈజీగా ఉంది, వాడికి ఇదే ఇష్టము, పెరగన్నం పెట్టేస్తే తినేస్తాడు, అసలు మానం చేయడు అని. అలాగే 3 పూటలు పెరగన్నం పెడితే ఎలా హెల్దీగా ఉంటారు వాళ్ళు కూడా, మన పని ఈజీ అవుతుంది అని అనుకోకుండా ఇలాంటివి ఏమైనా ఉంటే ప్రివెంటివ్గా మనకి హెల్త్ని ఇచ్చే వస్తువులు ఏమున్నా సరే అవి చిన్నప్పటి నుంచి అలా అలవాటు చేస్తూ ఉండాలి. యు ఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. స్టే ట్యూన్డ్.

0: వెల్, మనతో మాట్లాడడానికి నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో,
1: హలో,
0: నమస్కారం అండి.
1: నమస్కారం నందిని గారు.
0: నమస్కారం అండి, బాగున్నారా?
1: బాగానే ఉన్నాను, మీరు ఎలా ఉన్నారు?
0: నేను కూడా బాగున్నాను.
1: వెరీ గుడ్. నందిని అంటే మాకు బెంగళూరే గుర్తొస్తుంది, బెంగళూరు మాట్లాడుతున్నాను.
0: ఓకే,
1: రోజు అదే వాడుతున్నాం.
0: రోజు గుర్తు చేసుకుంటున్నారు అయితే.
1: రోజు అయ్యో, ఇంట్లో మాకు మహాలక్ష్మి మాదిరిగా నందినే ఉంటుంది.
0: ఓ, థ్యాంక్ యూ అండి.
1: అయితే చెప్పేది ఏమిటంటేనమ్మా, నేను ఓలేటి ప్రభాకర్ రావుని. మన శ్రోతలు డాక్టర్ల దగ్గరికి ఇంకా వెళ్ళాలైతే మనం, ఎందుకనంటే చాలా మంది చాలా చిట్కాలు చెప్తున్నారు అందరూ. అయితే వర్షాకాలం ఫస్ట్ ఏం చేయాలంటే, వర్షంలో ఒకవేళ అలవా తడిచిపోయాం అనుకోండి, శుభ్రంగా తల తుడుచుకోవాలి. ఫస్ట్ థింగ్,
0: కరెక్ట్ గా అన్నారు,
1: తల తుడుచుకోవాలి, లేకపోతే జలుబు చేస్తుంది, దగ్గులు అన్ని ఇంకొస్తాయి. ఆ పని ఫస్ట్ చేసిన తర్వాత వేడి నీళ్లు మరగబెట్టుకొని తాగాలి. చేస్తే ఎందుకంటే ఈ వర్షంలో కొంచెం బ్యాక్టీరియా చేరుతుంటాయి, మనం ఎంత ఫిల్టర్లు చేసినా ఏం చేసినా కూడా.
0: అవును,
1: మరుగు నీళ్ళు పెట్టుకుంటే వేడి చేసుకుని కాచుకొని తాగితే బాగుంటుంది. నెక్స్ట్ ఉదయాన్నే లేచి పరగడుపునే అల్లం కాల్చుకొని ఉప్పు కలుపుకొని తినాలమ్మా.
0: ఓకే, అలాగే డైరెక్ట్ కాల్ చేసేయాలా?
1: కాల్ చేయాలి.

0: డైరెక్ట్ అంటే తొక్క పైన తొక్క తీసేసి కాల్చి నిప్పుల మీద కాల్చుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నిప్పులు ఎక్కడ ఉన్నాయి, గ్యాస్ పోయిలే కాబట్టి దాని మీద అయినా మధ్యలో చీల్చి ఉప్పు పెట్టుకుని తినేస్తే సూపర్ గా ఉంటుంది అన్నమాట. అలాగే కాస్త నైట్ టైం కానీ మధ్యాహ్నం పూట అయినా సాయంత్రం అయినా కాస్త ఈ స్నాక్స్ అది తినే వరకు కొద్దిగా ధనియాలు నవ్వులుతూ ఉంటే అది కూడా బాగుంటుంది, ఆకలి బాగా పుడుతుంది అన్నమాట.
1: ఓకే ఓకే. ఇప్పుడు ఎలాగో వర్షం కాబట్టి పకోడీలు వేసుకుంటారు, బజ్జీలు వేస్తారు కాబట్టి అందులో వాము ధనియాలు వేసేస్తే అయిపోతుంది.
0: కలుపుకోవచ్చు కలుపుకోవచ్చు
1: అంతే. అలా
0: ఓకే. థ్యాంక్ యూ
1: థ్యాంక్ యూ
0: నందిని గారు.
1: థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ కాలింగ్. సో ఎస్, మనకి ఎలాగో బజ్జీలు అంటే అసలు వర్షం పడుతుందనగానే హైదరాబాద్లో ఫస్ట్ గుర్తొచ్చేది పకోడీ లేకపోతే మిర్చి బజ్జీ, దాంతోపాటు కొంచెం టీ. సో ఇవి తినడం తప్పు కాదు, కానీ దాంట్లో కొంచెం వాము దంచేసుకొని అలా వేయటము, ధనియాల పొడి వేయటము వేసుకుంటే మంచిది. ఇంకా మనకి వాము ఆకు ఉంటుంది, ఆకుతో కూడా బజ్జీలు వేసుకుంటే అలా ఆకు తిన్నట్టు ఉంటుంది, మనకి రుచికి తగ్గట్టు బజ్జీ కూడా తిన్నట్టు ఉంటుంది. క్రేవింగ్స్ సాటిస్ఫై, హెల్త్ కూడా హ్యాపీ అన్నమాట. మాట్లాడుకుందాము స్టేట్ ఇంటూ ఆకాశవాణి హైదరాబాద్ FM Rainbow 101.9 మీ ఆర్జే నందినితో.

0: సో మన నెక్స్ట్ కాలర్ కూడా రెడీగా ఉన్నారు, మాట్లాడేద్దాము. హలో,
1: హలో,
0: గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు?
1: గుడ్ ఈవినింగ్, నా పేరు కౌసల్య, హిమాయత్ నగర్, రెయిన్బో ఎఫ్ఎం, వినోదిని గారు, నందిని గారు.
0: థ్యాంక్ యూ అండి. అయితే మీరు ఎలా జాగ్రత్త పడతారు? ఇప్పుడే ఫుల్ వర్షం వర్షం పడుతుంది హిమాయత్ నగర్.
1: జాగ్రత్త పడటం అంటే అందరూ జలుబుల గురించి చెప్తున్నారు, కానీ మోషన్స్ గురించి ఎవరు చెప్పట్లేదు.
0: ఓ కరెక్ట్.
1: ఎందుకంటే డ్రైనేజ్ వాటర్ ఒక్కోసారి ఇందులో కలిసిపోతూ ఉంటుంది,
0: తాగునీరులో కలిసి,
1: ట్యాప్ నీళ్ళు ఒక కొన్ని చోట్ల ట్యాప్ నీళ్ళు కలిసిపోతూ ఉంటుంది.
0: అవును,
1: అందువల్ల ఏమిటంటే మోషన్స్
0: అది గమనించుకోకపోతే ఇంకా
1: కడుపు నొప్పి అది ఇస్తే. వీళ్ళకి మన ఇంట్లో ఉన్న పోకులు పెట్టే మన మందులు డబ్బా, వంటిట్లో ఉండే పోకులు పెట్టిలోవే అన్ని ఉంటాయి మనకి. దానికి ఏమిటంటే పొద్దున్న పరగడుపున పెరుగు మెంతులు,
0: ఓకే,
1: మోషన్ స్టార్ట్ అయిన వెంటనే పెరుగు మెంతులు రెండు మూడు రోజులు తీసుకుంటే చాలా మటుకు కంట్రోల్ అయిపోతాయి. అంటే ఎక్కువగా ఇన్ఫెక్షన్ కాదు, నీళ్ల విరోచనాలు అంటారు చూసారా, లూజ్ మోషన్ అవే అవుతాయి ఎక్కువ.
0: ఓకే,
1: దానికి తోడు వీళ్ళు బయట కనుక తిన్నారంటే అది ఇన్ఫెక్షన్ తో కలిసిపోతుంది,
0: ఇంకా ఎక్కువైపోతుంది.
1: డాక్టర్ దగ్గరికి యాంటీబయాటిక్స్ ఫస్ట్
0: ఫస్ట్ అంతే.
1: యాంటీబయాటిక్ పడందే మనిషికి ఈ కాలం అన్నిటికీ ఫస్ట్, చిన్నపిల్ల లేదు పెద్దవాళ్ళు లేదు ఆ యాంటీబయాటిక్ రాసేస్తారు వాళ్ళు, కానీ అలా వేసుకోకూడదు మనం యాంటీబయాటిక్. యాంటీబయాటిక్ ఒకసారి వేసుకుంటే నెక్స్ట్ టైం ఆ యాంటీబయాటిక్ మళ్ళీ పనిచేయదు, అంతకన్నా పవర్తి వేయాల్సి వస్తుంది.
0: బాడీ కూడా అలవాటు పడిపోతుంది.
1: అలవాటు పడిపోతుంది, అందుకని సాధ్యమైన వరకు ఇంటివే. ఇంకోటి ఏమిటంటే చాలా మంచి మందు ఏమిటంటే మేము ఇంట్లో అదే వాడతాం, అప్పటికి తగ్గకపోతే డాక్టర్ దగ్గర. ఏమిటంటే వాము, కొంచెం వాము వేయించి దాన్ని బాగా మార్చేసేయాలి, మార్చేసిన తర్వాత నూరాలి, మళ్ళీ వేయించాలి, మళ్ళీ నూరాలి, అలా మూడు సార్లు మార్చడం, దాన్ని నూరటం, మళ్ళీ చేయటం, అలా చేసి నీళ్లు పోసి గ్లాసు నీళ్లు పోసి సగం గ్లాస్ అయ్యే వరకు చేసి తాగితే, ఒక రోజు తాగితే చాలా తగ్గిపోతాయి లూజ్ మోషన్స్ అవి అన్ని. మేము చేసే పని అదే, ఇంట్లో వాము తప్ప మేము వేరే మందులకు వెళ్ళాం ఇంకా. మామూలుగా కూడా మీకు అజీర్తి అవి పోవాలంటే అన్నం తిన్న వెంటనే ఇంత వామును వేసే గ్యాస్ పట్టడం అవి ఏమి ఉండవు, ఈజీగా డైజెస్ట్
0: అయిపోతుంది. అండ్ ఇంకా కొన్నిసార్లు మా అమ్మమ్మ ఇలా చేసేది, వాముని అన్నం ఉడికి ఇంకా స్టీమ్కి వచ్చేసప్పుడు వాము వేసేసే వాళ్ళనమాట. సో అది తినేటప్పుడు కూడా స్పెషల్ గా
1: మొట్టమొదటి అన్నం ముద్దలో సొంటి, సొంటి పొడి ఉంటుంది కదా, ఇప్పుడు అల్లం ఎండపడితే సొంటి అంటారు హిందీలో, సొంటి అంటారు హిందీలో, డ్రైడ్ జింజర్ అని. కొంతమంది సొంటి అంటే కొంతమందికి తెలియదు.

0: అవును, బయట కూడా అది ఇంత ఈజీగా దొరకదు, తెలియని వాళ్ళు కనుక్కోవడం కష్టం.
1: డ్రైడ్ జింజర్ లేకపోతే సోంఠి అంటే దొరుకుతుంది, ఆ పౌడర్ దొరుకుతుంది. అంటే సొంఠి యాక్చువల్ గా గట్టిగా ఉంటుంది, మనం ఇంట్లో పౌడర్ చేసుకుంది కావదు, అది పౌడర్ కొనుక్కుంటే ఫస్ట్ ముద్దలో నెయ్యి, కొద్దిగా నెయ్యి వేసి ఫస్ట్ ముద్దలో తింటే సొంఠి చాలా మటుకు ఇండైజెషన్ అవి అన్ని పోతాయి. మేము అదే చేస్తాం, కొంచెం ఏమైనా అన్ఈజీగా అనిపిస్తే కడుపు అప్సెట్ అయితే ఫస్ట్ ముద్దలో సొంఠి 2 రోజులు తింటే చాలు, అంత కడుపు క్లియర్ అయిపోతుంది.
0: కరెక్ట్.
1: నువ్వు తెలుసో తెలీదో, పూర్వం మా చిన్నతనంలో మా నాన్నగారు 3 నెలలకు ఒకసారి ఆముదం, క్యాస్ట్ ఆయిల్ అంటే ఆముదం తాగించేవారు.
0: అవునవును, అప్పుడు నేను మా అమ్మ చెప్పడం కూడా విన్నాను. ఇప్పుడు మీరు వేసుకోవాలి వేసుకోవాలి అంటది, కానీ అంత ధైర్యం మనం చేయము.
1: లేదు, అలా ఆముదం తింటే అసలు 3 నెలలకు ఒకసారి ఆముదం వేస్తే ఆ ఏడాది అంతా ఏమి వచ్చేవి, కడుపు నొప్పులు కానీ అజీర్తి కానీ ఏమి ఉండదండి. కాబట్టి ఇక్కడ ఈ కాలం తండ్రి పిల్లలకి పోస్తారు ఆముదం, తెలుసా మీకు? ఇప్పుడు డాక్టర్లు వద్దంటున్నారు, కానీ తండ్రి పిల్లలకి ఆముదం పోసేవాళ్ళం మేము కడుపు నొప్పులు రాకుండాను.
0: ఓకే ఓకే, అంటే అంత తిక్కుగా ఉంటుంది కదా అది.
1: తిక్కుగా ఉంటుంది, ఆ తిక్కుగా ఉన్న పచ్చావదం అంటారు, వండిన వంటావదం వేరు ఉంటుంది, పచ్చావదం తిక్కుగా ఉంటుంది. ఉన్నా బలవంతంగా అందులో కొంచెం అల్లం రసం కలిపి పొద్దున్నే ముందడి తాగించేవారు. 3 అక్కచెల్లెళ్ళం 3 తాగిస్తే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు లిక్విడ్ పెట్టేవారు. మోషన్స్ అవుతుంది ఆవడం తాగితే,
0: అంతే అంతే, కొంచెం మొత్తం బాడీ ఫ్లాష్ అయ్యేది, క్లీన్ అయిపోతుంది.
1: ఉండేది కాదు మాకు, అలా కొంచెం పెద్ద అయ్యే వరకు మేము 10th క్లాస్కి వచ్చే వరకు తాగించి ఆ తర్వాత మేము ముందు చేసి తాగడం మానేసాం. తర్వాత కడుపు నొప్పులు అజీర్తులు అన్ని మొదలయ్యాయి.
0: కానీ మీరు లాంగ్ రన్ లో ఎంత ఏజ్ వచ్చినా అంతే స్ట్రాంగ్ గా ఉంటారు, అది మీ హెల్త్ సీక్రెట్ అందరు.
1: అది నిజమే, అది చిన్నప్పుడు మేము అలా తాగాం కాబట్టి జుట్టు కూడా బాగా ముంచేస్తుంది అది.
0: అవును,
1: జుట్టు మాకంతా భార్య జుట్టు ఉండేది ఇంత లావు తోటి, ఆవును తలకి రాసుకునే వాళ్ళం, కడుపులోకి మింగేవాళ్ళం.
0: ఓకే ఓకే, అంతే మన వంట వస్తువులు అన్ని మల్టిపుల్ యూసేజెస్ ఉంటాయి కాబట్టి.
1: అంటే చాలా మందికి తెలియదు.
0: అవును,
1: ఇవేం చేస్తాయి ఇవన్నీ, ఎవడు పడతాడు కష్టాలు, నేను ఇంత చిన్న మాట ఒక నోట్లో నీళ్లు వేసుకుని మింగేస్తే అంత క్లియర్ అయిపోతుంది అనుకుంటారు, కానీ అవి మంచివి కాదు అసలు.
0: కరెక్ట్. ఇప్పుడు కూడా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయేసరికి చెప్పే వాళ్ళు కూడా లేరు.
1: లేరు,
0: అది
1: నానమ్మలు అమ్మమ్మలు ఎవరు లేరు కాబట్టి తెలియటం లేదు. ఏం వచ్చినా ముందు డాక్టర్ దగ్గర పరిగెత్తడం, వాళ్ళు ముందు టెస్టులు. చిన్న జోకు, ఒక అతను ల్యాబ్ చేస్తాడు, లేకపోతే చేతికి కట్టు ఉంటుంది, ఏమిటంటే మీకు అసలు ఏం జబ్బు వచ్చింది, ఇన్ని టెస్టులు రాసేసారు స్కానింగ్ అంటే అతను వేలు చూపించి వేలు కట్ అయిందండి ఇంకేం లేదు
0: అంటాడు.
1: స్కానింగ్లు ఎక్స్రేలు ఇన్ని టెస్టులు
0: కరెక్ట్. అదే మన ఇంట్లో అయితే చిన్నగా పసుపు పెట్టేస్తారు, అయిపోయి
1: పసుపు పెట్టేస్తే తగ్గిపోతుంది.
0: ఓకే కౌశల్య గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి.
1: ఓకే నందిని గారు.
0: సో అది ఇంటి చిట్కాలు, మనకి చెప్పేవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు చెప్పింది విని ఒకసారి ట్రై చేస్తే వాళ్ళు హ్యాపీ, మనం కూడా హ్యాపీ. అగైన్ ఏది ఉన్నా మనం అర్థం అవ్వట్లేదు ఏం జరుగుతుంది, బాడీ ఎలా బిహేవ్ చేస్తుందని అర్థం అవ్వనప్పుడు డెఫినెట్లీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే కాబట్టి ఎస్, యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, 7:39 స్టూడియో క్లాక్లో టైం, మాట్లాడుకుందాము, స్టే ట్యూన్డ్.

0: 7:43 స్టూడియో క్లాక్లో టైం మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. సో మన నెక్స్ట్ కాలర్ ఏం మాట్లాడుతున్నారు, మనతో ఏం షేర్ చేసుకుంటున్నారు మాట్లాడేద్దాము. హలో,
1: వెరీ వెరీ వెరీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ మేడం గారు. శ్రీనివాసరావు మలక్పేట.
0: వెరీ గుడ్ ఈవినింగ్ అండి.
1: ఇప్పుడు ఈ వర్షాకాలంలో తప్పకుండా కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, కంపల్సరీగా గొడుగు అనేది కంపల్సరీగా ఉండాల్సింది. అంటే వాన పడనీయండి, పడనీయకపోనండి, ఎంత వాన కొట్టినా మన హైదరాబాద్ లో ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ మలక్పేట్ లో పడితే కోటిలో పడదు, కోటిలో పడితే చెదరగాట్లో పడదు, చెదరగాట్లో పడితే ఇంకా పక్కన పడదు. అట్లాగా ఒక సమస్యలు ఉన్నాయి మనకు. కాబట్టి మనకు పడ్డా పడకున్నా, ఎంత ఎండ కొట్టినా, ఎంత వాన కొట్టినా గానీ కంపల్సరీగా మన జాగ్రత్తలో మనం ఉండాలి. కాబట్టి కంపల్సరీ రెయిన్ కోట్ లేకున్నా గాని కంపల్సరీగా ఒక అంబ్రెల్లా గనక ఉంటే మనకు అది సేఫెస్ట్ అనుకోవచ్చు. మనం కంపల్సరీగా అది ఇప్పుడు ఢిల్లీ బాంబేలలో కంపల్సరీగా వాళ్ళకి ఎప్పుడైనా ఈ వర్షాకాలం వచ్చిందంటే కంపల్సరీగా వాళ్లకు రెయిన్ కోట్లు ఇవన్నీ కూడా అంబ్రెల్లాలో కంపల్సరీగా ఉంటాయి. అలాగే మనకు కూడా హైదరాబాద్ లో కూడా అలాగే చేసుకోవటం బెస్ట్. ఎందుకంటే అవి ఉంటే కనుక అట్లీస్ట్ మనం నిత్యం తడకుండా ఉంటే మనం జాగ్రత్తగా ఉండొచ్చు, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళొచ్చు, లేకపోతే మనం కోరుకున్నటువంటి డెస్టినేషన్ కి వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇవాళ రేపు మీకు ఆటోలు దొరకాలన్న ఆటోలు దొరకవు, కార్లు దొరకవు, ఏమీ దొరకవు. మీరు ఇప్పుడు టూ వీలర్ మీద పోవాలన్నా కానీ ఎలాగ వాన పడుతుంది, సో లాభం ఉండదు. ఈవెన్ అంబ్రెల్లాలు కూడా అవి ఉల్టా అయిపోతాయి, కంపల్సరీగా అవి పడిపోతాయి, చెడిపోతాయి, ఇవైపోతాయి. కాబట్టి వాన ఎంత జోరుగా పడుతుంది, ఎంత మెల్లగా పడుతుంది అని అనడానికి ఉండకుండా కంపల్సరీగా మన జాగ్రత్తలుగా మనం ఉండటం అంతా సేఫెస్ట్. అంబ్రెల్లా ఇస్ ది సేఫెస్ట్ థింగ్ అని నేను అనుకుంటున్నాను.
0: ఓకే, దాంతో పాటు అవసరం లేకుండా బయటకు వెళ్ళకుండా ఉంటే సరిపోతుంది.
1: సరే, ఇక అదైతే ఇక మరి ఏ ప్రాబ్లమే ఉండదు. నా అట్లా ఉండడానికి నేను బయటికి వెళ్ళాను కాబట్టి నాకు ఎంత వర్షం పడ్డా తుఫాన్ వచ్చింది నాకు అయ్యేది ఏమి ఉండదు. కాబట్టి అంటే మనం వర్షం వస్తే ఇటువంటి జాగ్రత్త

0: తీసుకోవాలి అనేది ఉండాలి. కానీ వర్షం పడకుండా మనకి ఏం వచ్చినా ఎండ పడ్డా వాన పడ్డా కాలుతున్నా వచ్చినా కానీ మనకు అయ్యేది ఏమి ఉండదు.
1: ఓకే అండి, థ్యాంక్ యూ.
0: థ్యాంక్ యూ.

0: So let's talk to our next caller. Hello.
1: హలో,
0: గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు?
1: గుడ్ ఈవినింగ్ అండి, నా పేరు జయ అండి.
0: జయ గారు, చెప్పండి. సో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు వర్షాకాలంలో?
1: వర్షాకాలంలో నేను బయటికి వెళ్ళను వర్షం వచ్చినప్పుడు, తర్వాత అసలు ఇష్టలేదు నాకు.
0: ఓకే ఓకే, అయితే తడవటమే ఇష్టం లేదు. మరి తడిసి వచ్చిన వాళ్ళకి ఎలా జాగ్రత్తగా ఉండమని చెప్తారు?
1: అంటే తడిసి అంటే గొడుగు తీసుకుని వెళ్ళమంటాను. ఎక్కువగా బయటికి వెళ్ళ వర్షం వచ్చినప్పుడు బయటికి, ఇప్పుడు జరుగుతున్నాయి కదండి కరెంట్ చీకలకి ఎంత పడటం అట్లా. ఏమన్నా చిట్కా చెప్పమన్నారంట కదా.
0: యా చెప్పండి చెప్పండి
1: చెప్పనా
0: చెప్పండి.
1: అంటే ఇప్పుడు ముఖం కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత కొంచెం చెంపలు అది కొంచెం జారుతా ఉంటాయి కదండి, అది ఫిట్నెస్ గా అవటానికి కొంచెం, అంటే మొహం చడిగినంత పాలు అంటే హాఫ్ కప్పు పాలు, దాంట్లో చిన్న టేబుల్ స్పూన్ తేనె, అది చిన్న టేబుల్ స్పూన్ గ్లిజరిన్,
0: ఓకే,
1: ఇది మిక్స్ చేసి టేస్ట్ ప్యాక్ లాగా వేసుకొని 20 మినిట్స్ అయిన తర్వాత చాలా నీరు చల్లని, లేకపోతే గోరు వచ్చిన నీళ్ళతో నేను కడుక్కోవాలి.
0: ఓకే, అయితే స్కిన్ టైట్ గా ఉంటుంది అంటారు.
1: టైట్ గా అవుతుంది.
0: ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.
1: ఫేస్ కూడా బాగా గ్లోగా.
0: థ్యాంక్ యూ సో మచ్ జయ గారు.

0: హలో,
1: చెప్పండి చెప్పండి.
0: గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు?
1: రేణుక అండి. బాగున్నారా అండి?
0: బాగున్నానండి, మీరు బాగున్నారు అనుకుంటున్నాను. సో చెప్పండి.
1: లోన్లో వాటర్ నిలబడతాయి కదండి, అంటే వాటర్ చుట్టుపక్కల అయినా అలా
0: అవును,
1: అంటే నిలువ ఉంచకుండా ఉంచాలండి, దోమలు అవన్నీ వస్తాయి కదండి, అట్లా క్లీన్ గా పెట్టుకోవాలి.
0: ఓకే.
1: అంటే తినే హ్యాండ్ వాష్ నీట్ గా చేసుకొని తినడం, గోరువెచ్చని వాటర్ తాగడం,
0: ఓకే ఓకే
1: వర్షంలో ఎక్కువ తడవకుండా ఉండడం.
0: ఓకే థ్యాంక్ యూ. సో ఎస్, వర్షాకాలం అనగానే మనము బేసిక్గా ఆలోచించే విషయాలు ఏంటి? వర్షంలో తడిస్తే కోల్డ్ అవుతుంది, ఫ్లూ అవుతుంది, ఇందాక ఔషలి గారు మెన్షన్ చేసినట్టు మోషన్స్ కూడా అవుతాయి. సో ఇలాంటివన్నీ రకరకాల పర్స్పెక్టివ్స్ని ఆలోచించి కొంచెం జాగ్రత్తగా ఉంటేనే బెటరు. బయట కూడా వాటర్ అనేది చాలా క్లాగ్ అయిపోతుంది, ట్రాఫిక్ జామ్ అవుతుంది. సో మన ట్రావెల్ టైంని బెటర్గా ప్లాన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే సిటీలో 4 అవ్వగానే కొంచెము గచ్చిబౌలి ఈ సైడ్ రెయిన్ స్టార్ట్ అయిపోతుంది. ఎర్లీ మార్నింగ్ అంతగా ఏమి ఉండట్లేదు. అందుకు రెగ్యులర్గా వెదర్ ఫోర్కాస్ట్ అనేది మానిటర్ చేసుకుంటూ ఒక 1 to 2 hours ఆఫ్ బఫర్ టైం పెట్టుకొని ప్రశాంతంగా డే ప్లాన్ చేసుకుంటే ఏవి ఇబ్బంది పడకుండా బయటకు వెళ్ళిన వాళ్ళు ప్రశాంతంగా కూడా ఇంటికి వచ్చేస్తారు. సో ఇంటికి వచ్చాక వేడివేడి అన్నము, వేడివేడిగా ఏది తిన్నా ఏది తాగినా, ఎందుకంటే గాల్లో బ్యాక్టీరియల్ గ్రోత్ ఉంటుంది కాబట్టి మనము ఊపిరి పీల్చుకుంటాము, మాట్లాడతాము కాబట్టి రెస్పిరేటరీ ట్రాక్లో మన గొంతులో ఇలా కొంచెము బ్యాక్టీరియల్ గ్రోత్ అనేది ఉంటుంది. అది ఎక్కువగా మల్టిప్లై అయ్యి మనకి ఎఫెక్ట్ చేయకుండా ఉండాలంటే కాన్స్టెంట్గా త్రూ అవుట్ ద డే గోరువెచ్చని నీళ్ళు తాగుతూ ఉండటం కూడా చాలా బాగుంటుంది. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, అండ్ సీజనల్ ఫ్రూట్స్ తినడం అసలు మర్చిపోకండి.

0: వెల్, మన నెక్స్ట్ కాలర్తో మాట్లాడేద్దాము. హలో
1: హలో,
0: హలో, గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు?
1: నేను కుమార్ మాట్లాడుతున్నాను, గుంటూరు నుంచి అండి.
0: చెప్పండి కుమార్ గారు.
1: ఇందాక ఒక కాలర్ తులసాకులు తీసుకోవాలని చెప్పారు, అది కరెక్టేనండి? సో తులసాకులు మనం నిత్యం తీసుకుంటూ ఉండాలి, అలాగే వేడిని అంటే నీరు వేడి చేసి తీసుకోవాలన్నారు, అది అది అది కూడా కరెక్టే.
0: ఓకే,
1: మనకి ఫీవర్ వచ్చినప్పుడు పారాసెటమాల్ టాబ్లెట్ ఒకటి, అలానే డోలో 660 ఒకటి,

ఆల్ రైట్, దాట్ వాజ్ అవర్ హలో రెయిన్బో. స్టూడియో క్లాక్లో టైం 7:59 అవుతుంది. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఇప్పుడు 8:00 న్యూస్ హెడ్లైన్స్ ఉంటారు, ఆ తర్వాత 8:30 తెలంగాణలో కలుసుకుందాము. స్టే ట్యూన్డ్.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ అధ్యక్షతన తెలంగాణ ప్రాంత నాయకులతో సమీక్షా సమావేశం జరిగింది. తెలంగాణలో పార్టీ బలోపేతం, క్షేత్రస్థాయి పటిష్టత, రాబోయే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా అనుసరించవలసిన రాజకీయ కార్యాచరణపై జాతీయ నాయకత్వం దిశానిర్దేశం చేసింది. హైదరాబాద్లోని హైటెక్స్ ప్రాంగణంలో దక్షిణ మధ్య భారతదేశంలోనే అతిపెద్ద ప్రదర్శనైన హైప్లెక్స్ ఇంటర్నేషనల్ ప్లాస్టిక్ ఎక్స్పో 2026 ఈరోజు ప్రారంభమైంది. తెలంగాణ ఆంధ్ర ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 4 రోజుల ప్రదర్శనను పారిశ్రామిక మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు.

ఉగ్రవాదం, శత్రుత్వ ధోరణి, హింస లేని వాతావరణంలో మాత్రమే భారత్తో పాకిస్తాన్ సంబంధాలు ముందుకు సాగలవని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ ఈరోజు స్పష్టం చేశారు. భారతీయ రైల్వే ప్రతి సంవత్సరం దాదాపు 58 కోట్ల భోజనాలు అందిస్తోందని, సగటున కేవలం 0.0008% మాత్రమే ఆహార నాణ్యతకు సంబంధించిన ఫిర్యాదులు అందుతున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. గిరిజన సంక్షేమానికి కేంద్రం మరింత సహకారం అందించాలని తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ న్యూఢిల్లీలో కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జువాలవరంను కలిసి వినతిపత్రం సమర్పించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని లోక్భవన్లో నిర్వహించే ఎట్ హోమ్ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దానకిషోర్ ఈరోజు సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్లో ఈ నెల 11వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ప్రత్యేక వర్షాకాల పరిశుద్ధ్య కార్యక్రమం నిర్వహిస్తారు. కర్ణాటకలోని రాయచూర్, యాడ్గిరి జిల్లాల పరిధిలోని దేవదుర్గ బ్లాక్లో బంగారం, రాగి ఖనిజాల అన్వేషణ పనులు ప్రారంభించేందుకు కర్ణాటక మైన్స్ అండ్ జియాలజీ శాఖతో సింగరేణి ఒప్పందం కుదుర్చుకుంది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో 2026-27 విద్యా సంవత్సరానికి డిగ్రీ, పీజీ, బీఎల్ఐఎస్సి, ఎంఎల్ఐఎస్సి, డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల ప్రవేశాల గడువును 9 సెప్టెంబర్ వరకు పొడిగించారు. మధ్యప్రదేశ్లోని విదిశా జిల్లాలో బేత్వా నదిని దాటేటప్పుడు పాఠశాల విద్యార్థులు ఎదుర్కొంటున్న ప్రమాదాల గురించి వచ్చిన మీడియా కథనంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీస్ జారీ చేసింది. ఈ అంశాన్ని సుమోటోగా పరిగణనలోకి తీసుకుని ఎన్హెచ్ఆర్సీ పిల్లలు పాఠశాలకు వెళ్లడానికి సురక్షితమైన రవాణా సౌకర్యం లేకపోవడం, గౌరవప్రదమైన విద్యను పొందే వారి ప్రాథమికం నిరాకరించడమేనని అభిప్రాయపడింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు రేపు 7:05 జాతీయ వార్తల్లో.

0: FM Rainbow 101.9
1: 8:03 స్టూడియో క్లాక్ లో టైం మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. మీ ఆర్జే నందినితో మనం వచ్చేసాము తెలంగాణలోకి. ఈరోజు తెలంగాణలో తెలంగాణ హ్యాండ్లూమ్ గురించి మాట్లాడుకుందాము. తెలంగాణ చేనేత అనగా చేతులతో మగ్గంపై నేసే వస్త్ర పరిశ్రమ అన్నమాట. పోచంపల్లి, ఇక్కత్, గద్వాల్, నారాయణపేట, సిద్దిపేట గొల్లబామ చీరలు తెలంగాణ చేనేతకు ప్రపంచ ప్రసిద్ధి తెచ్చాయి. ఇది వేలాది మంది నేత కార్మికులకు ఉపాధి కల్పిస్తున్న గొప్ప సాంప్రదాయ కళారూపం. మరి వీటి గురించి ఇంకొంచెం వివరంగా మాట్లాడుకుందాము. స్టేట్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.
2: ఇంకా వింటున్నావురా బాలు, ఇప్పుడు వద్దాం రా ఊళ్ళకు నీ అక్క.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 MHz.

0: Rainbow 101.9.
1: ఈ 25 స్టూడియో క్లాక్లో టైం మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మీ ఆర్జే నందినితో. వెల్, నేషనల్ హ్యాండ్లూమ్స్ డే సందర్భంగా చాలా చాలా విషయాలు ఆల్రెడీ తెలుసుకున్నాము. అయితే హ్యాండ్లూమ్ మార్క్ అనేది ఒకటి ఉంటుంది, ఇది ఏంటి, దాని గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాము. బేసిక్గా ఈ మార్క్ అనేది ఒక వస్త్రం నిజాయితీని తెలియజేస్తుంది. నిజంగా చేనేత మగ్గం పైనే చేయబడిందా లేదా అని ధృవీకరించే భారత ప్రభుత్వం యొక్క చిహ్నం అన్నమాట. ఇది ఒక మార్క్ అండ్ దట్ ఈస్ సర్టిఫైడ్ బై ఇండియన్ గవర్నమెంట్. మిల్లు బట్టలు లేదా పవర్లూమ్ ప్రోడక్ట్స్ని హ్యాండ్మేడ్ ప్రోడక్ట్స్గా చూపించి మోసం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. వినియోగదారులకు రక్షించడానికి మరియు చేనేత కార్మికుల జీవనోపాధిని కాపాడటానికి భారత ప్రభుత్వము హ్యాండ్లూమ్ మార్క్ని తీసుకొచ్చింది. ఈ హ్యాండ్లూమ్ మార్క్ 28 జూన్ 2006 నుంచి ప్రారంభమైందన్నమాట. మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్ పరిధిలోని టెక్స్టైల్ కమిటీ ఈ మార్క్ రిజిస్ట్రేషన్ మరియు క్వాలిటీ అనాలిసిస్ని పర్యవేక్షిస్తుంది. ఈ హ్యాండ్లూమ్ మార్క్ని ఎలా గుర్తించాలంటే లేబుల్ పైన ఒక యూనిక్ రిజిస్ట్రేషన్ నంబర్ ఉంటుంది, లేకపోతే ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఈ కోడ్ని మొబైల్లో స్కాన్ చేసినా, యూనిక్ రిజిస్ట్రేషన్ నంబర్ని వెబ్సైట్లో ఇచ్చి చూసినా కూడా

మనకి వీవర్ డీటెయిల్స్ని ఈజీగా తనిఖీ చేసుకోవచ్చు అన్నమాట. మరి లోగోని గమనిస్తే ఆ లోగో మీద నూలు వడకట్టే రాట్నము అంటే యాన్ స్పిండిల్ ఉంటుంది. మనం చూస్తే గాంధీజీ చేతిలో కూడా ఇది ఉంటుంది. సో అదే యాన్ స్పిండిల్ ఈ హ్యాండ్లూమ్ మార్క్ లోగో మీద కూడా ఉంటుంది. సో ఇలాంటి యూనిక్ రిజిస్ట్రేషన్ నంబర్స్ మరియు లోగోని గమనించుకొని వీవర్స్ దగ్గర కొన్నట్టయితే వాళ్ళు ఇచ్చే సర్టిఫికేట్ అథెంటికా కాదా అన్న వివరాలను తెలియజేసుకొని పర్చేస్ చేసుకున్నట్టయితే ఎలాంటి ఫ్రాడ్కి గురి అవ్వకుండా మనకి అథెంటిక్ ప్రోడక్ట్స్ని మనము తీసుకున్న వాళ్ళు అవుతాము. ఈ ఇలా చేస్తే అటు వీవర్ కూడా ప్రాఫిటబుల్ ఉంటాడు, మనం కూడా కొన్నదాన్ని సంతోషంగా యూజ్ చేసుకుంటూ ఉంటాము. ఇంకా చాలా హ్యాండ్లూమ్ విషయాల గురించి, స్పెసిఫిక్గా తెలంగాణ ప్రసిద్ధి చేనేత రకాల గురించి మాట్లాడుకుందాము. స్టేట్ యూనిట్ ఆకాశవాణి హైదరాబాద్ FM 101.9. దిస్ ఇస్ యూర్ చాక్ నాందిని.

101.9. వెల్కమ్ బ్యాక్. 8:32 స్టూడియో క్లాక్ లో టైం మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. వెల్, తెలంగాణ ప్రసిద్ధ చేనేత రకాల గురించి చూసినట్టయితే పోచంపల్లి ఇక్కత్ యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఇది రంగులద్దిన దారాలతో జామితీయ నమూనాలు అల్లే అద్భుతమైన కళ. దీనికి జాగ్రఫికల్ ఇండికేషన్ గుర్తింపు కూడా ఉంది. అంటే మన పోచంపల్లి ఇక్కత్ యాదాద్రి భువనగిరి నుంచి వచ్చింది అని జిఐ ట్యాగ్ కూడా ఇచ్చింది గవర్నమెంట్. గద్వాలు చీర, పట్టు అంచు కాటన్ బాడీతో కూడిన ఈ చీరలు సాంప్రదాయ వేడుకలకు చాలా ప్రసిద్ధి. ఇంట్లో పెళ్ళిళ్ళైనా, ఎలాంటి శుభకార్యాలైనా, గృహప్రవేశాలైనా సరే గద్వాల చీరలు మనకి మొత్తం కనిపిస్తూనే ఉంటాయి. నారాయణపేట చీరలు, గీతలు చెక్కుడు అంచులతో కూడిన ఈ చీర మన్నికైన నూలు మరియు పట్టు చీరలలో చేస్తారన్నమాట. నెక్స్ట్ సిద్దిపేట గొల్లబామ చీరలు, అంచుపై అందమైన ఆడవాళ్ళు అంటే గొల్లబామల బొమ్మలతో కూడిన ఈ సారీ నేతకు చాలా ప్రత్యేకమైనది. ఇలాంటి బొమ్మలు ఉన్న చీరలను చూసి ఇవి సిద్దిపేట గొల్లబామ చీరలని ఈజీగా గుర్తుపట్టేయచ్చు. నెక్స్ట్ వచ్చేసి తేలియా రుమాలి అన్నమాట. వీటిని పట్టుపాలతో తయారయ్యే సాంప్రదాయ రంగులు రుమాలు కళ అన్నమాట. అది చిన్న రుమాలైనా సరే, పెద్ద చీర అయినా సరే, మనకంటూ మన తెలంగాణకు ఒక ప్రత్యేకత చాలా ఉండే ఉంది. అవి చేనేత హ్యాండ్లూమ్ ఇండస్ట్రీకి చాలా సిగ్నిఫికెంట్గా ఉంటాయి. అండ్ మనం కూడా వీటిని పర్చేస్ చేసుకుంటే ఆ వీవర్స్కి హెల్ప్ చేసిన వాళ్ళు కూడా అవుతాము. అండ్ మన అథెంటిక్ హ్యాండ్లూమ్ సారీస్ని గ్లోబల్ మార్కెట్కి తెచ్చిన వాళ్ళం కూడా అవుతాము. వెల్, యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఇంకొన్ని చేనేత విశేషాలు, జిఐ ట్యాగ్, జీవనోపాధి, అధికారిక మద్దతు గురించి మాట్లాడుకుందాము. స్టే ట్యూన్డ్.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా.
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085 మరొక నెంబర్ 2324085. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

Rainbow 101.9. 8:58 టుడే క్లాక్ లో టైం మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. వెల్, చేనేత వస్త్రాలు చూడటానికి ఎంత బాగుంటాయో కరెక్ట్గా తనిఖీ చేసి కొనుక్కుంటే మనకు కూడా మనసుకి చాలా బాగుంటుంది. సో జిఐ ట్యాగింగ్ అనేది నాణ్యత ఇంకా ప్రత్యేకత కోసము మన పోచంపల్లి గద్వాల్ వస్త్రాలకు ప్రత్యేక భూగోళిక గుర్తింపు దక్కిందనమాట. నెక్స్ట్ వచ్చేసి జీవనోపాధి. ఈ చేనేత వస్త్రాలు మన తెలంగాణలో పద్మశాలి మరియు ఇతర చేనేత కుటుంబాల యొక్క ప్రధాన వృత్తి. సో మనం వాళ్ళు తయారు చేసిన చేనేత వస్తువులని కొనుక్కున్నట్టయితే, వాటిలో బిజినెస్ చేసినట్టయితే ఈ కుటుంబాలకి ఆసరాగా ఉంటామన్నమాట. అధికారిక మద్దతు కూడా మన తెలంగాణ చేనేత సహకార సంఘము వీటిని ప్రోత్సహిస్తుంది. అలాగే మార్కెట్లోకి పెనిట్రేట్ అవ్వటానికి కూడా చాలా ఇనిషియేటివ్స్ని డెవలప్ చేస్తుంది. సో వోకల్ ఫర్ లోకల్ ప్రతి ఒక్కరము ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాల్సిన విషయము. బికాజ్ మనవి మన బ్రాండ్స్ని, మన టెక్స్టైల్స్ని, మన హ్యాండ్లూమ్స్ని మనం కాకపోతే ఇంకెవరు మార్కెట్ చేస్తారు? అవి పోచంపల్లి చీరలైనా, సిద్దిపేట గొల్లభామ చీరలైనా సరే, ఏదైనా మన వస్తువులు అనుకొని మనం ముందుకు తీసుకెళ్తూ ఉండాలి. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. మీ ఆర్జే నందినితో 8:59 స్టూడియో క్లాక్లో టైం మాట్లాడుకుందాము. స్టే ట్యూన్డ్.

0: FM Rainbow 101.9.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
3: 2324 0856.
2: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

మన జనరంజని. నైన్ టెన్ స్టూడియో క్లాక్ లో టైం మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఆన్ ది అకౌంట్ ఆఫ్ నేషనల్ హ్యాండ్ లూమ్స్ డే చాలా విషయాలు తెలుసుకున్నాము. అది ఎలా స్టార్ట్ అయింది, ఈ రోజునే ఎందుకు స్టార్ట్ చేశారు అనేసి. అయితే హ్యాండ్లూమ్ అనగానే కేవలం వస్త్రాలే కాకుండా దానిలో వాడే కలర్ ఇంకా క్వాలిటీ గురించి కూడా మనం జాగ్రత్తగా పడాలి అనేసి మన భారత ప్రభుత్వము 2015 ఆగస్ట్లో ఇండియా హ్యాండ్లూమ్ బ్రాండ్ను ప్రారంభించిందనమాట. ఇది కేవలము చేనేత అని మాత్రమే కాకుండా ఆ వస్త్రంలో వాడిన రంగుల పర్యావరణ హితము అంటే ఎకో ఫ్రెండ్లీ కలర్స్ వాడాలి, బట్ట నాణ్యత అత్యుత్తమంగా ఉందని మరియు ఎటువంటి లోపాలు లేవని ధృవీకరిస్తుంది. బేసిక్గా ఇండియన్ హ్యాండ్లూమ్ అనేది ఎలాంటి కలర్స్ వాడుతున్నారు, అవి ఏమన్నా హామ్ చేస్తున్నాయా మన ఎన్విరాన్మెంట్ కానీ, అట్ ద సేమ్ టైం ఏమన్నా డిఫెక్ట్స్ ఉన్నాయా లేవా అని కూడా సర్టిఫై చేస్తుంది. భారతదేశంలో చేనేత వస్త్రాల అమ్మకాల్లో ఈ మార్క్ను మరింత పటిష్టం చేయడానికి ప్రభుత్వం నిరంతర చర్యలు తీసుకుంటూ ఉంటుందన్నమాట. సో ఇలా గవర్నమెంట్ బ్యాగ్

ఉంటుంది. కాబట్టి ఒక అథెంటిసిటీ అనేది మన హ్యాండ్లూమ్లో మెయింటైన్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం ఎలాంటి ఫ్రాడ్ జరగకుండా కన్జ్యూమర్ ఇంకా వ్యూవర్స్ బెనిఫిట్ అయ్యేలాగా ఇలాంటి స్టెప్స్ అనేవి మనకి చాలా ఉపయోగపడతాయి. అయితే మరి ఇలాంటి మార్క్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? ఇలా క్యూఆర్ కోడ్స్ ఉంటే స్కాన్ చేసి మనము సిల్క్ మార్క్, క్యూఆర్ కోడ్స్, యూనిక్ రిజిస్ట్రేషన్ నంబర్స్ లాంటివి వాటి గురించి తెలుసుకొని ఆ తర్వాతే పర్చేస్ చేసుకున్నట్టయితే ఎలాంటి ఫ్రాడ్ జరిగే ఛాన్సెస్ ఉండవు. వెల్, స్టూడియో క్లాక్లో టైం 9:12 అవుతుంది. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. వర్షాలు పడుతున్నాయి, జాగ్రత్తగా ఉండండి బయటికి వెళ్ళినప్పుడు, బీ వెరీ కేర్ఫుల్ ట్రాఫిక్లో ఉన్నప్పుడు, అన్ని విధాలుగా అన్ని రకాలుగా చర్యలు తీసుకొని ముందుకు వెళ్ళండి. అండ్ స్టే హైడ్రేటెడ్, హగ్ యువర్ పేరెంట్స్. యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. దిస్ ఇస్ యువర్ జోక్ నందిని సైనింగ్ ఆఫ్. స్టే ట్యూన్డ్.